ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు 735 కిలోహెర్ట్జ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 4వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 48 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 6:10 భావన కార్యక్రమంలో శ్రీకృష్ణ సందేశం, కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి, అనంతరం భక్తిగీతాలు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో రకాల ఎంపికల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు. 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక. నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పండిత్ బి ఆశీష్ ఆచార్య గారి లఘు ప్రసంగం. ఇంకా ఈ కార్యక్రమంలో

ఇది మన చట్టం శీర్షికన 9 సంవత్సరాల జీఎస్టీ వస్తుసేవల పన్ను విధానం అమల్లోకొచ్చి 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగార్పు గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నముడూరి సవిత గారి గాత్రం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 11:03 నవరస భరితం నాటకం. రచన సమలం ప్రశాంత్ గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో మదీనా హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో సతీ తులసి కథ, చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగపాణి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దానా తయారీ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ది అథారిటీ ఐఆర్డీఏఐ యొక్క ఐఆర్డీఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ అంశం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురుం డాక్టర్ ఎ రాములు గారి ప్రసంగం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తిగీతాలు వింటారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నమ్ముడూరి సవితాగారి గాత్రం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 8:30

0: ISRO said that the state-of-the-art satellite was successfully placed into sub-geosynchronous orbit about 18 minutes after it lifted off from the spaceport. ISRO chairman V. Narayanan said the mission will further strengthen India's Earth observation capabilities and improve the delivery of Earth observation services. Government has constituted a 31-member joint committee of Parliament on Foreign Contribution Regulation Amendment Bill 2026. Lok Sabha MP Sanjay Jaiswal will head the joint panel to examine the FCRA Amendment Bill. Prominent names from Lok Sabha in the committee include Bhartruhari Mahtab, Tejaswi Surya, Nishikant Dubey, A. Raja and Supriya Sule. From Rajya Sabha, Harshvardhan Shringla, Sanjay Kumar Jha, Praful Patel and Menaka Guruswamy have been included in the committee. Both Houses of Parliament on 12th August gave nod for referring the Foreign Contribution Regulation Amendment Bill 2026 to the Joint Parliamentary Committee for further scrutiny. The bill aims to further amend the Foreign Contribution Regulation Act 2010. The objective of the bill is to make the use of foreign contributions more transparent and accountable. India has sent two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. External Affairs Ministry said both C-130J aircraft carrying 21.5 tons of humanitarian assistance landed in Kathmandu. The relief material was handed over to Minister for Science, Technology and Innovation Mahabir Pun. The Ministry of Home Affairs will make available services of Central Forensic Science Laboratories, State Forensic Science Laboratories and Laboratories of the National Forensic Sciences University for DNA profiling of first-degree biological relatives of missing persons from India following the flash flood in Nepal. Ministry of External Affairs said first-degree biological relatives residing in India may have their biological samples collected and DNA profiles prepared at certain facilities. As advised by the Nepal Police, autosomal STR DNA profiling may be undertaken for the purpose of identification subject to the technical requirements communicated by the Nepali authorities. The helpline number in this regard is +977 9841 616095. The DNA profiles along with the preliminary information required by the Nepali authorities may be sent to email to dnacodis@nepalpolice.gov.np for comparison with DNA profiles obtained from unidentified mortal remains. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, is being celebrated across the country today. Devotees throng to the temples to offer prayers to Lord Krishna. Mathura and Vrindavan in Uttar Pradesh is fully geared to celebrate the birth of Lord Krishna. Thousands of temples, including Banke Bihari Temple, Prem Mandir, ISKCON Temple and Shri Krishna Janmabhoomi Temple, have been tastefully decorated in Mathura, the birthplace of Lord Krishna. In women's cricket, India stormed into semi-final of 2020 Asia Cup, defeating Hong Kong by 137 runs in their second Group A match in Dubai last night. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో శ్రీకృష్ణ సందేశం కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం వింటారు.
2: శ్రీకృష్ణ సందేశం. అవతార పరంపరకు రెండు ప్రధాన లక్ష్యాలు ఉంటాయి. అవి దుర్జన సంహారం, సమాజానికి దిశానిర్దేశం. ఆ రెండింటినీ ఏకీకృతం చేసిన సంపూర్ణ అవతార మూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మాన్ని రాముడు అనుసరించాడు, ఆ ధర్మాన్ని శ్రీకృష్ణుడు ముందుండి నడిపించాడు. రాముడి ఆచరణా సంవిధానం ఆదర్శప్రాయం, శ్రీకృష్ణుడి జీవనశరళి అనుసరణీయం. శ్రీకృష్ణుడి మూర్తిమత్వం ప్రదర్శించిన చర్యల వెనుక అనంతమైన దార్శనిక సూత్రాలు నేపథ్యంగా ఉన్నాయి. కృష్ణుడంటే కేవలం దైవస్వరూపం కాదు, ఓ మనోహర రసజ్ఞమూర్తి, మహారాజనీతివేత్త, స్ఫూర్తి ప్రదాత, అభ్యుదయవాది, వ్యక్తిత్వ వికాస ప్రబోధకుడు, మార్గదర్శి, సమాజ ఉద్ధరణ, సామాజిక పరిరక్షణ కోసం తన జీవన పర్యంతం గోపాలుడు శ్రమించాడు. చిన్ని కృష్ణుని బాల్య చేష్టల నుంచి గీతాచార్యునిగా భగవద్గీతను ప్రబోధించిన విశ్వరూప

0: శ్రీకృష్ణుని వరకు కృష్ణావతారంలో పలు పార్శ్వాలు వెల్లడవుతాయి. తన లీలలతో వ్యక్తుల్లో సంకుచిత పరిధుల్ని తొలగించాడు. నరత్వ నారాయణత్వ సమ్మేళనంతో లీలామానుష వేషధారిగా జగన్నాథుడు జగానికి ఆనందశీరుల్ని అనుగ్రహించాడు. శ్రీకృష్ణుడి జీవన సంవిధానం సమష్టి జీవనతత్వం. వాస్తవిక జీవన చిత్రాన్ని సమగ్రంగా అవగతం చేసుకొని అందులోని ప్రతికూల పరిస్థితుల్ని దృఢచిత్తంతో ఎదుర్కొని వివేచనతో వివేకంతో ముందుకు సాగాలని వాసుదేవుడు సూచించాడు. అందుకు శ్రీకృష్ణుడి జీవితమే ప్రతీక. కృష్ణుడు చెరసాలలో పుట్టాడు. పుట్టగానే కన్నతల్లి దేవకి పోత్రిళ్ల నుంచి దూరమై యశోదమ్మ ఒడికి చేరాడు. కన్నతల్లి ప్రేమకు నోచుకోకుండా పెంపుడు తల్లిని తన మాతృమూర్తిగా భావించాడు. గోకులంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్ని ప్రతినిత్యం ఎదుర్కొన్నాడు. కంసుడు సృష్టించిన సమస్యలన్నింటినీ చాకచక్యంగా ఛేదించాడు. తనని నమ్ముకున్న వారి శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేశాడు. గోకులాన్ని కంటికి రెప్పలా సంరక్షించాడు. తాను చేయని తప్పులకు నిందల్ని భరించాడు. దాయాదుల పోరులో ధర్మపక్షపాతిగా ఉన్నాడు. మహాభారత యుద్ధాన్ని నిలువరించడానికి ఎన్నెన్నో మార్గాలు శక్తివంచన లేకుండా అవలంబించాడు. కౌరవులు తనని దూషించిన మందస్మిత వదనంతో సహనాన్ని ప్రదర్శించి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. చివరకు తన వాళ్లంతా అంతర్గత కుమ్ములాటలతో ఒక్కొక్కరూ అంతమవుతోన్న మౌనసాక్షిగా మిగిలాడు. తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఎక్కడా అభద్రతాభావానికి లోను కాకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇలా జీవన గమనంలో అణువణువున మాననీయమైన విలువలతో స్ఫూర్తిదాయకమైన సందేశాలతో శ్రీకృష్ణుడి పాత్ర చరిత్రార్థమై నిలుస్తుంది. మనసు నిర్మలంగా, నడత పవిత్రంగా, చిత్తం ప్రశాంతంగా, మాట హితకరంగా, మొత్తంగా జీవన గమనం ధర్మయుతంగా ఉండాలని శ్రీకృష్ణుడు సందేశం ఇచ్చాడు. గోకులం అంటే యోగశాస్త్రపరంగా ఇంద్రియాల సమ్మేళనం. ఆ ఇంద్రియాల సమ్మిళితమే మన మనస్సు. మన శరీరం మధురాపురి అయితే అందులోని జీవాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. మన హృదయమనే గోకులంలో గోవిందుణ్ణి సదా ప్రతిష్ఠించుకోవాలి. మనోమందిరాల్లో గోపాలకృష్ణుని నెలకొల్పుకోవడం ద్వారా ప్రతి మనసు ఆనంద బృందావనం అవుతుంది. గోవులనే జీవుల్ని ఆడించి పాలించి లాలించి మురిపించే వేణుగాన లోలుడు గోకులనందనుడు. అందరి చిత్తాన్ని తనవైపు మరల్చుకొని అందరికీ హృదయానందాన్ని అపరిమితంగా పంచే దివ్య సమ్మోహన రూపుడే శ్యామసుందరుడు. ప్రేమాస్పద భావనలు, ప్రియకరమైన జీవన మార్గదర్శి మహితోక్తులు, పరమపురుషుడైన పరంధాముణ్ణి స్ఫూర్తిదాయకమైన అనంత తేజోమయ కాంతిపుంజంగా మన ముంగిట సాక్షాత్కరింపజేశాయి.
1: శ్రీకృష్ణ సందేశం కె రాజేష్ పటేల్ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణ స్తుతి భక్తిగీతాలను వింటారు.

0: ఇంతవరకు శ్రీకృష్ణ స్తుతి భక్తిగీతాలను విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: పొలం పనులు వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్

0: రెంటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఈనాటి కార్యక్రమంలో మొక్కజొన్న సాగులో రకాల ఎంపికలు, ఈ అంశం గురించి కొన్ని వివరాలను వింటారు.
3: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మొక్కజొన్న రకాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి, ఆధునిక సాగులో ఎటువంటి మెలకువలు చేపట్టాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు మన రైతు సోదరులందరికీ. మన రాష్ట్రంలో వర్షాధారంగా పండించే పంటలలో వరి, ప్రత్తి తర్వాత మొక్కజొన్న ముఖ్యమైనది. అలాగే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే ప్రధానమైన పంటగా దీనిని గుర్తించడమైనది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొక్కజొన్న పంటకి మంచి మార్కెట్ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నప్పటికీ, వివిధ కారణాల వల్ల రైతులు ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు. సారవంతమైన భూముల్లో ఈ పంటను సాగు చేయకపోవడం, వర్షాభావ పరిస్థితుల వలన విత్తనం ఆలస్యం వేయటం, పంట కాలంలో బెట్ట పరిస్థితులను ఎదుర్కోవడం, మొలక దశలో మొక్కలు నీటి ముంపునకు గురికావడం, కీలక దశల్లో తగిన మోతాదులో ఎరువులు వేయలేకపోవడం, అధిక వర్షాల వలన కలుపు నివారణ సకాలంలో చేయలేకపోవడము, పంట సున్నిత దశల్లో తేమ అందకపోవడము, చీడపీడలను నివారించడంలో తగు జాగ్రత్తలు తీసుకోలేకపోవడము ప్రధానమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించి మనకు వివరిస్తున్నారు. ఇక నేలల విషయానికి వస్తే, సారవంతమైన, నీరు ఇంకే నల్లరేగడి, ఎర్రనేలలు, ఒండ్రు కలిగిన ఇసుక నేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలమైనవి. చౌడు, నీరు ఇంకని భూములు సాగుకు పనికిరావని నిక్కచ్చిగా తెలియజేస్తున్నారు. ఇక విత్తేకాలం వివరానికి వస్తే, సాధారణంగా వర్షాధారపు పంటను జూన్ 2వ వారం నుండి జూలై 2వ వారం వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలతో జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల గురించి ఈ విధంగా, రకాల ఎంపిక సాగు చేసే ప్రాంతం మీద ఆధారపడి ఉంటుంది. అధిక వర్షపాతం గల ప్రాంతాల్లో దీర్ఘ, మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. వర్షపాతం తక్కువగా ఉన్న జిల్లాల్లో తేలిక నేలలకు స్వల్పకాలిక రకాలు అనుకూలమైనవిగా సిఫారసు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న రకాలను తప్పనిసరిగా ధృవీకరించబడిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల నుండి మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని రకాలను ఈ విధంగా సిఫారసు చేస్తుంది. కాండం తొలుసు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులను తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజులలో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 117 రకం కాండం తొలుచు పురుగు, ఆకు ఎండు తెగులు, పూత తర్వాత వచ్చే కాండంకులు తెగులును తట్టుకొని ఎకరాకు 35 నుండి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం నల్లరేగడి భూముల్లో, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో 95 నుండి 100 రోజుల్లో పంట కోతకొస్తుంది. గుండ్రని నారింజ రంగు గింజల రకం కోత సమయంలో కర్ర పచ్చిగా ఉండటం వలన పశుగ్రాసంగా వాడుకోవచ్చు. తర్వాత DHM 121 రకం ఈ మొక్కజొన్న రకము ఆకు ఎండు, పూత తర్వాత వచ్చే కాండంకులు

0: కాండం తొలచు పురుగును కొంతవరకు నీటి ఎద్దడి తట్టుకోగల రకం 99 రోజుల్లో పంట చేతికొచ్చి ఎకరాకు 28 నుండి 30 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మక్క ఒకటి. ఏ ప్రాంతంలో అయితే ఎండు తెగులు సమస్య ఉందో ఆ పొలాల్లో సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ రకం 9500 రోజుల పంట కోతకొచ్చి ఆకు ఎండుతో పాటు తృప్పు తెగులును తట్టుకొని ఎకరాకు 30-35 క్వింటాల దిగుబడినిస్తుంది. ఇక కరీంనగర్ మక్క. ఏదైనా కారణాలతో ఋతుపవనాలు ఆలస్యమైతే జూలై చివరి వరకు విత్తుటకు అనువైన రకం. ఈ రకం 90 నుండి 95 రోజుల పంట కోతకొచ్చి ఎకరాకు 25 నుండి 30 క్వింటాల దిగుబడి వచ్చి కాండం కుళ్ళు, పొడతెగులు, ఆకు ఎండు తెగులను తట్టుకుంటుంది. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మొక్కజొన్న రకాలను ఎంపిక చేసుకొని విత్తుకొని చక్కటి లాభాలు గడించగలరని రైతులందరినీ కోరుతున్నారు.
1: మొక్కజొన్న సాగులో రకాల ఎంపికల గురించి కొన్ని వివరాలను విన్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందిస్తున్న వివరాలను వింటారు. ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రమేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో ఈరోజు జరుపుకుంటున్నారు. వార్తల వివరాలు. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 05ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి

0: ఈ తెల్లవారుజామున జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOF-05ను సబ్ జియోసింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలన సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని, భూ పరిశీలన సేవల పంపిణీ మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలుపుతూ,
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: గోదావరి నదిలో డ్రైన్ల ద్వారా కలుస్తున్న కాలుష్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు అన్ని ప్రధాన ఉప డ్రైన్లను నిరంతరం పర్యవేక్షించి నీటి నమూనాలను శాస్త్రీయంగా పరీక్షించాలని సూచించారు. పరిమితికి మించిన కాలుష్యం గుర్తిస్తే తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాల లక్ష్యంగా పుష్కరాల నాటికి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలో కొత్త భూ కేటాయింపులపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులు ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో పౌల్టీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకువచ్చిన పౌల్టీ అభివృద్ది విధానం 2025-29 ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. అమరావతిలోని శాఖమూరు వద్ద అమరావతి సంగమం నిర్మాణాన్ని 759 కోట్ల రూపాయలతో చేపట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు సంబంధించి మంత్రుల బృందం 29వ సమావేశంలో చేసిన సిఫార్సులను అలాగే ఏపీసీఆర్డీ అథారిటీ తీర్మానం ఆమోదించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. చిత్తూరు జిల్లా రూరల్ మండలం తెనబండ గ్రామంలో 10.33 ఎకరాలు ఏపీఐసీకి సాధారణ నిబంధనల ప్రకారం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ భీమవరం గ్రామంలో మొత్తం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎపెట్కోకు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
0: అలాగే ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటల విత్తనాల కోసం 90,000 కిలోల విత్తనాలను సిద్దం చేయడం, విత్తనాల రాయితీ కోసం 90 కోట్ల రూపాయల ఆర్థిక సాయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. హైదరాబాద్లో 100,000 ఇందిరం మేళ్లను నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్ కూడలి వరకు 3.3 కిలోమీటర్ల పొడవున 4 లేన్ల వెడల్పుతో 620 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. శ్రీకృష్ణాష్టమిని గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాల్లో, ప్రత్యేకించి మధురలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీధుల్లో ఉట్టికొట్టడం ఈ పండుగలోని మరో ప్రత్యేక అంశం. శ్రీకృష్ణాష్టమిని పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ నిన్న ఆహ్వానించింది. చిత్తూరు జిల్లాలో

0: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు మంత్రులు కె అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. నిత్యావసరాల ధరలు, నిల్వలు, సరఫరాను నిరంతరం పర్యవేక్షించి కృత్రిమ కొరతకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వివరిస్తూ,
1: ఉల్లిపాయలు 35 రూపాయల కిలోకే సరఫరా చేసేటట్టు రాష్ట్రంలోని రైతు బజార్లు, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేసి ఇది ఎంత త్వరగా ఆ కార్యక్రమం మొదలు పెట్టగలిగితే అంత త్వరగా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. రెండోది పామ్ ఆయిల్ ధర కూడా ప్రస్తుతం మార్కెట్ ధర కన్నా కనీసం 10 రూపాయలు తగ్గించే విధంగా ఒక కార్యాచరణ చేపట్టాం. తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి 350 అవుట్లెట్లు ఏర్పాటు చేసి వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం సరఫరా చేయగలుగుతున్నాం.
0: రైతులు సమిష్టిగా, రైతు ఉత్పత్తి ధరల సంఘాలు ఎఫ్పిఓలుగా ఏర్పడితే మంచి లాభాలు పొందవచ్చునని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఎఫ్పిఓల ప్రతినిధులతో మంత్రి నిన్న మాట్లాడారు. రసాయనిక వ్యవసాయానికి బదులుగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు గోదాముల నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. సరియైన సమయంలో పంటలను విక్రయించడంతో పాటు వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి జిల్లాస్థాయి పర్యాటక ఉత్సవాలు, రోడ్షోలు నిర్వహించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో జరిగిన పర్యాటక శాఖ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో మంత్రి పలు అంశాలపై నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు, గోదావరి పుష్కరాలు 2027కు విస్తృత ప్రచారం కల్పించడంపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్టంలోనూ రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారతదేశపు తొలి జియో సింక్రోనస్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎఫ్ 05ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100,000 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.

0: ఆగామిషు పంచషు వర్షేషు ద్విపక్షీయ వ్యాపారం ద్విగుణీకర్తుం మహత్వాకాంక్షిణం లక్ష్యం నిర్ధారితవంతౌ. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆతిథ్యం కరిష్యతి. అస్మిన్ మంచే బ్రిక్స్ సదస్య దేశానాం సహభాగి దేశానాం చ ముఖ్య న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయానాం అధ్యక్షాః తథా వరిష్ఠాః న్యాయిక నేతారశ్చాపి సమ్మిళితాః భవిష్యంతి. అయం మంచః సహభాగి న్యాయాధీశానాం మధ్యే సంవాదాయ అథ న్యాయ వితరణ అంతారాష్ట్రియ వివాద సమాధాన ప్రౌద్యోగికీ సతత వికాస చేత్యేతేషాం సంబద్ధానాం సమకాలిక ప్రకరణానాం విషయే విచార వినిమయాయ అవసరం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటనదివసె విభిన్నానాం న్యాయిక ప్రతినిధిమండలానాం ప్రముఖైః సహ అనేకాని ద్వైపాక్షికోపవేశనాని కరిష్యతి. భారతేన నేపాలదేశస్య జలప్లావ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలితేషు సహాయోద్ధార కార్యేషు సహాయతాం కర్తుం ఆపదుద్ధార సామగ్రిః సమేత్య ద్వే విమానే పునః ప్రేషితే. ఆపదుద్ధార సామగ్రిః నేపాలస్య విజ్ఞాన ప్రౌద్యోగికీ నవోన్మేష మంత్రిణే మహావీర్ పున్ ఇత్యస్మై సమర్పితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య మధ్యప్రదేశే అతివృష్టేః సంభావనాం దృష్ట్వా నారంగవర్ణపరా సంచేతనా ప్రసారితా అస్తి. మహిళా క్రికెట్ క్రీడాయాం సంయుక్తారబామిరాతస్య దుబై అంతారాష్ట్రియ క్రీడాంగణ గ్రూప్ ఎ ఇత్యస్య ద్వితీయ స్పర్ధాయాం భారతం హాంకాంగ్ దళం 37.1 ధావనాంకైః పరాజిత్య ఉపాంత్యచక్రే ప్రవిష్టం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీపి రమేష్.
2: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 ప్రక్రియలో భాగంగా సిద్దిపేట జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను ప్రచురించారు. జిల్లాలోని హుస్నాబాద్ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలను సంబంధిత ఎన్నికల అధికారులు ఆయా కార్యాలయాల్లో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గంలో 230,222, సిద్దిపేట నియోజకవర్గంలో 205,337, దుబ్బాక నియోజకవర్గంలో 186,829, గజ్వేల్ నియోజకవర్గంలో 251,793 ఓట్లు ఉండగా జిల్లా మొత్తం 874,181 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను ప్రచురించారు. డ్రాఫ్ట్ ప్రచురణకు ముందు జిల్లాలో 188,786 మంది ఆబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఓటర్లు, అలాగే 199,180 ఎనామలీస్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 అమలుపై సంబంధిత శాఖల అధికారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ హైమవతి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు బాల్య వివాహాల నిర్మూలనకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె హైమవతి పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో బాల్య వివాహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాబార్డు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆర్థిక సహకారంతో సెట్విన్ ఆధ్వర్యంలో 30 స్వయం సహాయక సంఘాల మహిళలకు లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వస్త్ర తయారీ,

0: అపారెల్ హోమ్ ఫర్నిషింగ్ అంశాలపై సిద్దిపేట జిల్లా కేంద్రంలో 20 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ మహిళలకు నైపుణ్యాభివృద్ది కల్పించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అని అధికారులు తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించారు. ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్ జాబితా బూత్ స్థాయి అధికారులు సూపర్వైజర్ల సమక్షంలో చదివి వినిపించారు. గ్రామ వార్డు సభల నిర్వహణ సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం 6, 7, 8 అందుబాటులో ఉంచుకోవాలని, ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నోట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనామలీస్ మ్యాపింగ్ కాని ఓటర్లను సంబంధించిన వివరాలు బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని, పెండింగ్ లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి నోటీసులు అందించాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం కొనసాగుతోంది. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ఈత వనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత, వేప మొక్కలను నాటారు. నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమౌతి తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం వలన ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మెట్ట పంటలను పండించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పీసీ మరియు పీఎన్డీటీ యాక్ట్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ పైన జిల్లా సమన్వయ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ధనరాజ్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణ పైన పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 అనుసరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల యాజమాన్యాలు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేపట్టే పీసీ మరియు పీఎన్డీటీ యాక్ట్ 1994 అనుసరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. స్కానింగ్, డయాగ్నోస్టిక్ సెంటర్ల ఆసుపత్రుల యాజమాన్యాలు కొత్తగా రిజిస్ట్రేషన్ కొరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించి కావలసిన ధృవపత్రాలను సమర్పించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు.
1: సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ పి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక ఈఓఎస్ 05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
3: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.

0: satellite from the geo orbit, providing important strategic data for our country.
1: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్దిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో 2 ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్దతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్దం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మథుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మథురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు.

0: ఉక్రెయిన్లో సంఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించింది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మన ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు 8వ అవతారం, శ్రీకృష్ణుడి జన్మదినం. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోజు

అని కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో మధురానగర రాజు కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. దేవకి అశ్రమ గర్భాన పుట్టే సంతానం వలన తనకు మరణం సంభవిస్తుందని ఆకాశవాణి పలుకులు విని కంసుడు ఆమెకు పుట్టిన 7 పిల్లలను వధిస్తాడు. అయితే 8 సంతానంగా శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అశ్రమి నాడు అర్ధరాత్రి వేళ శంఖ చక్ర గదా పద్మాలతో దైవిక రూపంలో జన్మిస్తాడు. దైవ సంకల్పం ప్రకారం వసుదేవుడు ఆ శిశువుని కంసుని బారి నుండి రక్షించడానికి యమునా నది దాటించి రేపల్లలోని నందుడు యశోదా దంపతులెంట విడిచిపెడతాడు. అలా కృష్ణుడు గోకులంలో నందకిషోరుడిగా పెరిగాడు. కృష్ణాష్టమి రోజున దేశవ్యాప్తంగా ఇళ్లన్నీ పండుగ వాతావరణంతో కలకలలాడుతాయి. ఇంటి ముంగిట రంగవల్లులు, ఇంటి ముందు నుండి పూజాగది వరకు కృష్ణుడి పాదముద్రలను వేస్తారు. బాలకృష్ణుడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచి జోలపాటలు పాడుతూ పూజిస్తారు. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, మీగడ, అటుకులు, బెల్లం, పాలతాళికలు, వడపప్పు, పానకం, రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పిస్తారు.

0: రోజంతా ఉపవాసముండి అర్ధరాత్రి కృష్ణుడి జన్మ సమయంలో పూజ ముగించుకుని తమ ఉపవాసాన్ని ముగిస్తారు. శ్రీకృష్ణ అవతారం కేవలం లీలల కోసమే కాదు, మానవాళికి జీవన మార్గాన్ని చూపించడానికి ఉద్దేశించబడింది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి బోధించిన భగవద్గీత ప్రపంచానికే పరమాద్భుతమైన జ్ఞాననిధి. కర్మణ్యేవాది కారస్తే మా ఫలేచు కదాచన అంటూ ప్రతి ఒక్కరూ ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని కృష్ణుడు సందేశాన్నిచ్చాడు.
1: తరితక జునుదాం తరితక జునుదాం తరితక జునుదాం తాం తాం తద్

ధరిత ఘనత ఘనత ఘనత ఘనత కథరిత కథరిత కథరిత కం తధింత కనం తగ్ధింత కం తధనం తదరం తథ ఘనత తధింత

కృష్ణం వందే మంతభాషధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం భైష్మీ మధ్వకరార్చితం శ్రీకృష్ణాయ నమః. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ, కృష్ణ అనే పేరు మనం వినగానే పరమాత్మ యొక్క సుందరమైనటువంటి రూపం మనకు గుర్తుకు వస్తుంది. నీలమేఘ శ్యాముడిగాను, అలాగే నెమలపించాన్ని పట్టుకుని ఉన్నటువంటి స్వరూపంగాను మనకి కంటికి గోచరిస్తుంది కదా. అయితే కృష్ణ అనే పేరు యొక్క అర్థము, డెఫినేషన్ చూసుకున్నట్లయితే దైత్యానాం కర్షతి ఇది కృష్ణ అని ఒక అర్థము, అలాగే సాధూనాం ఆకర్షతి ఇది కృష్ణ అనే ఇంకొక అర్థము వస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి దైత్యులని, అంటే చెడు ఆలోచనలని, అలాగే అధర్మాన్ని, వాటన్నిటినీ కర్షతి, దాన్నన్నింటినీ సంహరించేవాడు, అలాగే సాధూనాం ఆకర్షతి, మనలో ఉండేటువంటి సత్వ స్వభావము అంటే దయ, అలాగే సంతోషము, ఆనందము ఇత్యాది అనేకమైనటువంటి సద్గుణాలకి, ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలకి ఆయన ఆకర్షితుడవుతాడు. అందుకోసమని ఆయనకి కృష్ణ అనేటువంటి పేరు ఇచ్చారు గర్గాచార్యుల వారు. అయితే ఈ సాధూనాం ఆకర్షతి అనేది మన నిత్య జీవితంలో ఉండాలి కాబట్టి కృష్ణనామస్మరణము అత్యంత ముఖ్యము. అందులోనూ మనం గమనించినట్లయితే ధర్మ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో ఇబ్బందులు వస్తూ ఉంటుంది కదా. అయితే మరి ఈ పని చేయవచ్చా, ఈ పని చేసి కూడా మరి ధర్మాన్ని ఆచరించాలి అన్నప్పుడు మనం ఏం చేయాలయ్యా, ఆ ధర్మం మనకి అడ్డొస్తుంది కదా. సాధారణంగా మనం గమనించినట్లయితే మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడి సంహారం అనేటువంటి సందర్భంలో ఆ భూమి యొక్క శాపం మేరకు భూమిలో చక్రం వెళ్ళినప్పుడు అర్జునుడు తాను బాణం విడవాలి అన్నప్పుడు కాస్త సంకోచిస్తాడు, ఈ విధంగా నేను చెయ్యవచ్చా అన్నప్పుడు. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపించడానికి మిగతా అన్నిటినీ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని. కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను ఇప్పుడు గురువుగా నీకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ధర్మాన్ని జయించాలి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కార్యం చేయడం వల్ల ఎటువంటి అధర్మము మనకి సోకదు. ఈ విధంగా జీవితంలో మనము ధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా కర్షతి, దానిని మనము కట్ చేసుకుంటూ మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉండగా కృష్ణుడు మనకి సాధువునాం ఆకర్షతి, ఆ సమయంలో మనకి సాధువులని, అలాగే సాధు మార్గాన్ని మనకు అందిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి జగద్గురువుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఒక బాలరూపంలో ఆయన అవతారం స్వీకరించి ఆయన చేసినటువంటివన్నీ అల్లరి పనులు అని అనుకుంటూ ఉంటాము. కానీ అందులో మనకిచ్చేటువంటి సందేశాలు ఎన్నెన్నో, ఉట్టి కొట్టడం అనేటువంటి ఒక్క సందర్భం మనం తీసుకున్నట్లయితే ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్న ఏదైతే ఉందో మన మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్గుణాలను వదిలేసి మన మనస్సు వెన్నలా కరిగి ఉండే విధంగా ఎవరైనా కష్టంలో ఉన్నారయ్యా వారిని మనము సహాయం చేయాలి అనేటువంటి భావం మనలో ఉన్నట్లయితే అటువంటి వెన్నని నేను వచ్చి స్వీకరిస్తాను అంటూ పరమాత్మ స్వీకరించే ఒక ప్రక్రియనే ఈ వెన్న దొంగతనం చేయడం. మన మనస్సుని అలా దొంగలిస్తారు స్వామి. అంతేకాకుండా తాను సమాజంలో అందరితో కలిసి ఏ విధంగా ఉండాలి, ఆ ఉట్టిని కొట్టేటప్పుడు అందులో వచ్చినటువంటి వెన్నని తాను ముందు స్వీకరించకుండా తన యొక్క సమూహంలో ఉన్న వారందరికీ ముందుగా పంచిపెట్టేవాడు. అంటే ఇక్కడ చూడండి, మనం టీం వర్క్ అనేది ఎలా ఉండాలి అనేటువంటి ఒక సందేశాన్ని చూపించారు. అందరితో కలిసి మనం పనిచేయాలి, ఆ పని చేసిన తర్వాత వచ్చినటువంటి విజయాన్ని మనం ముందు అందరితో కలిసి పంచుకోవాలి, అప్పుడే ఆ యొక్క పనికి ఒక విలువ అనేది ఉంటుంది, ఆ విజయానికంటూ ఒక విలువ ఉంటుంది. ఈ విధమైనటువంటి సందేశాలని మనకి కృష్ణుడు తన బాలలీలల్లో చేసే ప్రతి ఒక్క అల్లరి చేష్టలోనూ మనకి చెప్పేటువంటి సందేశాలు. అందుకు మనకు కృష్ణుడు గురువు అయ్యాడు, జగద్గురువు అయ్యాడు. అటువంటి జగద్గురువు మనకు ఉద్భవించి మన ఇంటి పిల్లవాడిగా అవతరించేటువంటి రోజే శ్రావణ మాసపు కృష్ణ పక్ష అష్టమి. సంపూర్ణంగా మబ్బులతో నిండిపోయి ఉన్నటువంటి శ్రావణ మాసము, వర్ష ఋతువు, ఎక్కడ ఏ చిన్న వెలుతురు కనిపించినటువంటి దీర్ఘమైనటువంటి అర్ధరాత్రి, ఒక్క చంద్రకిరణం కానీ నక్షత్ర కిరణం కానీ మనకు కనిపించదు. అలాంటి నీలి మబ్బులతో నిండిపోయినటువంటి ఆ కాలరాత్రి సమయంలో జ్ఞానజ్యోతివిగా మనకి ఉద్భవించినటువంటి వారు మన కృష్ణుడు. ఆ జగద్గురువు ఉద్భవించినటువంటి ఈ కృష్ణాష్టమి రోజున ఆయన కోసమనే

0: అందరూ చూసి ఆయనను సాదరంగా ఆహ్వానించి స్వాగతించి మన నిత్య జీవితాల్లో ఆయనిచ్చినటువంటి భగవద్గీత సారాంశముతో మన జీవితంలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగింపజేసుకుందాము, జ్ఞాన జ్యోతితో నిలుపుకుందాము. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
1: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పండిత్ బి ఆశీష్ ఆచార్య గారి లఘు ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన 9 సంవత్సరాల జీఎస్టీ వస్తుసేవల పన్ను విధానం అమల్లోకొచ్చి 9 ఏళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగార్పు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ది గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ జిఎస్టి జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారప్ప గారు మనతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం.
0: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయి జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే గతంలో ఉన్న సంక్లిష్టమైన పన్నుల స్థానంలో, అది ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ కావచ్చు, వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇన్ని విభాగాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఒకే డిజిటల్ పన్ను విధానం తీసుకురావడం వల్ల అటు వ్యాపారులకు, ప్రభుత్వానికి, సామాన్య మానవునికి అంటే వినియోగదారునికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిఎస్టీని తీసుకోవడం జరిగింది 2017లో. మరి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చి. ఆ జిఎస్టీ విధానం గురించి, జిఎస్టీ తాలూకు మరిన్ని విశేషాల గురించి మనతో ఈరోజు మహేష్ గారు వివరిస్తారు. మహేష్ గారు చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వానికి జిఎస్టీ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి?
1: యాజ్ ఎ మార్కెట్ మనం కంట్రీ లెవెల్లో చూసుకున్నప్పుడు ఈ మార్కెట్ అనేది 29 రాష్ట్రాలుగా విడిపోయింది. ఏ స్టేట్లో దానికి ప్రత్యేకమైన రేట్లు, దానికి ప్రత్యేకమైన ట్యాక్స్ రేట్లు, దానికి ప్రత్యేకమైన రిటర్న్ ఫామ్లు ఇలా ఉండేది. విదేశీ పట్టుబడులు ఆకర్షించే సమయంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదగాల్సిన సమయంలో ఇలా ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్స్ ఉండడం అనేది మంచిది కాదు. ఒక ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు అతని ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో ఒక రేటు, మహారాష్ట్రలో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు అలా ఉండకూడదు. ఈ అంత మొత్తం భారతదేశంలో ఒకటే రేటు. మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ వాటికి సంబంధించి ఫామ్ కూడా, మీ రిటర్న్స్ ఫైల్ చేసే ఫామ్స్ కూడా, ప్రొసీజర్స్ కూడా, దే ఆర్ ఆల్ యూనిఫామ్ అక్రాస్ ద స్టేట్స్ అనేది మనం చెప్పగలిగితే అదొక మంచి ఎదుగుతున్న ఆర్థిక

0: ఆర్థిక వ్యవస్థకు అదొక బలమైన సూచిక అది.
1: హ్మ్
0: అందుకని ఈ జిఎస్టీ అనేది తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ జిఎస్టీ వల్ల మరి వినియోగదారుడికి ఏం లాభం అంటే, జిఎస్టీ అనేది ఏం చేస్తుందంటే, ఒక వస్తువు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు, ఆ మొబైల్ ఫోన్ అనేది మీ చేతిలో రావడానికి ముందు ఒక 4-5 బిజినెస్లు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఒక ఒకతను స్క్రీన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఒకతను ఎలక్ట్రానిక్స్ చేస్తాడు, ఇంకొకతను మొత్తం అసెంబ్లీ చేస్తాడు, దెన్ ఇట్ విల్ కమ్ టు ద రీటైలర్.
1: కరెక్ట్.
0: అప్పుడు మీరు షాప్కి వెళ్ళి అది కొనుక్కుంటున్నారు. అయితే జిఎస్టీకి ముందు పద్ధతి ఏముండేదంటే, ఈ స్క్రీన్ మ్యానుఫ్యాక్చరర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఆల్రెడీ పన్ను కట్టేసి ఉంటారు వాళ్ళ వాళ్ళ ఇన్పుట్స్ మీద, వాళ్ళు తయారు చేసిన వస్తువుల మీద. ఆ పన్ను భారం రీటైలర్ మీద పడుతుంది లేదా అసెంబ్లర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఫైనల్గా యాజ్ అ కన్స్యూమర్ మనం కొన్నప్పుడు ఈ పన్నుల మీద కూడా మనం పన్ను చెల్లిస్తున్నాం.
1: డబుల్ ట్యాక్స్
0: అవుతుంది. దట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. దీన్ని మనం జిఎస్టీ ద్వారా అరికట్టాము. ఎలాగంటే, ముందు ఈ సప్లై చైన్లో 3-4 ఎంటిటీస్ ఉన్నారంటే, ముందు అతను నాకంటే ముందు సప్లై చైన్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను నా అవుట్పుట్ లయబిలిటీకి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే నా ముందు నేను ఎవరి దగ్గర నుంచి అయితే సప్లై తీసుకున్నానో, ఆ సప్లై తీసుకున్నప్పుడు నేను అతనికి డబ్బు ప్లస్ ఇన్వాయిస్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఇచ్చి ఉంటాను. ఆ జిఎస్టీ అమౌంట్ని నేను క్రెడిట్ లాగా వాడుకోవచ్చు. నేను ఎప్పుడైతే నేను జిఎస్టీ చెల్లించాల్సి వస్తుందో, ఈ అంతకుముందు నుంచి నా దగ్గర అక్యుములేట్ అయిన, జమ అయి ఉన్న ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది, దాన్ని మనం నా అవుట్పుట్ ట్యాక్స్కి సెట్ ఆఫ్ చేస్తాం. అంటే నేను ఆల్రెడీ కట్టేసున్నాను ఇంత, కాబట్టి ఇప్పుడు నా వాల్యూ అడిషన్ కేవలం ఇంతే, ఆ రిమైనింగ్ అమౌంట్కి మాత్రం ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ దీని లాభం ఎవరికి వస్తుంది ఫైనల్గా? వినియోగదారుడికి. తక్కువ రేట్లో ప్రోడక్ట్స్ వస్తాయి. అది
1: మీరు అన్నారు, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్ను విధానాలు ఉండడం వల్ల అటు వ్యాపారస్తులతో పాటు వినియోగదారుడికి కూడా అది డబుల్ ట్యాక్స్ అవుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందని. అలా రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతున్నప్పుడు రవాణా ద్వారా దాని ప్రభావం ఎలా ఉండేది, అది ఇప్పుడు ఎలా మారింది?
0: కరెక్ట్. ఉదాహరణగా చెప్తాము, కర్ణాటకలో 5% పన్ను ఉంది అనుకోండి ఒక ప్రోడక్ట్ పైన, తెలంగాణలో 10% పన్ను ఉంది. ఈ 5% పన్ను ఏరియా నుంచి 10% పన్ను ఏరియాకి వచ్చేప్పుడు కంట్రోల్స్ పెట్టాల్సి వచ్చేది, అక్కడ చెక్ పోస్ట్ ఉండాల్సి వచ్చేది, మీరు ఎంత మూవ్ చేస్తున్నారు అనేది చెక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు చోట్ల ఒకటే రకమైన ట్యాక్స్ రేట్ ఉండటం వల్ల ఆ చెక్ పోస్టులు అవసరం లేదు. సో ఇంతకుముందు ఆ చెక్ పోస్టుల వల్ల అన్ని అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర ఈ చెక్ పోస్టులు ఉండేవి. కేవలం ఈ చెక్ పోస్టుల వల్ల లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే మనం ఒక స్పీడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యేది. ఇంటర్నేషనల్లీ ఒక సర్వే ఉంది, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, అది అన్ని వరల్డ్ వైడ్ అక్రాస్ ద కంట్రీస్ చేస్తే మనం 100 పైన ఎక్కడో ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు మనం 38వ స్థానం దాకా వచ్చాం. సో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్, బికాస్ మనం ఈ చెక్ పోస్టులు అన్నీ తీసేసాం. ఇప్పుడు భౌతిక ఫిజికల్ చెక్ పోస్టులు అంటాం, ఇవన్నీ మనం తీసేసాం. ఇప్పుడు డిజిటల్ ఈవే బిల్ అంటే, ఆయన ఈ డిజిటల్గా ఈ గూడ్స్ నేను తీసుకెళ్తున్నాను, దీని వాల్యూ ఎంత, దీని ట్యాక్స్ ఎంత అని ట్రాన్స్పోర్టర్ కానీ సప్లయర్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసి ఉంటారు. కేవలం ఆ బేసిస్ పైన మీరు రాష్ట్ర సరిహద్దులో ఎక్కడా ఆగాల్సిన పని లేదు.
1: అయితే మహేష్ గారు, మీరు ఇందాక చెప్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయాలన్నా ఒకే రకంగా ఉండడం అనేది మనకి విదేశీ పెట్టుబడులకి లాభదాయకం అవుతుంది, విదేశీ పెట్టుబడులు రాక కోసమని. ఆ యూనిఫైడ్ మార్కెట్ విధానం నిజంగా ఎంత ప్రయోజనాన్ని తీసుకొచ్చింది దేశ ఆర్థిక వ్యవస్థకి జిఎస్టీ ద్వారా?
0: యూనిఫైడ్ మార్కెట్ అనేది కేవలం విదేశీ పెట్టుబడుల కోసమే కాకుండా మన ఎఫిషియన్సీ కూడా, మన ఇంటర్నల్ మార్కెట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ ఒకటే రకమైన పద్ధతులు పాటించాలి ఈ మ్యానుఫ్యాక్చరర్. నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నాను, హీ కెన్ ఫోర్కాస్ట్ బెటర్, ఈ ప్రోడక్ట్కి ఈ రేట్ ఉంది, ఈ అన్ని చోట్ల ఇదే రేట్ ఉంది, దీని డిమాండ్ ఇంత ఉంది అని అతను ప్రొడక్షన్ అప్పుడే అతను ప్లాన్ చేయగలడు. ఇలా ప్లాన్ చేయటం వల్ల ఎఫిషియన్సీ వల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ తగ్గుతుంది. సో హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మీరు ఒకటే రకమైన పద్ధతులు, ఒకటే రకమైన రూల్స్ పాటిస్తారు, ఇది మీ బిజినెస్ రూల్స్ని స్టేబుల్ చేస్తుంది. అంటే మీకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది, ఇంత రేట్ ఉంటుంది, నాకు ఇంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది, దీంట్లో నేను ఇంత ప్రాఫిట్ నాకు రావచ్చు యాజ్ అ బిజినెస్ మ్యాన్ అనేది మీకు ముందు నుంచి క్లారిటీ ఉంటుంది కాస్త.
1: అయితే దానివల్ల మీరు అన్నట్టు సామాన్యునికి లేదా వినియోగదారుడికి భారం తగ్గుతుంది అన్నారు, అది ఎంతవరకు, అంటే ఎన్ని విధాలుగా ఎంతవరకు ఆ భారం తగ్గించబడింది కొంచెం వివరిస్తారా?
0: ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ జిఎస్టీలో కూడా 5%, 12%, 18% అండ్ 28% అని రకరకాల స్లాబ్స్ ఉండేవి. ఈ స్లాబ్స్ ఉండటం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసేవారంటే వాటిలో కూడా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్లో 5% వస్తుందా 12% వస్తుందా అని ఈ రకమైన డిస్ప్యూట్స్ కూడా చాలా ఉండేవి. ఈ స్లాబ్స్ ఇప్పుడు మినిమైజ్ అయిపోయాయి, అంటే 5%, 18% మాత్రమే ఉంది. చాలా ప్రోడక్ట్స్ 12%లో ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్ 5%కి వచ్చాయి. అంటే మన దైనందిన జీవితంలో మనం వాడే నిత్యావసరాల వాటి ట్యాక్స్ రేటు ఖచ్చితంగా తగ్గింది. సో దానివల్ల ఫైనల్ బెనిఫిట్ అనేది కన్స్యూమర్కే వస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త స్లాబ్ల కుదింపు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎన్ని స్లాబ్లు ఉన్నాయి, ఏ ఏ కేటగిరీ కింద ఏ స్లాబ్లు ఉన్నాయి?
0: ఇంతకుముందు మనం చెప్పినట్టు 12%, 28% స్లాబ్ అనేది ఉండేది. అవి రెండింటిని మనం రద్దు చేసి గత సంవత్సరం 2025లో ఈ 5%, 18% అనే రెండు మెయిన్ స్లాబ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో మరి సామాన్యుడికి లాభదాయకంగా ఉండేవి ఏమిటి అంటే ఈ 12% ఈ స్లాబ్లో ఉన్న చాలా వస్తువులు 5%లోకి వచ్చాయి. సో యాజ్ ఇట్ ఈస్ యూ డైరెక్ట్లీ గెట్టింగ్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద ట్యాక్స్ రిడక్షన్. అలాగే 28% స్లాబ్లో ఉన్న చాలా వస్తువులని 18%లోకి తగ్గించారు.
1: రెండు రకాలుగా లాభమే,
0: రెండు రకాలు, 12 నుంచి 5 అయింది, 28 నుంచి కూడా 18 అయింది.
1: ఒకప్పుడు జిఎస్టీ రాకముందున్న రకరకాల ట్యాక్సుల పేర్లు వ్యాట్ కావచ్చు, సేల్స్, సర్వీస్ ట్యాక్స్ మనం అనుకున్నట్టుగా, అప్పుడు ప్రజలకు ఇంతగా తెలిసేది కాదు దేని మీద ఎంత ట్యాక్స్ పడుతుందని. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అన్న ఒకే పదంతో నిజంగా ప్రజలందరికీ కొంత అవగాహన పెరిగిందనే చెప్పాలి. అది ఒక రకంగా మంచి విషయమే, కానీ జిఎస్టీపై నిజంగా ప్రజల్లో ఇంకా ప్రధానంగా ఉన్న అపోహలు ఏంటంటారు, వాటిని ఎలా నివృత్తి చేసుకోవచ్చు?
0: జిఎస్టీ పైన అపోహ అంటే యాజ్ అ కన్స్యూమర్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ జిఎస్టీ అనేది ఎంత రేట్ పడుతుంది అనేది మీరు ఇన్వాయిస్ చూస్తే కానీ మీకు తెలియదు. ఇన్వాయిస్లో చూసి దాంట్లో జిఎస్టీ ఎంత కాంపోనెంట్ ఉంది, నాకు 100 రూపీస్ బిల్ అయింది, దీంట్లో జిఎస్టీ ఎంత ఉంది, ఈ జిఎస్టీ నేను పే చేస్తే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆయన గవర్నమెంట్కి పే చేస్తున్నాడా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ జిఎస్టీ ముందు ఎలా ఉండేదంటే మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల దాని ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఆ పన్నులు ఎంత కడుతున్నాం మనం, పన్ను మన నా మీద ఎంత పడుతుంది భారం అనేది దానిలో పారదర్శకత లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏ బిల్ చూసినా వెంటనే దాని జిఎస్టీ కాంపోనెంట్ చూస్తాను, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కాంపోనెంట్ అనేది చూస్తాను, నాకు పన్ను భారం ఈ వస్తువు మీద ఎంత పడుతుంది అనేది నాకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను నా పర్చేసింగ్ డెసిషన్ కూడా నేను దాన్ని ఆధారం చేసుకుని చూస్తాను.
1: బాగుంది. అయితే ఈ జిఎస్టీలో ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టిందా జిఎస్టీ అవలంబిస్తున్న వారికి? ఎవరైతే ప్రజలు, వ్యాపారులు జిఎస్టీలో భాగస్వాములు అయ్యారో వారిని ప్రోత్సహించడం కోసం ఏ ఏ రంగాల ప్రోత్సాహకం కోసం జిఎస్టీ ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టిందా?
0: ఇందాక మనం చెప్పినట్టు ఈ రేట్ రేషనలైజేషన్ వల్ల అంటే 12% నుంచి 5%, 28% నుంచి 18% ఇలా రిడక్షన్ వల్ల, ఈ రిడక్షన్ అనేది మోస్ట్లీ మీరు నిత్యావసర దైనందిన వస్తువులకే ఇది వర్తించింది. అలాగే వ్యక్తిగత లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మనం ఏవైతే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామో వాటిపైన కూడా 18% జిఎస్టీ ఉండేది. అది కూడా మొన్న జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా దాన్ని పూర్తిగా తీసేశారు. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అంటాం, అఫోర్డబుల్ హౌసింగ్ అంటే చిన్న ఆదాయ అల్ప తరగతి మధ్యతరగతి వర్గాల కోసం ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు. వాటిలో జిఎస్టీ ఇంతకుముందు 8% ఉండేది, ఇప్పుడు అది కేవలం 1% పరిమితమైంది. అలాగే పర్యావరణానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవి కార్స్ అండ్ బైక్స్, దానిపైన కూడా 12% నుంచి 5% తగ్గింది. ఇవన్నీ వినియోగదారుడికి మేలు చేసే
1: ఎంకరేజ్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది.
0: ఖచ్చితంగా.
1: అయితే భవిష్యత్తులో జిఎస్టీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు, సంస్కరణలు కానీ వచ్చే అవకాశం ఉందా? అది ఏ రంగంలో వచ్చే అవకాశం ఉంది?
0: ఈ జిఎస్టీ అనేది ఇట్స్ అన్ ఎవాల్వింగ్ సిస్టమ్. అంటే ఈ గడిచిన 9 ఏళ్లలో కూడా మనం చాలా రకాల సంస్కరణలు జరిగాయి. ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ రేట్స్ రిడక్షన్ అనేది, రేట్ రిడక్షన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే దీనికి సంబంధించిన బెనిఫిట్ అంతా ఫైనల్ కన్స్యూమర్కి వెళ్తుంది అన్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఈ రేట్ ఇంకాస్త తగ్గించడానికి. అయితే వినియోగదారుడికి ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేయకుండా కేవలం మధ్యలో బిజినెసెస్ మాత్రమే కనుక బెనిఫిట్ పొందితే దాన్ని మనం యాంటీ ప్రాఫిటీరింగ్ అంటాం. దానికి సంబంధించి కూడా మనకు సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే పన్ను భారం తగ్గిందో అది కేవలం వినియోగదారుడికే చెందాలి తప్ప మధ్యలో కంపెనీస్ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇట్స్ అ వెరీ డైనమిక్ సిస్టమ్. సో ప్రతి సంవత్సరం ఏదో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పన్ను భారాల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి సంస్కరణలు అనేవి వస్తూనే ఉన్నాయి.

0: దీనికి సంబంధించి మనం సలహాలు కూడా అన్నీ స్వీకరిస్తున్నాం. మన ట్రేడ్ బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ బాడీస్, అసోసియేషన్స్, వీళ్ళందరి నుంచి కూడా మనం సలహాలు తీసుకుంటూ దీన్ని ఇంకా మెరుగుపరుచుకుంటున్నాం.
1: బాగుందండి. చివరగా పన్ను చెల్లింపుదారులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: ఒకటే అండి, అంటే మనం ఈ పన్ను అనేది మనం కడుతున్నాం అన్నప్పుడు ఆ పన్ను సరిగ్గా గవర్నమెంట్కి చేరుతోందా లేదా, ఎందుకంటే ఈ పన్ను ఆదాయంతో మనకు రోడ్లైనా ఏవైనా బ్రిడ్జ్లు ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మనం పన్ను కట్టాల్సిందే. ఆ పన్ను అనేది మనం మన సౌకర్యాల కోసం కడుతున్నాం కాబట్టి ఆ పన్ను మనం ఈ ట్యాక్స్ అనేది జిఎస్టీ మన బిజినెసెస్కి ఇచ్చినప్పుడు ఆ బిజినెసెస్ గవర్నమెంట్కి సరిగ్గా పే చేస్తున్నారా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయితే మీరు నెక్స్ట్ టైము ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీరు ఇన్వాయిస్ అడగడం మాత్రం మర్చిపోకండి. జిఎస్టీ ఇన్వాయిస్ ఖచ్చితంగా అడగండి. దానిపైన ఆ బిజినెస్ యొక్క జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. అది తీసుకుని మీరు gst.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జిఎస్టీ నంబర్ టైప్ చేస్తే మీరు ఈ బిజినెస్ ఈ షాప్ అతను రెగ్యులర్గా పే చేస్తున్నాడా లేదా గవర్నమెంట్కి, ఇంత రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాడు అనే వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం పన్ను కడుతున్నాం కాబట్టి ఆ పన్ను సరిగ్గా సక్రమంగా ప్రభుత్వానికి చేరితేనే మనకు కావాల్సిన అభివృద్ధి ఫలాలు అందుతాయి కాబట్టి అది చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఈ ఒక్క సందేశం మాత్రం వినియోగదారులందరూ పాటించాలి.
1: బాగుందండి మహేష్ గారు. సమాజంలో పౌరుడిగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నిర్వర్తిస్తే దేశాభివృద్ధికి అందరం దోహదం చేసిన వాళ్ళు అవుతాం. చాలా మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: ఇది మన చట్టం శీర్షికన 9 సంవత్సరాల జీఎస్టీ వస్తుసేవల పన్ను విధానం అమల్లోకొచ్చి 9 ఏళ్లవుతున్న సందర్బంగా హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగార్పు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950

0: కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గోకులంలో సీత చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నముడూరి సవితా గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద సహకారం శ్రీ ఎన్సీ అనంతకృష్ణ, వయోలిన్ శ్రీ వి కాళీప్రసాద్ బాబు, మృదంగం. ఈ కార్యక్రమం ఈ ఉదయం 8:30

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి నముడూరి సవితాగారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎన్సీ అనంతకృష్ణ, వయలిన్ శ్రీ వి కాళీప్రసాద్ బాబు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చెంచల్గూడ సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందని, తమ ప్రభుత్వం నిధులిచ్చి బ్రిడ్జిని పూర్తి చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువు తరహాలో మీరాలం చెరువులో 3 కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామని, వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చంద్రాయణగుట్ట వరకు మెట్రో పూర్తి చేస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సత్వర సమాధానాలు అందించేందుకు అన్ని శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తరఫున అసెంబ్లీలో ఒక నోడల్ అధికారిని నియమించి ప్రశ్నలకు సమాధానాల తయారీ, సమాచార సేకరణ, సమన్వయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీడీ యాక్ట్ కింద కేసుల విచారణకు సంబంధించిన అడ్వైజరీ బోర్డు కార్యాలయాన్ని బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్స్ గెస్ట్ హౌస్ నుంచి రాజ్భవన్ రోడ్లోని దిల్కుషా గెస్ట్ హౌస్ కు మార్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై పీడీ యాక్టుకు సంబంధించిన సమావేశాలు, కేసుల విచారణలు, ఇతర కార్యక్రమాలన్నీ దిల్కుషా గెస్ట్ హౌస్లోనే నిర్వహించబడతాయని తెలిపింది. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్యాల్ పహరీ క్యాంపస్ను మంత్రి సందర్శించి పలు హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్

పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దశావతారం చిత్రం కోసం కమల్ హాసన్ సాధన సర్గం పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం హిమేష్ రేషమియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ఇప్పుడు వినండి స్వాతి కిరణం చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట. సిరివెన్నెల రచన, సంగీతం కెవి మహదేవన్.

0: నేను ఇక్కడే ఉన్నా.
1: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
0: బుర్రని ఛార్జ్ చేయి.
2: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
0: చూసావా?
1: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
2: ఇప్పుడు ఎలా మరి?
1: ఉందిగా ఫ్రీ వైఫై.
0: బుర్రని వాడు కాస్త.
2: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
1: అంటే మోసాలకి చెప్పై బై బై.
2: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
5: ఇప్పుడు వినండి దృశ్యం చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1

0: 950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి సంక్రాంతి చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన పి. రవికిరణ్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మర్యాద రామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి, గీతా మాధురి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ద్వారకా చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన శ్రీ సాయి కిరణ్, సంగీతం సాయి కార్తీక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఇప్పుడు వినండి, నిన్ను కోరే చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం గోపిసుందర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి అర్జున్ రెడ్డి చిత్రం కోసం సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన శ్రేష్ట, సంగీతం రాధన్.

చిత్రసీమ ఆశ్రమ పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:00. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా గుండు సుధారాణిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను సీఎం తనిఖీ చేస్తారు. దౌల్తాబాద్ మండలం గోక్ ఫసల్వాడలో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలిస్తారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం రోడ్డు మార్గాన కొడంగల్ నివాసానికి చేరుకుని అక్కడే బస చేస్తారు. తమ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరులో అధిష్టానం వద్ద ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ రాష్ట నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా రాష్ట ప్రయోజనాలపై ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ది ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి డిమాండ్ చేశారు. రాష్టంలో ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులైనా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 రోజుల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ మెదక్ జిల్లా కౌడిపల్లిలో చేపట్టిన ధర్నాకు హాజరై ఆయన మాట్లాడుతూ 100 రోజుల్లో నెరవేరుస్తామని ఇచ్చిన బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రియస్ సిబిహాతో సమావేశం అనంతరం మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను గురించి వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYTని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ముకుంద చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం మిక్కిజే మేయర్.

ఇప్పుడు వినండి. సరైనుడు చిత్రం కోసం జుబిన్ నౌటియాల్, సమీరా భరద్వాజ్ పాడిన శ్రీమణి రచన, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈ ఉదయం 11:03 నవరస భరితం నాటకం ప్రసారమవుతుంది. రచన సమలం ప్రశాంత్ గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమంలో మదీనా హైస్కూల్

0: విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఇన్నో గంగా పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, ఇన్నో గంగా సంగీతం అనిరుద్ రవిచందర్.

ఇప్పుడు వినండి. ఆ చిత్రం కోసం రమ్య, సాయి శివాణి, రాహుల్ నంబియార్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి నేను శైలజ చిత్రం కోసం పృథ్వీ చంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి జయ జానకి నాయక చిత్రం కోసం శ్వేతామోహన్ పాడిన చంద్రబోస్ రచన సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న పాట మజిలీ చిత్రం కోసం చిన్మయి శ్రీపాద పాడిన చైతన్య ప్రసాద్ గీతం, సంగీతం గోపీసుందర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం హేమచంద్ర పాడిన పాట, గీతరచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక

0: భారతరత్న.
1: ఇప్పుడు వినండి, మున్నా చిత్రం కోసం నరేష్ అయ్యర్, క్రిష్, హరిచరణ్, సాధన సరగం పాడిన పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరిన సుమారు 18 నిమిషాల తర్వాత అత్యాధునిక భూ పరిశీలన వ్యోమ నౌక ఈఓఎస్ 05ను విజయవంతంగా సబ్ జియో సింక్రనైజ్ కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందిస్తూ వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ముల్కనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. సమ్మక్క సారక్క బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ బ్యారేజీకి సంబంధించి ఎన్ఓసీ తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని కలవనున్నట్టు తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షాపత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది. అలాగే హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి నవరస భరితం నాటకం వింటారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు, పాత్రధారులు ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. వినండి నవరస భరితం నాటకం.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అట్టగానండి, క్షణాల్లో తెత్తాను.
0: ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలున్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం, అది అది క్రమశిక్షణ.

0: సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని జాలీగా సమయాన్ని గడపడం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్త? అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం గాని వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసేవాళ్లున్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
1: ఇదిగో అయ్యా కాపీ.
0: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
1: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండీ.
0: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
1: హాయ్.
0: అవునరా, వీడేశాడా?
1: ఎవరండే?
0: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
1: వేసేసానండి.
0: ఏమేశాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికెళ్ళాడ్రా వీడు?
1: ఏమోనయ్యా, బాబుగారు నుంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
0: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా, ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనా?
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్నేం చేసావురా? ఆడపిల్లి వారు వస్తున్నారు, వెళ్లి వాణ్ణి పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
1: అయ్యా అది
0: బుద్ధి లేకపోతే సరి. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
1: గుండీలు తీసిన బంటండి.
0: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
1: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండి. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్ళాడండి.
0: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి అంటే ఓ పీడ పోయిండే. నవ్వింది చాలు. వేధవ నవ్వు నువ్వును. మళ్ళీ నవ్వావో, ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సొంట సొంట అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
1: అయ్యా నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
0: కోపం కాకపోతే మరేమిట్రా? ఇలా నాటకాలు నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
1: అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట సూత్తూ ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగ్ అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుందయ్యా.
0: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధవ.
1: అట్ట ఏం జరగలేదు బాబయ్య, బాబుగారు మగజ్జాతకుడు, స్టేజ్ ఎక్కిండంటే హీరోలగా దగదగదగ మెరిసిపోతాడు.
0: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
1: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా, కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
0: సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము వాలుస్తాను, వాడొస్తే ఓసారి పిలువు, ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
1: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీరు వెళ్ళండి.
0: సరేరా.
1: ఫోన్ వస్తోంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను.
1: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎందుకు బాబు, స్టేజ్ మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వొచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎట్టా తెచ్చేది బాబు, అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటా.
2: ఎందుకేంటి?
1: ఈపులు విమానం మోత భోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేనిప్పుడు రావట్లేదుగా.
1: మా పడేళ్ళకి వస్తారుగా,
2: అప్పుడు నువ్వుంటావుగా.
1: అంటే ఈపుల మోతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరు వచ్చేంత వరకే.
1: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి కుమ్మిస్తారు బాబో.
0: రే రంగిగా.
1: అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి.
2: సరే సరే, నువ్వు ఆ తాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
1: అట్టగే బాబు.
0: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
1: అది మన పక్కీదులో

0: ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడ గేదె ఎవరి మాట విన్నట్లేదండి.
1: ఎందుకుటా, గడ్డికి బదులు గార్లేమన్నా పెడుతున్నాడా వెధవా?
0: కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది వాళ్ళ గేదె కట్టాలట, అటుకు రమ్మన్నానండి.
1: సరే సర్లే, అది సరే. వీడెక్కడున్నాడంట?
0: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
1: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
0: మీరే అన్నారుగా బాబు గారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
1: నిజమేగా
0: అయ్యా, మరి నేను వెళ్ళొస్తానండి.
1: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా?
0: అర్థమైందండి.
1: వెళ్ళా.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు, మెల్లిగా. అయ్యగారు గారు విన్నారంటే?
1: ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకుని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు? గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: వా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడిని వస్తున్నామండి?
1: సినిమాకి వెళ్ళి వస్తున్నాం.
0: అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావునన్నా.
2: ఏ విధంగా?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవి రంగయ్య, చిరంజీవి కాదురా?
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకుని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిటా నీకు?
1: నాన్న, అంటే నన్నేమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
2: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
1: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.
2: కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు, అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డున పడి ఉండేవాళ్ళం.
1: చచ్చ, జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
2: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
1: నాన్న,
2: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు.
1: సరే, ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడి మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్లీ ఇంట్లో అడుగు పెడతాను.
0: బాబుగారు,
1: నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి, తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
2: వెళ్ళరా, వెళ్ళు. 4 రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదుటండి?
0: ఏమోనండి,

0: లేదు.
1: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం. కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు
0: తలకేమైనా బుడిపొచ్చిందా?
1: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
0: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
1: ఆ పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
0: అదేదో తొలిచూపన్నారే.
1: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీచుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
0: నేనెప్పుడన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
1: అది అయ్యా, అలా అడిగారు బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను. మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవాల్సిందే.
0: చేచే, నాటకాలా?
1: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవా?
0: ఆ పేరెత్తితేనే నాకు చిరునెత్తుకు వస్తుంది.
1: అలాగా నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రును మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
0: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
1: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
0: ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట?
1: అవునవును.
0: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడుంటాడు. అక్కడికెళ్ళి టీరిగ్గా మాట్లాడుకోండి. వెళ్ళండి.
1: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
0: ఏమిటయ్యా నీ గోళ? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
1: అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
0: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
1: నేను వెళ్ళనండి.
0: ఎందుకెళ్ళా?
1: వెళ్ళనంటే వెళ్ళనండి.
0: అదే ఎందుకెళ్ళా?
1: నా ఇష్టం అండి.
0: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
0: ఎవరు? లోపలికి రండి.
2: నమస్కారం అండి.
0: నమస్కారం.
1: నమస్కారం అండి.
0: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతం అండి.
1: ఉల్కాపాతం, అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
1: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే. వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
2: అవునా? ఇంతకీ మీ పేరు?
1: మోస.
2: మోస?
1: అవును, మోస.
2: అదేంటండి సేసాల మోస ఏంటండి? మీది మోసాపేట
1: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
2: అదేదో శ్వాస వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
1: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకిష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
2: ఓ,
1: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
2: వామ్మో, నాటకాలా?
1: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
2: పడవు, అసలు పడవు.
1: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నానండి.
0: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
1: చెప్పారు కదండి మోసనని.
0: అబ్బా, మీరు కాదండి, వీరు.
2: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
0: అదే, ఇక్కడెందుకు పడ్డారని.
2: ఓహో, అదే. మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
0: ఓహో అలాగా, రండి రండి ఇలా కూర్చోండి. అయ్యయ్యో ఎండన బడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
1: మజ్జిగొద్దు.

0: మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండు తెప్పించినా సంతోషమేనని అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు బొగ్గుమంటున్నాయి కూడా.
1: చాలా సంతోషం. ఒరే రంగయ్య,
2: హాయ్, వస్తున్నానండి.
1: ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు నాలుగు గ్లాసులు పట్రా.
0: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
2: హాయ్, దొరుకుతాయండి.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ బట్టర్.
2: ఏంటండే
0: గోల్డ్? గోల్డ్ రంగయ్య, గోల్డ్.
2: అయ్యగారు
1: కానీరా, వెళ్ళు.
2: అత్తగానండి.
1: ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
3: బాగానే జరిగిందండి.
0: అవును ఊపా గారు.
3: ఊపానా? అదేదో ఉప్మాలాగా ఉపాయ ఏంటండి?
0: మీ ముద్దు పేదలండి. అవును ఊపా గారు, మీకు ఒక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
3: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
0: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
2: అయ్యా ఇదిగోండి కూల్ డ్రింక్ గ్లాసులు.
1: నువ్వు అర్జెంటు గా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
2: ఎందుకండే?
1: ముహూర్తం పెట్టడానికి రా.
0: ఎవరికి?
1: మా అబ్బాయికి.
0: ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
2: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటే.
0: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
2: మీరే అన్నారు కదండే గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
0: అయ్యో రంగయ్య, ఇదిగో సరే నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారి ఇంటికి వెళ్తావు కదా?
2: హాయ్ వెళ్తానండి.
0: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా.
2: అట్టగండి.
0: ఉల్కా గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
3: కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
0: ఓహో, అచ్చం మీ పోలిక అన్నమాట.
3: మరే
1: అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
0: ఈ ఒక్క ప్రశ్న సంధించి
1: ఆపవయ్యా, నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
0: మాట్లాడుకుందురులేండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్ప నటులో తెలుసా?
3: అస్సలు తెలియదు.
1: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు?
3: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చిందా?
0: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి. దిష్టి బొమ్మల అలా చూస్తూ ఉండిపోవాల్సిందే అనుకోండి.
1: మూసీ గారు?
0: మూసీ కాదండి, మూస.
1: ఏదో ఒకట్లే, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
0: అలా తప్పించుకుంటారేమిటండి?
1: ఉండవయ్యా, నువ్వు అక్కడికి సంపుకు తింటున్నావు.
2: అయ్యా పంతులు గారు ఇంట్లో లేనటండి.
1: మరి ఎక్కడికి వెళ్లారో కనుక్కున్నావా?
2: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్ళారటండి.
0: రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వ మంగళుడు మహానుభావుడు. మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రే వింటున్నావా?
2: హాయ్.
0: మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
2: నాలుగు కరుసుకున్నాడయ్యా.
0: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
2: అది అక్కడ ఉండదంటండి, హైదరాబాద్ ఉంటుంది అన్నాడండి.
0: అబ్బా నాలుక పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
3: చిచ్చి, నాకు అలవాటు లేదండి.
2: బాబు గారు, నా దగ్గర బీడీ ఉంది, కాలుతారా?
0: ఇలా ఎవరే రంగయ్య, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
1: రంగయ్య ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
2: బాబు గారికి బీడీ తెద్దామనే.
1: బీడీ లేదు గీడీ లేదు, ముందు లోపలికి వెళ్తావు.
0: అబ్బా పరమానందం గారు, వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
2: హాయ్, అలాగేనండి.
0: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి. అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేంటి?
3: అబ్బా వద్దులేండి.
1: ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా.
0: తమరంత ప్రేమతో చెబితే నేనెందుకు కాదంటాను? ప్రేమంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు, మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
3: పిలక?
0: అదే, ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
3: అర్థం అక్కర్లేదా?
0: అంతరార్థం మీకు అర్థమయ్యా.

0: అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణంగుచ్చారా?
1: ఎక్కడా?
0: అదేనండి, అమ్మాయి గుండెల్లో.
2: అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా?
3: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
0: అబ్బా, ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి. ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
2: అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?
0: ఎప్పటి నుంచో వేచి చూస్తే గాని ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది.
2: కర్మ కర్మ.

0: ఆగోయా, ఎవరు ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసావేంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మూగవాడేమోనండి.
2: నేను మూగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా కాదండి.
1: మరెవరివి?
2: అయ్యా, ముందు నన్ను కాపాడండి. మీకు అన్ని వివరాలు తాపీగా చెప్తా.
0: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
2: అయ్యా అలా అనకండి అయ్యా. ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను.
3: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి. ఏదో నేరం చేశాడనిపిస్తోంది.
2: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
0: ఇదిగో మర్యాదగా బయటకు వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
2: నేను వెళ్ళను.
3: ఎందుకు వెళ్ళవు?
2: అది నా ఇష్టం.
0: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
2: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
0: అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకెన్ని గుండెలు?
1: అబ్బా, మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
0: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడామని కొట్టుకుంటుంటే.
2: పోలీసులకు ఫోన్ చేయరే.
3: చెయ్యండి ఆనందం గారు.
0: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
2: నా ఒక్కడిదే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా ఎరగొడతారు.
0: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
2: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా, ఇద్దరూ హేమహేమీలే, మంచి స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరకళ కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
2: ప్రస్తుతానికి లేవు గాని, మరీ మెడలో గొలుసులు కొట్టేయటమంటే కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో, ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట. శుభం.
3: ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి, నేను వెళ్ళొస్తాను.
1: ఆగండి ఆగండి. అమ్మమ్మమ్మ, మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరొక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగ గారు ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు.
2: ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవ్వరు ఒక్కడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
3: కత్తి కత్తి కత్తి.
0: ఏమిటయ్యా నీ బెదిరింపు? కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా?
1: అబ్బా, అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగ్? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
3: అబ్బా, నా వల్ల కాదు.
2: మాట్లాడకుండా దగ్గరికి రండి.
1: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
3: అమ్మో, నాకు కత్తులంటే భయం.
1: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
0: ఇదిగో మూస, కాసేపు మూస్తావా?
1: సర్లేండి. దొంగ గారు, ఇది నిజమైన కత్తి అంటారా?
2: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
3: ఆనందం గారు, కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
1: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
3: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
2: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
1: ఏం లేదండి, బయటకెళ్లి 4 వస్తాదుల్ని తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు.
3: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు, అంత అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్త అలా గాలికి వెళ్ళొస్తారని చెప్పి

0: చేశారండి. అంతే
1: అంతేనా?
2: కాదండి
0: కాదండి, అంతే అండి.
2: చూశారా ఎలా ఒప్పుకున్నాడో?
0: అయ్యా మోసగారు, దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
2: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగగారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
1: అంటే?
2: మీ పేరండి?
1: నా పేరు జుబ్బా.
2: జుబ్బానా? అయ్యా మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
1: కాదు.
2: మరి తమరి నాన్నగారి పేరు?
1: తుబ్బా.
2: తమరి తాతగారి పేరు అల్లమురబ్బానా?
1: అవును.
2: అబ్బా, జుబ్బా తుబ్బా అల్లమురబ్బ, మహత్తరమైన ప్రాస. చూశారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
3: చూస్తున్నా చూస్తున్నా.
2: జుబ్బా గారు, మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
1: అవును.
2: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
1: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.
2: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
1: సరే.
2: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం. ఇలా రండి.
3: వాడి బొంద.
2: అబ్బా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు తామరు ప్రారంభించండి.
1: అలాగే. అదీ అర్ధరాత్రి.
2: ఓహో, గొప్ప సమయం.
1: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
2: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
1: కాదు, కుక్కలు
2: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
1: అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
2: ఆ తర్వాత?
1: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చం నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
2: స్లో మోషన్ లో వస్తున్నాడా?
1: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
2: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
1: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
2: ఎందుకు?
1: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్లత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళావిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
2: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
3: సరసాలాడుకోవటం నీ పిండాకుడు.
2: మీరుండండి దొంగ గారు, మీరు చెప్పండి.
1: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రం చూసి వెనక్కు పారిపోయాయి.
2: మరి వాళ్ళావిడ?
1: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
2: కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ల భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
2: అలా మీ మనసులు కలిశాయన్నమాట.
1: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
2: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏమండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
0: వినపడిందండి. మీకు దండం, నన్ను మధ్యలోకి లాక్కండి.
2: అబ్బా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
1: ఏమండి?
3: చెప్పు నాయన.
1: బాగా ఎండను పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
3: ఆకలిస్తుందా? మా నాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
1: అలాగే. ఇదిగో నన్ను ఇలా లోపలకు పంపించి మీరలా బయట తోక దాడించాలని చూశారు? ఇదంతా పదునుగా ఉందో చూశారుగా.
2: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళెక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే.
2: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
3: అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
0: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే.
2: అది పాముంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు, నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుస్సుమని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని

0: అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా?
1: ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
0: అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా?
2: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
0: ఓన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
2: ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి?
0: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్క గారు, మీ అదృష్టమే అదృష్టం అండి. ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
1: అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్
0: త్వరగా తీయండి, ఆలస్యమైతే వాళ్లకు అనుమానం వస్తుంది.
1: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
0: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
2: అమ్మో, నేను వెళ్ళను.
0: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
1: కర్మ కర్మ తీయక చేస్తానా?
3: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
0: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
3: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకుని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు, ఇక్కడికేమైనా వచ్చాడేమోనని.
1: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
3: ఇంతకీ మీ పేరు?
1: ఆనందం సార్.
3: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
0: మీకెందుకు సార్ శ్రమ? ఒక గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
3: ఎవరు?
1: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోంచేస్తున్నాడు. ఓ గంట పోయాక మేం కూడా తింటాము అంటున్నాడు కదా.
3: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
0: ఇంకెవరికండి? జుబ్బా గారి.
3: జుబ్బానా? అతనెవరు?
1: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిలు వస్తున్నాయన్నమాట.
0: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
2: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
0: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
1: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
0: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
1: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
2: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరిక్కడే ఉండండి.
1: అలాగే.
3: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నీసి ఉంచాలి.
1: అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా?
0: అయ్యా, అవి ఎక్కిళ్ళంటే చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
1: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
0: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు. గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
1: ఇక నువ్వు వెళ్ళు.
0: అబ్బా, భలే కలిపారే.
1: అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
0: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్ఫురణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
2: అబ్బా, నా పేరు పులకా కాదండి, ఉల్కా.
0: ఏదోటిలేండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
4: ఏమండి?
1: మళ్ళీ ఏం కావాలి నాయన?
4: నాకు భోజనం చేయగానే సిగరెట్ కలిసి అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
0: గొప్పవాళ్ళ అలవాట్లేవే.
4: ఉన్నాయా లేవా?
1: బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
4: చుట్టలా? నాన్ సెన్స్.
0: జుబ్బా గారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
4: సరే, ఏదొకటి ఇవ్వండి.
1: రంగయ్య, రంగయ్య.
5: హాయ్, వస్తున్నానండి.
1: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
5: అట్టగాండి, ఇదిగో అండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
1: ఈయన
0: జుబ్బా గారని గొప్ప హస్త కళాకారుడు, మన

0: రోజు ఆహ్వానించాం.
1: అంటే ఈ అయ్య గారు కూడా నాటకాలు ఆడతారంటే?
0: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
1: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
2: ఏంటి
0: అయ్యా జుబ్బా గారు, కోపగించుకోకండి, మీరుండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
1: మరి ఆ వేషం ఏందండి అట్టుందే?
0: ఓ అదే, అది లేటెస్ట్ వేషం రంగయ్య, టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
1: అంటే ఏటండే?
0: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
1: పిచ్చి.
0: అది అదే షాపు వాడు చించి అమ్మాడు అనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
1: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎంటపడవా అయ్యా?
0: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
2: స్టాప్ ఇట్.
0: అబ్బో
2: ఏమండి?
3: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
2: ఇంకేమొద్దు కానీ నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
4: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
2: ఏమక్కర్లేదు కానీ నేను మా ఇంటికి వెళ్తాను.
0: అబ్బా జుబ్బా గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
3: ముసా.
0: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
4: అబ్బా కావాలంటే మేము వింటామండి. అబ్బా బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి.
0: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు, విషయం ఏమిటంటే నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
2: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
0: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
2: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
4: తెక్క కుదిరింది. బాబు ఆ పని చేయండి, నీ శిలా విగ్రహం పెట్టుకుంటాను.
0: అబ్బో ఇక్కడెవరి పీకలు కొయ్యొద్దులండి అయ్యా, ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు గాని.
2: ఇదిగో నేను వెళ్లిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
0: అయ్యా జుబ్బా గారు, ఒక చిన్న మనవి.
2: ఏంటది?
0: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
4: అబ్బా మూసా గారు మీరు ఆగండి.
2: సరే చూద్దాం, నేను వెళ్తాను. హ్యాండ్స్ అప్.
0: అబ్బా అబ్బా, ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
1: ఆనందం గారు
3: సార్,
1: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
3: సార్ సార్ సార్, వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
1: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
4: చెబితే చంపేస్తానన్నాడండి.
1: ఐసీ, దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
4: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి, నిజంగా మాకేం తెలియదు సార్.
1: ఇంతకీ మీరెవరు?
0: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.
1: హిడింబ ఆవిడెవరు?
0: ఉల్కా గారి కూతురండి.
1: ఇంతకి ఈ ఉల్కా గారు ఎవరు?
0: ఇదిగో ఈయనేనండి ఉల్కా గారు, ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
4: నేనేనండి.
1: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
0: సంబంధం అంటే వీళ్ళమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుణ్ణి కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి, కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట.
1: అవునా? అయితే మీకు ఈ దొంగకేమైనా సంబంధం ఉందా?
4: చిచి, వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
0: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
4: నేనెప్పుడు చెప్పానయ్యా, నువ్వు భలే ఉన్నావు.
1: అయ్యగారు అయ్యగారు.
3: ఏమిటా ఏమైంది?
1: ఏం లేదు అయ్యగారు, మీ అందరికి స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే. ఈయనెవరు?
0: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు?

0: కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
1: షట్ అప్! అయ్య బాబాయ్, బాబాయ్ తుపాకి అట్టా పెట్టేశారేంటండి, అని కానీ కాల్ చేస్తారా ఏంటి?
2: అవును కాల్ చేస్తాను.
1: అయ్య బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన సుట్టమండి.
0: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
2: ఇది జుబ్బా కాదు, చొక్క రామయ్య.
0: అయ్యా, ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
2: రంగయ్య, వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
0: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
2: వీని వెంటనే కట్టిపడేయడానికి.
0: అబ్బా, మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు. ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి, మీరది ఎలా మర్చిపోయారు?
2: షట్ అప్! అది నీకు అనవసరం. రంగయ్య,
1: అయ్యా
2: నువ్వెళ్ళి ఒక గట్టి తాడును ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
1: అయ్య బాబోయ్, అయ్య గారు
2: కదలకో, కదిలావో కాల్చి పడేస్తా.
0: అబ్బా, అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.
2: షట్ అప్! రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
1: అయ్య బాబోయ్, అయ్య గారు.
3: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందాం అనుకున్నా చచ్చు వెదవా, కత్తి చూపించి బెదిరిచ్చాడు.
1: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాలు ఇరిసి పొయ్యిలో పెట్టాడు కదండి.
3: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పెట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
2: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
0: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
2: షట్ అప్!
0: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఈ ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
3: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
2: సరే.
1: హలో అయ్య గారు, నేను రంగయ్య మాట్లాడుతున్నానండి.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
1: నేను మన ఊరు శివర నాటకాల కొంపనుండి మాట్లాడుతున్నానండి.
3: నిన్ను తాడు తీసుకురారంటే అక్కడెందుకు తగలడం?
1: రేత్రి ఆ తాడు ఇక్కడ మర్చిపోనానండి.
3: అఘోరం చేయలే గాని తొందరగా ఆ తాడు ఇక్కడికి తీసురా.
1: అయ్య గారు, ఘోరం సరిగిపోనాదండి.
3: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
1: సూర్యంబాబు గారు నిత్యం జారి కింద పడిపోయారండి, తలని రకతం రకతం కూడా వస్తుందయ్యా.
3: అవునా? నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఈలోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా.
1: అలాగేనండి, అట్లాగే.
3: అయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
0: ఏమైంది ఆనంద గారు, అలా కంగారు పడుతున్నారే?
3: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి సూర్యం. ఆయన
4: అయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు.
2: ఎక్కడికి వెళ్ళేది?
3: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
2: అదేం వీల్లేదు, రే దొంగ విధవా, కదిలావో కాడికి పంపిస్తా.
0: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
2: షట్ అప్!
0: ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది.
2: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
3: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
2: చూడండి ఆత్మీయం గారు.
0: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
2: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను, మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
3: సార్ సార్ సార్ సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్, మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్.
0: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ వెయ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
3: అది
0: వద్దులండి, వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ దోకొచ్చేలాగా ఉంది.
5: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్లు ఇప్పిస్తారా?
2: షట్ అప్!
0: అబ్బా, డైలాగ్ తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
2: యూ షట్ అప్!
0: అబ్బా, ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? ఆ సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను, అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
3: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి, నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేదండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
0: ఆనందం గారు, ఏమిటండి ఇది, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి, కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
3: ఊరుకోవయ్యా, నువ్వు ఒకరివి, అర్థమైన డైలాగులు నువ్వు
0: వెళ్ళండి.

0: అత్తయ్య గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి. ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
1: నేను రాను, మీరే వెళ్ళండి.
0: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
1: నాకు వద్దులేండి.
0: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
1: ఇప్పుడు నన్నేం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
2: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా? నాకు నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
3: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి. నడవండి అందరూ.
1: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
0: ఏం ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
1: అబ్బే, అదేం లేదండి.
0: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు కదా, అలాగని.
3: రండి, మీరిద్దరు వచ్చి చెరోపక్క పట్టుకోండి.
0: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి.
1: నేనెందుకు?
0: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతి మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు?
1: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నీ నా మీద పడ్డావు.
0: మీరు అలా ఏడవకండి, మంచివాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
3: రాబండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి.
2: ఎస్ఐ గారు, కొంచెం ఆగండి ఎస్ఐ గారు. ఇప్పుడు నా సూర్య ఎలా ఉన్నాడో ఏంటో, నాన్న సూర్య ఎలా ఉన్నావు నాయన?
4: ఎక్స్క్యూజ్ మీ.
0: ఎస్ ప్లీజ్.
3: షట్ అప్.
0: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తారు కానీ ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
3: మీరెవరు?
0: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
3: అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకుని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
4: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబాయ్?
3: రేయ్, అడగడానికి నువ్వే వడ్రా.
4: వాళ్ళ అబ్బాయినండి.
2: నాందా సూర్యం, నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా? ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
4: గాయం లేదు, మాయం లేదండి.
2: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
0: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
2: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
0: అయ్యా తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
4: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
2: నాటకమా?
4: అవునన్నా, నటులను, నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో?
2: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా? ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
5: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.
1: చంపేసేవరా రంగయ్య.
0: ఆనందరావు గారు, అదేనండి నాటక కళ్ళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
2: అవునా? నమస్కారం సార్.
6: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమై ఉన్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా? మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరతభూమి. అంతటి స్థాయికి

ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్ప

0: చాలా సంతోషం నాన్న.
1: అయ్యా మీరే?
2: అవునయ్యా.
1: ఆనందం గారికి, ఆనందం గారికి, ఆనందం గారికి.

మీరింతవరకు నవరస భరితం నాటకం విన్నారు. రచన శ్రీ సమలం ప్రశాంత్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు: ఆనందం శ్రీ కెఎస్ కుమార్, సూర్యం శ్రీ పి శ్రీనివాసరావు, సత్యారావు శ్రీ డి సత్యనారాయణ, రంగయ్య శ్రీ సిహెచ్ జీవనాదిత్య, ఉల్కాపాతం శ్రీ జి సురేష్ బాబు, ఎస్ఐ శ్రీ పి వినోద్, ఖైదీ శ్రీ ఎన్ అరుణ్ కుమార్. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే విశాల్ శర్మ. ब्रिक्स मुख्य न्यायाधीश मंच आज से नई दिल्ली में शुरू हो गया. सर्वोच्च न्यायालय इस मंच की मेजबानी कर रहा है. इसमें ब्रिक्स सदस्य देशों और भागीदार देशों के मुख्य न्यायाधीश, सर्वोच्च न्यायालयों के न्यायिक प्रमुख और वरिष्ठ न्यायिक प्रतिनिधि भाग ले रहे हैं. भारत के मुख्य न्यायाधीश न्यायमूर्ति सूर्यकांत रूस, चीन, मिस्र, इंडोनेशिया, संयुक्त अरब अमीरात, बेलारूस, कजाकिस्तान, दक्षिण अफ्रीका, ईरान और उज्बेकिस्तान के न्यायिक प्रतिनिधिमंडलों के प्रमुखों के साथ द्विपक्षीय बैठकें करेंगे. इन बैठकों में आपसी न्यायिक हित के मुद्दों पर

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గృహమంత్రి అమిత్ షా, రక్షామంత్రి రాజనాథ్ సింగ్ ఔర్ లోక్సభ అధ్యక్ష ఓం బిర్లా నే ఇస్ అవసర్ పర్ దేశవాసియో కో శుభకామనాయే దీ హై. ఇస్కే సాథ్ హీ యే సమాచార్ బులెటిన్ సమాప్త్ హువా.
1: This is Akashvani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV F-17 carrying EOS-05, India's first ever imaging satellite from geosynchronous orbit. In a social media post, Mr. Modi called the successful launch a reflection of the excellence, innovation and growing capabilities that define India's space sector. He also termed it an outstanding achievement by ISRO and a proud moment for the nation. The Indian Space Research Organization has successfully launched the EOS-05

సమయం 12:10 అవుతుంది. నేను మీ హైమశ్రీ. ఈరోజు మంచి మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ తెలుసుకుందామా? చలో పదండి. మరి మన చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడి గురించి వింటూనే ఉంటాం. కృష్ణుడు అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వెన్న దొంగలించిన చిన్ని కృష్ణుడు, ఫ్లూట్ వాయించే కృష్ణుడు, గోపికలతో కనిపించే కృష్ణుడు. ఉన్న కృష్ణుణ్ణి ఇంకొంతమంది కురుక్షేత్రంలో అర్జునుడికి భగవద్గీత చెప్పిన కృష్ణుడు కూడా గుర్తుకొస్తాడు. కానీ కృష్ణుడు కేవలం ఒక దేవుడిగా చూసి పూజించడం ఒక విషయమైతే, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవడం మరో విషయం. కృష్ణతత్వం అంటే అసలు మన లైఫ్ని ఎలా చూడాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మన రిలేషన్షిప్లో ఎలా ఉండాలి, మనకు వచ్చిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం చేయాల్సిన పని ఏంటి, మన ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాల గురించి ఆలోచింపజేస్తుంది. ఒక లైఫ్ ఫిలాసఫీ కూడా కృష్ణతత్వాన్ని చూడవచ్చు. మన లైఫ్లో ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే, మనం రిజల్ట్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. నేను ఈ పని చేస్తే నాకు ఏం వస్తుంది, ఇంత కష్టపడుతున్నా కదా, రిజల్ట్ ఎందుకు రావడం లేదు, నేను మంచిగా ఉన్నా కానీ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇతరులకు సక్సెస్ వస్తుంది కానీ నాకెందుకు రావడం లేదు, ఇలాంటి క్వశ్చన్స్ మన మైండ్లో ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాయి కదా. ఇక్కడే కృష్ణుడు చెప్పేది ఏంటంటే, కర్మణ్యే వాధికారస్తే మా ఫలిసు కదాచన. అంటే నీ పని నువ్వు చేసే హక్కు నీకుంది, ఆ పనికి వచ్చే రిజల్ట్ మొత్తం నీ కంట్రోల్లో ఉంటుందని అనుకోకూడదు. ఇది చాలా సింపుల్గా అనిపించిన లైఫ్లో అప్లై చేయడం అంత ఈజీ కాదు. మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం కదా, మన పని చదవడం, కానీ ఎగ్జామ్లో ఎగ్జాక్ట్గా ఏ క్వశ్చన్ వస్తుందో మనం గెస్ చేయగలమా? అది మన కంట్రోల్లో ఉండదు. మనం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం, మన స్కిల్స్, ప్రిపరేషన్, కమ్యూనికేషన్ మీద వర్క్ చేయవచ్చు, కానీ ఫైనల్ సెలెక్షన్లో కంపెనీ డిసిషనే ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ప్లానింగ్ చేయవచ్చు, హార్డ్ వర్క్ కూడా చేయవచ్చు, కానీ మార్కెట్ కండిషన్స్, కస్టమర్ బిహేవియర్, కాంపిటీషన్స్ అని మన కంట్రోల్లో ఉండవు. అందుకే కృష్ణతత్వం మనకు ఒక బ్యాలెన్సింగ్ నేర్పుతుంది. డూ యువర్ బెస్ట్ బట్ డోంట్ డిస్ట్రాయ్ యువర్ పీస్ వరింగ్ అబౌట్ ద రిజల్ట్స్. ఇది రిజల్ట్స్ గురించి అస్సలు ఆలోచించకూడదు అని చెప్తుంది. గోల్ ఉండాలి, ప్లానింగ్ కూడా ఉండాలి, ఆంబిషన్స్ ఉండాలి, కానీ రిజల్ట్ రాకపోతే మనం పూర్తిగా బ్రేక్ అవ్వకూడదు. అక్కడే డిటాచ్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. డిటాచ్మెంట్ అంటే మనకు ఏది పట్టించుకోకుండా ఉండటం కాదు. మనకి పీపుల్ మీద లవ్ ఉండవచ్చు, మన కెరియర్ పైన ప్యాషన్ ఉండవచ్చు, మన డ్రీమ్స్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉండవచ్చు, కానీ వాటి రిజల్ట్స్ మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రాకపోతే మన ఎంటైర్ ఐడెంటిటీని దాంతో కంపేర్ చేయకూడదు. ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే నేను ఫెయిల్యూర్ అని అనుకోకూడదు. ఒక రిలేషన్షిప్లో ఫెయిల్ అయితే నా లైఫ్ అంతా అయిపోయింది అని కూడా అనుకోకూడదు. ఒక బిజినెస్ లాస్ అయితే నేను ఇంకా ఏ పని చేయలేను అని కూడా డీమోటివేట్ అవ్వకూడదు. ఈ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్ బట్ నాట్ యువర్ ఐడెంటిటీ. ఇది కృష్ణతత్వంలో మనం తీసుకోగల ఒక పవర్ఫుల్ లైఫ్ లెసన్. ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ మళ్ళీ తెలుసుకుందాం ఒక పాట తర్వాత.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiashascholarships.co.in.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మన లైఫ్లో ఇంకో పెద్ద ప్రాబ్లం కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియదు, ఏది కరెక్ట్ డెసిషనో అర్థం కాదు. ఒక సైడ్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, మరో సైడ్ మన డ్రీమ్స్, ఒక సైడ్ మనీ, మరో సైడ్ ప్యాషన్, ఒక సైడ్ రిలేషన్షిప్స్, మరో సైడ్ కెరియర్. ఇలా 2-3 డైరెక్షన్లో మైండ్ లాగుతూనే ఉంటుంది. మనం మెంటల్లీ టయర్డ్ అయిపోతుంటాం. అర్జునుడి సిచ్యువేషన్ కూడా కురుక్షేత్రంలో ఇలాగే ఉంటుంది. అతని ముందు తన వాళ్ళే ఉన్నారు ఎదురుగా. అప్పుడు అతనికి ఒక పెద్ద ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. వీళ్ళతో నేను ఇంకా ఫైట్ చేయలేను అని అంటాడు. హ్యాండ్ షేక్ అవుతాయి, మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది, ఫైట్ చేయకూడదని అనుకుంటాడు. ఇక్కడ కృష్ణుడు అతనికి భయపడకు, నేనున్నాను అని మాత్రమే చెప్పలేదు. తన కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నాలెడ్జ్, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీ, యాక్షన్, సెల్ఫ్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది మన లైఫ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ రిలెవెంట్గా ఉంటుంది. మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలాసార్లు మనం వెంటనే ఆన్సర్ కావాలని చూస్తాం కదా, కానీ కొన్నిసార్లు మనకి ఆన్సర్ కంటే ముందు క్లారిటీ రావాలి, మన ఎమోషన్స్ తగ్గాలి. నాకు ఏం కావాలి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, నేను ఏం కంట్రోల్ చేయగలను, ఏది నా కంట్రోల్లో లేదు అని మనల్ని మనం అడగాలి, అడిగి తెలుసుకోవాలి. అప్పుడు డిసిషన్ తీసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది. కృష్ణతత్వంలో ధర్మ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. ధర్మ అంటే కేవలం రిలీజియన్ అని అనుకోవడం కంప్లీట్ మీనింగ్ కాదు. మన జీవితంలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, చైల్డ్గా, స్టూడెంట్గా, ఫ్రెండ్గా, ఇలా ఎన్నో. ప్రతి రోల్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. మనకు నచ్చినప్పుడు మాత్రమే రెస్పాన్సిబిలిటీస్ చేయడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్ ఒక స్టూడెంట్కి చదవాలి.

చేయాలని మూడ్ లేకపోవచ్చు, కానీ ఎగ్జామ్ దగ్గరలోనే ఉంటుంది. అతను తన రెస్పాన్సిబిలిటీస్ని గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకొని చదువు పైన ఫోకస్ చేయాలి. అంటే లైఫ్లో మూడ్ ప్రతిరోజు సేమ్గా ఉండదు, కానీ రెస్పాన్సిబిలిటీస్ మూడ్ మీద మాత్రమే డిపెండ్ చేయకూడదు. డిసిప్లిన్ సమ్టైమ్స్ హ్యాస్ టు బీ స్ట్రాంగర్ దెన్ మోటివేషన్ అంటారు. మన మైండ్ మన బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, వర్స్ట్ ఎనిమీ కూడా కావచ్చు. ఒకే సిచ్యువేషన్లో ఇద్దరు పీపుల్ కంప్లీట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. ఒక ప్రాబ్లం చూసి ఒకరు సాల్వ్ చేసుకోవచ్చు, మరొకరు నా లైఫ్ ఏంటి ఇలా అవుతుంది అని, ఏది మంచిగా జరగట్లేదని అనుకుంటాడు. సిచ్యువేషన్ ఒక్కటే, రెస్పాన్స్ డిఫరెంట్. ఎందుకు? ఎందుకంటే మైండ్ సెట్. మన మైండ్ని కంట్రోల్ చేయడం అంటే ఎమోషన్స్ని కిల్ చేయడం కాదు. యాంగర్ వస్తుంది, సాడ్నెస్ వస్తుంది, ఫియర్, జెలసీ, యాంగ్జైటీ, ఇవి హ్యూమన్ ఎమోషన్స్. కానీ వాటి ఆధారంగా వెంటనే యాక్షన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మనల్ని హర్ట్ చేశారు అనుకుందాం, వెంటనే యాంగర్ వస్తుంది, దాంతో మనం చాలా కోపంగా రిప్లై ఇస్తాం. ఆ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా అవ్వచ్చు. కొంచెం టైం తీసుకొని మాట్లాడితే ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవ్వచ్చు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్

0: 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ లో భారత్ కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్దికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 2022 ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది, అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చిపెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వకారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబి

0: ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్టపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్, హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా NOC జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పర్యటనలో ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములటల్లో కొట్టుమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. అనంతరం దౌలతాబాద్ మండలం గోకఫసల్వాడలో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దౌతాబాద్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం పనులను పరిశీలిస్తారు. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన అనంతరం నియోజకవర్గం అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించి రోడ్డు మార్గాన కొడంగల్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా NOC జారీ చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో మంత్రి సమావేశమైన సందర్భంగా ఈ అభ్యర్థన చేశారు. ఛత్తీస్గఢ్లో ముంపున గురయ్యే భూములు, ఇళ్లకు స్ఫూర్తి పరిహారం చెల్లిస్తామని, అవసరమైతే నిధులను

0: ముందుగానే జమ చేసేందుకు సిద్దమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 440,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు రామప్ప పాకాల కాలువ ద్వారా మరో 30,000 ఎకరాలకు సాగునీరందుతుంది. పరస్పర సహకారంతో పెండింగ్ అంశాలు పరిష్కరించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడితేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడుతూ ములకనూరు సహకార సంఘం దీనికి మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంటకు మంచి ధర రావాలంటే సంఘటితం కావడమే మార్గమని చెప్పారు. రసాయనిక వ్యవసాయానికి బదులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి చిన్నారెడ్డిని తొలగించి గద్వాల విజయలక్ష్మిని ఆ పదవిలో నియమించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నేరళ్ల శారదను నియమించారు. అలాగే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా గుండు సుధారాణిని నియమించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ ఉదయం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ముందిచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
1: రాష్ట్రంలో ప్రతి అమ్మకు దాతకు కాంగ్రెస్ పార్టీ 66,000 రూపాయలు బాకీ పడ్డది. ఎలక్షన్ల ముందు నీ మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాను, 100 రోజుల్లో అమ్మా తాతలకు 4,000 పెన్షన్ ఇస్తాను. ఇలా 1,000 రోజులైనా ఇంతవరకు అమ్మా తాతలకు 4,000 పెన్షన్ రాలేదు. ఏమైంది నీ 100 రోజుల మాట?
0: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి అంతర్గత కుమ్ములాటలో కొట్టమిట్టాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడం కాంగ్రెస్ అంతర్గత విషయమైనా ఆమె కుమార్తె ద్వారానే ప్రభుత్వంలోని అవినీతి బయటపడిందని గుర్తు చేశారు. ఇది 30% కమిషన్ల ప్రభుత్వమని కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకుంటున్నారని విమర్శించారు. సురేఖ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు కేవలం ఊహాగానాలేనని రామచంద్రరావు కొట్టిపారేశారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో 22A నిషేధిత భూముల నిబంధనలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఎల్లుండి మహాదీక్ష చేపడతారు. ఈ దీక్షా శిబిరం ఏర్పాట్లను బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఎల్లటి మహేశ్వరరెడ్డి, పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ పరిశీలించారు. ప్రజలకు వివాదాలు లేని భూ రికార్డులను అందించడంతో పాటు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రెవెన్యూ, హౌసింగ్ సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
2: ఈ రాష్ట్ర ప్రభుత్వం బాసర్ టు భద్రాచలం గోదావరి పుష్కరాల టైం నాటికి ఈ కారిడార్ ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాలని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగా రాములోరి దేవాలయాన్ని కనీవిని ఎరగిన రీతిలో భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ రాములవారి ఆశీర్వాదంతో దీవెనలతో దీన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పనులు వడివడిగా సంతృప్తిగా జరుగుతున్నాయి.
0: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరతను అధిగమించి పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాలను అందుబాటులోకి తెస్తోంది. షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఈ యంత్రాల పనితీరును పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర, మార్కెటింగ్ డైరెక్టర్ రాహుల్ రాజ్, హాకా ఎండీ చంద్రశేఖర్ పరిశీలించారు. ధాన్యం శుభ్రం చేసే ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్, సంచుల్లో నింపే మిషన్, బస్తాలెత్తే స్టాకర్ యంత్రాల పనితీరును వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. దేశంలోనే తొలిసారిగా కొర్రమీను విశిష్ట పరిశోధన కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిపాలనానుమతులు మంజూరు చేసిందని కరీంనగర్ జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
3: తెలంగాణలో కొరమైన చేపల ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ మరల్ అనేటువంటి దాన్ని కరీంనగర్ జిల్లాకు కేటాయించడం జరిగిందండి. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల అని కలిపి ఒక మరల్ క్లస్టర్ గా అది నిర్దేశించడం అయితే జరిగింది. ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా మరల చేపల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి దాన్ని క్లస్టర్ గా నిర్దేశించడం జరిగింది.
0: రాష్ట వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు భక్తి శ్రద్దలతో ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలు తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఆకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడి బోధనలు నేటికి ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. భగవద్గీత బోధనలు మానవ జీవితానికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలు రాష్ట ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యాదవ సంఘం భవనం ఆవరణలో యాదవ సంఘం రాష్ట అధ్యకుడు బీజేపీ రాష్ట కార్యదర్శి అరిగెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ఆకట్టుకుంటున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లాలోని 100 మంది ఉపాధ్యాయులను సత్కరించనున్నారు. రేపు కలెక్టరేట్ ఆడిటోరియంలో సన్మాన సభ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు రేపు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈవేళ రేపు ఎల్లుండి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాల ప్రకారం కనీస ఛార్జీలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు ఈ ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించిన సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి అగ్రిగేటర్లపై నియంత్రణకు మార్గదర్శకాలు అమలు చేయాలని, హైయర్ వెహికల్ ఛార్జీలు పెంచాలని యూనియన్ ప్రతినిధులు కోరారు. జపాన్లో అర్హులైన యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఉద్యోగావకాశాలున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం కల 25 ఏళ్లలోపు యువత ఈ శిక్షణకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు మండేపల్లిలోని అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థలో ఉత్తిచ్చిత శిక్షణతో పాటు జపాన్ భాషలో కూడా తర్ఫీదిస్తారు. నల్గొండ జిల్లాలో వీబీజీ రామ్జీ కింద పనిదినాలు పెంచాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్కు సంబంధించి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ను త్వరగా పూర్తి చేసి అందించాలని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట బస్టాండ్లో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజు పాలనపై ఉదయం నుంచి నిరసన చేపట్టారు. వంట వార్పు కార్యక్రమం చేపట్టి సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రోడ్డుపై బైఠాయించి భోజనం చేశారు. గణేష్ నిమజ్జనోత్సవాలకు సర్వం సన్నద్దమవుతోందని, కాపుల చెరువు మినహా నగరంలోని మిగతా అన్ని చెరువుల్లో నిమజ్జనాలకు అభ్యంతరం లేదని హైడ్రా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. విశేషాలు మరొకసారి. ఈవేళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా ఎన్ఓసీ జారీ చేయాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆహారం ఆరోగ్యం ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మేకల అవని గారు మన స్టూడియోస్

0: లో ఉన్నారు. వారితో ముచ్చటించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అవని గారు నమస్కారం అండి.
1: నమస్తే సార్.
0: మౌత్ ఈజ్ ద గేట్వే ఫర్ హెల్త్ అంటుంటారు. అంటే మన ఆరోగ్యం కాపాడబడాలంటే మన నోటి ద్వారానే అది సాధ్యమవుతుందని ఒక విధంగా చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యానికి మూల కారణం.
1: అవును సార్.
0: ఈ ఆరోగ్య పరిరక్షణలో అంటే మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఏ రకమైన ఆహారం తీసుకోవాలి ముఖ్యంగా?
1: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి మనం కొత్తగా ఏం కొనాల్సిన అవసరం లేదు, లేదంటే మనం కొత్త కొత్త వంటలు చేయాల్సిన అవసరం లేదు. మన కిచెన్ ఏదైతే ఉందో, మన వంటగది, దాంట్లోంచి మనం ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఆరోగ్యంగా తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనం తినే అన్నం, పప్పు, కూర, ఈ మధ్య చెప్పడానికి ఫ్యాన్సీగా అంటున్నారు కానీ దాంటికి మించిన మంచి ఆహారం ఇంకెక్కడా లేదన్నమాట. మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, మిల్లెట్స్ అని ఈ మధ్య ఎక్కువ అయిపోతుంది కదా, అలాంటివి ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం మళ్ళీ ఆలోచిస్తున్నామంటే ఇలాంటివి మనం రోజు తినే దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.
0: ముఖ్యంగా ఒక సగటు మనిషి తను తీసుకునే ఆహారంలో ఏ ఏ ఐటమ్స్ ఏ ఏ నిష్పత్తిలో ఉంటే సంపూర్ణ ఆహారం అవుతుంది అది?
1: మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అన్నీ అవసరమే. అంటే మనం అన్నం, చపాతీ, ఇడ్లీ ఇట్లాంటి వాటితో పప్పు, చట్నీ ఇవి కూడా అవసరం అన్నమాట. ఏ ఒక్కటి వదలడానికి లేదు,
0: అంటే అటు పిండి పదార్థాలు, మాంసకృత్తులు,
1: అన్నీ అవసరమే.
0: ఫైబర్ అంటే కూరగాయలు, పీచు పదార్థాలు అన్నీ కూడా సమ్మిళితం చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటారు.
1: తప్పకుండా.
0: ముఖ్యంగా చాలామంది గమనిస్తుంటాము ఈ మధ్యలో డైటింగ్ అని చెప్పేసి లాంగ్ ఫాస్టింగ్స్ చేస్తుంటారు. ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా డైట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏ రకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి?
1: ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా అమ్మాయిల్లో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ రీసెంట్గా రీనేమ్ అయింది, అది దాన్నే పాలీమెటబాలిక్ ఓవేరియన్ సిస్ట్ అంటున్నారు. ఇది ఎక్కువగా చూస్తున్నారు అమ్మాయిల్లో. అబ్బాయిలో లేనివి లేవు, వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అండ్ దెన్ మేజర్గా ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి నిద్ర రాకపోవడము, గ్యాస్, బ్లోటింగ్, ఇండైజెషన్ ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నామన్నమాట. లైఫ్ స్టైల్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న వయసు నుంచే డయాబెటీస్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, లేదంటే ఈ మధ్య కిడ్నీ, లివర్ కూడా చెడిపోతున్నాయి. వాళ్ళు తీసుకునే ఆహారం కూడా కరెక్ట్గా ఉండట్లేదు. ఫ్రైడ్ ఐటమ్స్ పెరగడంతో పాటు ఆల్కహాల్ ఇంటేక్ కూడా పెరిగిపోతుంది వీకెండ్ పార్టీస్ మూలాన.
0: అవని గారు, మనం ముఖ్యంగా గమనిస్తుంటాము ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ల క్రితము ఈ మధుమేహం అని, డయాబెటీస్ అని, బీపీ అనేది చాలా తక్కువ శాతంలో ఉండేదట. అంటే ఈ జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా, ఆచార వ్యవహారాల్లో మార్పులు వచ్చిన కారణంగానే ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్సు, డిసీజెస్ ఎక్కువగా ప్రబలిపోతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ నగరీకరణ జరిగినప్పుడు ఈ పట్టణాల్లో విపరీతమైన ఒత్తిడికి లోనై పనిచేసే వాళ్ళలో తరచుగా చిన్న వయసు వాళ్ళల్లో కూడా కనబడుతున్నాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు?
1: అదే యాక్చువల్లీ నిజం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటున్నాము, ఈ ప్రాబ్లమ్స్ అంటున్నాం, చిన్న చిన్న ఇష్యూసే. అంటే చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ అయిపోవడం, స్ట్రెస్ తీసుకోవడంతో ప్రెగ్నెన్సీ టైంలో మదర్ స్ట్రెస్ ఉండడంతో బేబీ కూడా అలానే స్ట్రెస్తో పుడుతున్నారు. వాళ్ళు కూడా తట్టుకోలేక సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. ఇవే కాకుండా మీరు చూస్తే నిద్ర లేకుండా ఉండడం వలన నెక్స్ట్ డే కూడా స్పాయిల్ అయిపోతుంది జనాలకి. అంటే వాళ్ళకి ఏ టైంలో పడుకోవాలో తెలియదు, 6 గంటలు పడుకుంటున్నా అంటున్నారు, కానీ రాత్రిపూట పడుకుంటేనే మనకి ప్రాపర్గా రిలీజ్ అయ్యే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అందుకే ఈ సమయంలో చూసుకుంటే ఆక్సిటోసిన్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేసుకోవడానికి కూడా జనాలు బయటకు వెళ్లాల్సి వస్తుంది, సంతోషాన్ని కూడా వెతుక్కోవాల్సి వస్తుంది.
0: మనం గమనిస్తుంటాము హార్మోన్స్ అన్నారు అవని గారు, భోజనం చేసేటప్పుడు కూడా రకరకాల ఎంజైమ్స్ కానీ హార్మోన్స్ కానీ మన జీర్ణ ప్రక్రియలో కూడా సమయానుకూలంగా రిలీజ్ అవుతాయంటారు. మన శరీర రచన ప్రకారము సమయానుసారంగా భోజనం చేసినట్లయితే డైజెషన్ కూడా ప్రాపర్గా జరిగి సరైన ఎనర్జీ వస్తుందంటారు. ఇలా సమయాన్ని తప్పించి ఇర్రెగ్యులర్ ఫాస్టింగ్స్ అను, సమయాన్ని తప్పించి తినడమో, సమయం కాని సమయంలో తినడమో ఇలాంటివి చేస్తుంటారు. ఇంతకీ సమయానుకూలంగా సమయానుసారంగా తినడం అనేది న్యూట్రిషన్లో అంటే ఎంతవరకు ఇంపార్టెంట్, ఎలా చేయాలంటారు?
1: సమయం తగ్గట్టు తింటే మనము సన్ని ఫాలో అవుతున్నట్టు. అందుకే చాలా వరకు సాయంత్రం అవ్వంగానే తినకూడదు అని ఆహారంని రిస్ట్రిక్ట్ చేస్తారు. రాత్రిపూట ఆహారం తిన్నా అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు, ఆ డైజెస్ట్ అవ్వంది మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సమయానుసారం తింటే మన బాడీ

0: ఇండైజెషన్ ఇట్లాంటివి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఈ మధ్య చాలా వరకు గ్యాస్ వస్తుంది, జీర్ణం అవ్వట్లేదు, త్రేంపులు వస్తున్నాయి తినంగానే అంటున్నారు. ఇవన్నీ ఇర్రెగ్యులర్గా తీసుకోవడం మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. హైపర్ అసిడిటీ, అల్సర్ ఫార్మేషన్, గ్యాస్ రావడం, ఇవన్నీ చాలా సహజంగా ఉంటున్నాయి. అందుకని వీళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళని నార్మల్ టైమ్స్ ఫాలో అయ్యేలాగా చూసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది.
1: ముఖ్యంగా ఈ త్రేనుపులు, గ్యాస్ అన్నారు కదా అవని గారు, దాంతోపాటు హైపర్ అసిడిటీ అని, అల్సర్స్ అని కూడా బాధపడుతుంటారు. ఏం తినాలన్నా భయం వేస్తుంది, కడుపులో మంట వచ్చేస్తుంది అంటారు. ఇలా రావడానికి కారణం ఏంటంటారు? ఇది కూడా న్యూట్రిషన్లో జరిగే, అంటే మనం తీసుకునే ఆహారంలో జరిగే లోపమే అంటారా?
0: మనం తీసుకునే ఆహారం మూలాన లోపం ఉంటుంది, మనం తీసుకునే సమయం మూలాన లోపం ఉంటుంది, ఆడ్ టైమ్స్లో తిన్నా సరే ఇలాంటివి సహజంగా వస్తూ ఉంటాయి. అందుకని తీసుకునే ఆహారం కరెక్ట్గా ఉండాలి. ప్లస్ మహా అయితే మసాలా స్పైసెస్ ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి, ఆయిల్ కూడా చాలా ఎక్కువగా వాడుతున్నారు జనాలు కావాల్సిన దానికన్నా ఎక్కువ. ఒకప్పుడు పిండి వంటలు అంటే పండగలకు ఉండేవి, ఈ మధ్య పిండి వంటలే కాదు, అన్నిట్లో ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి అది చాలా మందికి సరిగ్గా డైజెస్ట్ కూడా అవ్వట్లేదు. అందుకే హైపర్ అసిడిటీ ఆర్ అల్సర్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.
1: ముఖ్యంగా మనం గమనిస్తుంటాము, ఈ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఫుడ్ క్షణాల్లో మొబైల్లో ఆర్డర్ పెట్టగానే కొన్ని నిమిషాల్లో గంటల్లో వచ్చేస్తుంది. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తెచ్చుకుంటున్నారు. కానీ ఆ ఫుడ్ ఎప్పుడు చేశారు, ఏ వస్తువులతో చేశారు, ఏ ఆయిల్లో చేశారు, ఎంతకాలం క్రితం స్టోర్ చేశారు, ఇవన్నీ తెలియకుండానే తింటున్నాము. ఇవి కూడా ఆరోగ్యం పట్ల నష్టదాయకంగా ఉన్నాయంటారా?
0: చాలా ఎక్కువ నష్టదాయకం, ఎందుకంటే ఎప్పుడు చేశారో తెలియంది, ఇప్పుడు ఒక ఆహారం పాడవుతుంది అంటేనే అది హెల్దీ. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడప్పుడు ఆహారం ఫ్రెష్గా వండుకుని తినేవాళ్ళు, దాన్ని స్టోర్ చేయకుండా. మనం మహా అయితే తినేది ఓన్లీ సద్దన్నం. సద్దన్నం ఒకటే హెల్దీ, ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఉంటే అది గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. ఈ మధ్య మనం ఆయిల్ ఎక్కువ వేయడం కాకుండా ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం అన్నమాట. దీని మూలాన దాని స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. అంటే చాలా వరకు మీరు రీసెర్చ్ చేసినప్పుడు మనం చూసేది ఏంటంటే, మనం ఏదైతే ఆహారం ఒక దగ్గర పెడతామో లైక్ బర్గర్ ఆర్ పిజ్జా, అది ఎక్కువ సమయం వరకు పాడవ్వదు. అలాంటిది మనం పొట్టలో వేసుకుంటే ఆబ్వియస్లీ మన పొట్ట పాడవుతుంది కదా, అందుకే ఇలాంటివి తీసుకోకుండా కొంచెం హెల్దీ ఫుడ్ అనేది అంటారు.
1: ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా వాడతారు, అది కూడా ఆరోగ్యానికి చాలా నష్టదాయకం అంటారు, నిజమేనంటారా?
0: అవును, చాలా ఎక్కువ నష్టదాయకం. అవి మనకు మంచి చేయవు కానీ చెడు మాత్రం చాలా ఎక్కువ చేస్తాయి. అందుకని ఇట్లాంటి ఫుడ్కి దూరంగా ఉండాలి మనం.
1: న్యూట్రిషన్తో పాటు ఎలిమినేషన్, అంటే ప్రాపర్ డీటాక్సిఫికేషన్ కూడా చేయాలి అని అంటారు. దానికి తగ్గట్టు సరైన వ్యాయామం కానీ, మన బోల్ మూమెంట్స్ కూడా రైట్ పద్ధతిలో, కాలకృత్యాలు కూడా సరైన సమయంలో వెళ్ళడం కూడా ఇంపార్టెంట్ అంటారు. ఆహారము, నిత్య జీవన శైలిలో ఉండే ఏ మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండగలమంటారు?
0: మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్గా ఉండాలి. చాలా మంది డీటాక్సిఫికేషన్ అంటే ఏదో జ్యూసో, లేకపోతే ఒక ఫుడ్ మానేసి ఇంకొక ఫుడ్ తినడము, లేకపోతే ఒక రోజు మొత్తం ఉపవాసం ఉండడము, ఇది డీటాక్సిఫికేషన్ అంటారు. కానీ సరైన డీటాక్సిఫికేషన్ అనేది మన లివర్ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది, మన బాడీ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇవి చేయడానికి మన బాడీకి కావాల్సిన డీటాక్సిఫికేషన్ ఏంటంటే, మనం ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి ఫస్ట్. నిద్ర అనేది సరైన టైంకి తీసుకోవాలి, మినిమం 7 to 8 hours అనేది కంపల్సరీ. చిన్నవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియండి, లేదు నేను మధ్యాహ్నం పూట గంట పడుకుంటాను, అది కాదు. నైట్ టైం ప్రాపర్గా 10:30, 11 పడుకోవాలి, పొద్దున 6:30, 7 లేసేలాగా చూడాలి ఫస్ట్ థింగ్. సెకండ్, వ్యాయామం పొద్దున్న లేయంగానే ఒక అర్ధ గంట. వ్యాయామం అనేది ఫిట్నెస్ ఆర్ యాబ్స్ మజిల్ బిల్డింగ్ కాదు, మనం ఫిట్గా ఉండడానికి, హెల్దీగా ఉండడానికి. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అనేది కొంచెమన్నా తీసుకునేలాగా చూడండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏంటంటే మన డే అంత కన్ఫ్యూజన్తో ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతాము, అలసిపోతాము, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే ఆకలి మీదకి వెళ్తుంది. అండ్ దెన్ మనం తీసుకునే ఏదైతే నెక్స్ట్ మీల్ ఉంటుందో దాంట్లో ఏంటంటే మనం ఆహారం ఎక్కువ తీసుకోగలుగుతాం. అలా కాకుండా ఏంటంటే ఏదన్నా కొంచెమన్నా పొద్దున్న తింటే మనకి బెటర్గా ఉంటుంది. దీని అన్నిటితో పాటు ఏంటంటే పొద్దున్నే వాష్రూమ్కి వెళ్ళడం, ఇది మెయిన్ అన్నమాట. అంటే మనం తీసుకునే ఆహారంలో పీచు ఇంకా నీళ్లు శాతం చాలా ఎక్కువగా ఉండాలి, అప్పుడు మనకి ఈ మలబద్ధకం అనేది కూడా ఉండదు.
1: అవని గారు, ఈ ఆరోగ్య పరిరక్షణలో మీరు అన్నట్టుగా సమయానుకూలంగా తినడము, అందులో మాంసకృత్తులు కానీ, పిండి పదార్థాలు కానీ, పీచు పదార్థాలు కానీ, విటమిన్స్, మినరల్స్ అన్నీ సంబంధించినవన్నీ ప్రాపర్గా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటుంది అని అన్నారు. ఒకవేళ ఆరోగ్యం ఇబ్బంది అయ్యి, ఏదన్నా అనారోగ్యాన్ని బారిన పడి, వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగి కోలుకునే పరిస్థితిలో కేవలం మందులే కాకుండా హీలింగ్ అంటే మనం తిరిగి నార్మల్ అవ్వడం.

0: దానికి ఆరోగ్యం కూడా ఉపకరిస్తుంది అంటారు. అది ఎంతవరకు నిజము, ఏ వ్యాధుల వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
1: మనము ఇప్పుడు హాస్పిటల్లో ఒక మనిషిని చూసాము. ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయిన మనిషి ఏ కారణం మూలానైనా సరే డిశ్చార్జ్ అయ్యే టైంకి డాక్టర్ అడిగేది ఒకటే, ఆయన తింటున్నాడా అని. ఆయన తింటున్నాడు ఓకే అంటేనే వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు. చాలా వరకు వాళ్ళ డిజీజ్ కండిషన్ మీద ఉన్న లిక్విడ్ డైట్ మీద ఉన్నా, లేకపోతే కొంచెం సాఫ్ట్ డైట్ అంటారు, కొంచెం అంత నార్మల్గా తీసుకోలేనిది సాఫ్ట్ డైట్ అంటే కొంచెం కిచడీ, పొంగల్, పెరుగన్నం ఇట్లాంటివి, ఇలాంటి తిన్నా సరే చాలా వరకు డిశ్చార్జ్ చేయరు. ఎందుకంటే ఒక మనిషి ఆహారం సరిగ్గా తీసుకుంటేనే వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. అందుకని ఆహారమే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆహారమే మొత్తం అనట్లేదు, కానీ వాళ్ళకి ఇచ్చే మెడిసిన్తో పాటు ఆహారం ఇస్తేనే బాడీ అనేది సరిగ్గా పనిచేస్తుంది. సో ఆహారము ప్రతి డిజీజ్ కండిషన్కి వేరువేరుగా పనిచేస్తుంది. డయాబెటీస్కి ఒకలాగా, అంటే వాళ్ళకి షుగర్స్ కట్ డౌన్ చేసేసి మనం ఇచ్చే ఆహారం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట డే అంతా వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి.
0: అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేది
1: ఇస్తాం లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్తో పాటు ఫైబర్ రిచ్, ఇంకా ప్రోటీన్ రిచ్, వాళ్ళకి బ్యాలెన్స్ అనేది అవసరం కాబట్టి. థైరాయిడ్ పేషెంట్స్కి మనము థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రాపర్గా ఉండడానికి అయోడిన్ రిచ్ ఫుడ్స్ ఇస్తామన్నమాట వాళ్ళకి అది కంట్రోల్లో పెట్టడానికి. అండ్ దెన్ ట్రిగరింగ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట, క్యాబేజ్, కాలీఫ్లవర్, కొంతమందికి అది పడదు ఇంకా, అందుకని వాళ్ళకి హార్మోన్స్ ట్రిగర్ అవ్వకుండా అది అవాయిడ్ చేస్తాం. బీపీ పేషెంట్స్కి కొంచెం సోడియం, పొటాషియం ఏవైతే ఎక్కువ ఉన్నాయో అవి రిస్ట్రిక్ట్ చేస్తామన్నమాట. వాటిల్లో ఏవైతే ఎక్కువ ఉంటే వాళ్ళకి బీపీ ఫ్లక్చుయేషన్స్ అవుతాయి. అందుకని డిజీజ్ కండిషన్ స్పెసిఫిక్ ఫుడ్స్ అనేది ఉంటుంది. క్యాన్సర్ కూడా ఏంటంటే మనము మంచి ఆహారం ఇస్తాం కీమో ఇంకా రేడియేషన్కి వాళ్ళకి బలంగా ఉండడానికి, అంటే బరువు ఎక్కే ఫుడ్స్ కాదు, బలంగా ఉండి వాళ్ళకి ప్రాపర్గా ఆ కీమో ఇంకా రేడియేషన్ని తట్టుకునే శక్తినిచ్చే ఫుడ్ ఇస్తాము.
0: అంటే ఆహారం వల్ల మన శక్తి, మన ఇమ్యూనిటీ, మన రోగనిరోధక శక్తి కూడా పెరిగి రోగం నిదానించడంలో, తిరిగి రికవర్ అవ్వడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది.
1: చాలా ఎక్కువ, ఎందుకంటే ఏదైతే టాబ్లెట్స్ వాళ్ళు ఇస్తారో ప్రతి డిజీజ్ కండిషన్కి అవి పనిచేయాలన్నా ఆహారం కంపల్సరీ. ఏదన్నా సప్లిమెంట్ ఇస్తున్నా సరే, ఇప్పుడు ఒక కొన్ని కొన్ని సప్లిమెంట్స్ ఇస్తున్నారు విటమిన్ డి, బి12, ఐరన్ తక్కువైపోయినాయని, అవి కూడా ఎప్పుడు పనిచేస్తాయి? అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఆహారం తిన్న తర్వాతే పనిచేస్తాయి. అందుకని ఆహారం చాలా ఇంపార్టెంట్.
0: ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో, అంటే 12 ఏళ్ళలోపు ఉండే పిల్లలకి, ఇన్ఫాంట్స్ అంటే చంటి పిల్లలకి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, అలాగే యువకులు, యువతలు అంటే ఎప్పుడైతే వాళ్ళు మంచి అంటుంటారు కదండి, వయసులో ఉన్నప్పుడు రాళ్ళు తిన్నా అరగాలి అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, కొంచెం వయసు మళ్ళిన తర్వాత అంటే 40s 50s వచ్చిన తర్వాత, 60s 70s తర్వాత, అలాగే జీరియాట్రిక్ కేర్ అంటే వయోవృద్ధుల పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి వివరించండి.
1: చిన్నపిల్లలకి ఇన్ఫెంట్స్ నుంచి ఏంటంటే ఈ మధ్య కంపల్సరీ 0 షుగర్ అంటున్నారు. అట్లీస్ట్ 2 ఇయర్స్ వరకు వాళ్ళకి షుగర్ కట్ డౌన్ చేసేస్తే వాళ్ళకి ఏంటంటే మనం ఆహారం పెట్టేది హెల్దీగా ఉండాలి. అంటే మనం ఇంట్లో చేసుకునేది ఏదైతే ఫుడ్ ఉంటుందో వాళ్ళకి పప్పులన్నీ మిక్స్ చేసి దాంట్లో నెయ్యి వేసి అది పెట్టచ్చు అనమాట. అది ఇన్ఫెంట్స్కి కంపల్సరీ పెట్టాలి. 2 ఇయర్స్ వచ్చే వరకు దానిపైన పెట్టినా సరే మంచిది. అది ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు, ఎప్పుడైతే వాళ్ళు ఒక 6 7 8 ఇయర్స్ వస్తారో అప్పుడు పాలు, పెరుగు, కాల్షియం రిచ్ ఫుడ్స్ అనేది ఇవ్వాలి. ఆ వయసులో అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కాల్షియం అనేది ఎక్కువగా కావాలి, ఎందుకంటే వాళ్ళ గ్రోత్ సమానంగా ఉంటుంది అండ్ దెన్ వాళ్ళు ఒకేలాగా పెరుగుతారు కాబట్టి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కొంచెం 10 11 ఏళ్ళ వయసు దాటిన తర్వాత అమ్మాయిలకి ఐరన్ అనేది ఎక్కువ అవసరం అన్నమాట, ఎందుకంటే అప్పుడు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి. అందుకని బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్తో పాటు మనం కాల్షియం కూడా ఇస్తాం. ఇక్కడ కొంచెం డిఫరెన్షియేషన్ అనేది వస్తుంది. ఇక్కడ అమ్మాయిలకి కాల్షియం ఎక్కువగా అవసరం అబ్బాయిల కన్నా, సో ఆ 2 మేనేజ్ చేసుకుంటూ ఇవ్వాలి. ఈ టైంలో అమ్మాయిలకి సున్నుండలు, నువ్వులుండలు ఇలాంటివి ఇంట్లో చేసిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవి ఇవ్వడంతో వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఎక్కువ రావడంతో వాళ్ళు ఇంకా ఈ టైంలో పీరియడ్స్ తట్టుకోవడానికి బలంగా ఉంటారన్నమాట. అండ్ దెన్ ఇంకొంచెం పెద్దగా అయినప్పుడు ఏదైతే మీరు అన్నారో రాళ్ళు కూడా అరిగించుకునే శక్తి, ఎస్ కరెక్టే, ఆ టైంలో వాళ్ళకి ఆహారం అనేది మంచిగా ఇవ్వాలి. అంటే అట్లీస్ట్ ఒక 2000 నుంచి 2500 క్యాలరీస్ వచ్చే ఫుడ్ వాళ్ళకి పెడితే అవి వాళ్ళు అరిగించుకుని వాళ్ళు మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే అది వాళ్ళకి 40 50 ఏళ్ళు వచ్చినా సరే ఆ ఫుడ్డే వాళ్ళకి బలంగా ఉంచుతుంది. ఎందుకంటే ఒక సామెత ఉంది, 25 ఏళ్ల వరకే తిన్నది మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది, దాని తర్వాత తినేదంతా బాడీ మెయింటెనెన్స్కే సరిపోతుంది. అందుకే అమ్మాయిల్ని 25 ఏళ్ల వరకు అయినా కాల్షియం ఎక్కువగా తీసుకోమంటారు. పోను పోను అది తగ్గిపోతూ ఉంటే వాళ్ళకి కాళ్ళు నొప్పులు అవి ఎక్కువగా వస్తాయి కాబట్టి. వయోవృద్ధులు కూడా చాలా

0: మంది ఈ మధ్య ఏమనుకుంటున్నారంటే, నాకు ప్రోటీన్ అవసరం లేదు, నేను నైట్ టైం తినకూడదు, రోజులో ఒక పూట తింటే చాలు అనుకుంటారు. కానీ అది సొల్యూషన్ కాదు. వాళ్ళు తిని కొంచెం పని చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా ఆహారం అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు లోపల బాడీ ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి, అంటే ఊపిరి పీల్చుకోవడము, మాట్లాడుకోవడము, డైజెషన్, రెస్పిరేషన్, మోషన్ పాస్ అవడం, ఇవన్నీ జరగాలన్నా సరే ఆహారం అనేది అవసరం.
1: ఒంటిల్లే వైద్యశాల అని తరచుగా వింటుంటాము ఈ మాట. నిజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించినట్లయితే సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యము ఇంటి దగ్గరే రక్షింపబడుతుంది. అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య పాలైనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు ఏ రకమైన ఆహారం తీసుకోవాలి మందులతో పాటు నిర్ణయించుకొని దాని తూచా తప్పకుండా పాటించడం కరెక్ట్ అంటారు. ఇంకొక విషయం అవని గారు, భగవంతుడు ఏ ప్రాంతంలో ఎవరు ఏం తిని బ్రతకాలో అక్కడ అవే వస్తువులు పండించి పెడతాడు అని ఒక భావన. మనది కాని అని మన దేశం కానీ మన ప్రాంతం కానీ వస్తువులను తెచ్చుకుని ఇక్కడ తినడం వల్ల ఉపయుక్తంగా ఉంటుందా, లేదంటే మన తాత ముత్తాతల నుంచి తిన్న ఫుడ్ అంటే ఒక జీన్ మెమరీ అంటుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: మనము ఇక్కడ తినే ఫుడ్డే మనకి ఎక్కువ వంట పడుతుంది కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ దొరికే సీజనల్ ఫుడ్ ఆ సీజన్ ప్రకారం వస్తుంది కాబట్టి మనకి ఇమ్యూనిటీ ఇస్తుంది, అండ్ దెన్ మన బాడీ కూడా జబ్బుల నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. అందుకని మనం బలంగా ఉంటాం, అందుకే సీజనల్ ఫుడ్ కంపల్సరీ అంటారు. సీజనల్ ఫుడ్తో పాటు మనం తీసుకునే ఇక్కడ ఫుడ్ చాలా మంచిది. అంటే ఒకప్పుడు మన తాత ముత్తాతలు పిజ్జా ఏమో తెలీదు, బర్గర్ ఏం తెలియదు, కానీ వాళ్ళు తీసుకునే అన్నమే వాళ్ళకి చాలా బలంగా ఉండేది, వాళ్ళని కూడా బలంగా ఉంచేది. అప్పుడు వాళ్ళకేమీ ఇంత ఒబేసిటీ లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఇన్ని లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా లేవు. ఈ మధ్య ఒక 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే పిజ్జా, బర్గర్, చాక్లెట్ కేక్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడంతో మనకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దీని మూలాన మనకి ఏమవుతుందంటే, మనం అక్కడ నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పడట్లేదు. ఇది ఫుడ్ చెడ్డదని కాదు, కానీ ఈ ఫుడ్ మన బాడీ టైప్కి తగ్గింది కాదు. ఇప్పుడు అబ్రాడ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ వెదర్ కండిషన్ని బట్టి ఆ ఫుడ్ అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఆ బాడీ టైప్లో ఉంటారనమాట. అందుకని ఆ బాడీ ప్రకారం వాళ్ళకి తగిన ఫుడ్, మన బాడీ ప్రకారం ఆర్ మన వెదర్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో ఈ ఫుడ్ మనం తినడం ఇంకా హెల్దీ. ఒకప్పుడు మన తాత ముత్తాతలు మరి ఇదే అన్నం తిన్నారు, వాళ్ళకి ఇంత మధుమేహం లేదు, కానీ మనం ఇప్పుడు ఈ అన్నం తింటూ మధుమేహం అంటున్నాం. దానికి దీనికి సంబంధం లేదు కదా, ఎందుకంటే మనం తినే ఫుడ్డే కాదు మనం లైఫ్ స్టైల్ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. నైట్ టైం వర్క్ అయిపోయింది, వీకెండ్ పార్టీస్ అయిపోయినాయి, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నిద్ర లేదు, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఒక 10 నిమిషాలు కూడా నడక అనేది లేదు, ఎక్సర్సైజ్ వర్కౌట్ అయితే దూరం, మనం పక్క పక్కనే ఇద్దరు మనుషులు కూర్చుంటున్నా ఫోన్లు ఎక్కువైపోయినాయి, మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి మన బాడీని మనమే అనారోగ్యంగా తయారు చేసుకుంటున్నాము. మనం ఇన్స్టెంట్ రైస్ ఆర్ పాలిష్డ్ రైస్ అనేది చాలా ఎక్కువగా వాడుతున్నాం, అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాన్ని కాకుండా మనం దాన్ని దంపుడు బియ్యం కానీ లేకపోతే బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని ఇట్లా దొరుకుతున్నాయి. ఇవి వాడడంతో ఏంటంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ అవ్వకుండా కంట్రోల్ ఉంటుంది. దీంతోపాటు మనం మిగతా ఆహారంలో ఏం తీసుకోవచ్చు అంటే పప్పు ఆర్ మాంసం అనేది కొంచెం ఇంక్లూడ్ చేసుకుని, మిగతాది కూరగాయలు ఎక్కువగా తీసుకుని మనం ఈ మొత్తం ప్లేట్ బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మన షుగర్ స్పైక్ అనేది అవ్వదు, మనకి ఇమీడియట్గా అంటే తొందరగా ఆకలి కూడా అయ్యదు. ఒక 3 నుంచి 4 గంటల తర్వాత వేస్తుంది, అప్పుడు మన షుగర్ కూడా స్టేబుల్గా ఉంటుంది, అండ్ దెన్ మనకు కూడా ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది.
1: మనము డయాబెటీస్తో పాటు అవని గారు హైపర్ టెన్షన్ అంటే ఈ బీపీ కానీ ఈ సమస్యలు చూస్తున్నాము. ఇది కూడా జీవనశైలి మార్పుల వల్ల వచ్చే వ్యాధి అని అంటుంటారు. మరి ఆహారంతో ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు?
0: ఆహారంతో మనం కంప్లీట్గా బీపీ అన్నా, థైరాయిడ్ అన్నా అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలం మీరు చూస్తూ ఉంటే చాలామందికి 20-22 ఏళ్ళకే వచ్చేస్తుంది బీపీ. దీనికి మనకి స్పెసిఫిక్గా బీపీకి కూడా ఒక డైట్ ఉందన్నమాట, దాన్నే డాష్ డైట్ అంటారు. ఇది బీపీకి స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట, హైపర్ టెన్షన్ని ప్రివెంట్ చేయడానికి ఇది ఒకటి ఫాలో అవ్వచ్చు. థైరాయిడ్ వాళ్ళకేమో థైరాయిడ్ స్పెసిఫిక్, పీసీఓఎస్ అంటే రీసెంట్గా మారిన పీఎంఓఎస్ వాళ్ళకు కూడా డైట్ ఉంటుంది. దీంతోపాటు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని వాళ్ళు ప్రాపర్గా ఫాలో అవుతే అప్పుడు రిజల్ట్స్ అనేవి కూడా కన్సిస్టెంట్గా ఉంటాయి. ఒకరోజు 2 రోజులతో రావు, ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తే ఇప్పుడు ఇంజెక్షన్స్, GLP-1 డ్రగ్స్ కూడా ఎక్కువైపోయినాయి. అలాంటివి యూస్ చేస్తూ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయమంటే అవ్వదు, మనకి ఇవి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఒక రోజులో బరువు పెరగలేదు, అలా అని ఒక రోజులో కూడా బరువు తగ్గలేము, కొంచెం టైం ఇవ్వాలి దానికి, వెయిట్ లాస్ అనేది అవ్వడానికి, లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడానికి.

0: ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో ఆరోగ్యకరమైన డైట్ ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుంటే అటు తల్లికి గర్భంలో ఉన్న శిశువుకి ఇద్దరికీ మేలయ్యే ఆహారం ఎలా తీసుకోవాలి?
1: ప్రెగ్నెన్సీలో ఆహారం ఎంత మంచిగా తీసుకుంటే అంత మంచిది. మీరు తీసుకునే ప్లేట్ ఏదైతే ఉందో ఆ ప్లేట్ని సగ పైన భాగం కూరగాయలు పండ్లు ఉండేలాగా చూసుకోండి, అది చాలా ముఖ్యం. ఇంకొక సగ భాగంలో పావు భాగం 1/4లో ఎవరైతే నాన్ వెజ్ తింటారో వాళ్ళు చికెన్ ఫిష్ ఎగ్ ఇవన్నీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ వచ్చేసి పప్పు రాజ్మా చోలే పన్నీర్ టోఫు ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇంకొక పావు భాగంలో అన్నం ఇడ్లీ రోటీ ఇవి ఉండేలాగా చూసుకోండి. సగం పైన భాగం పండ్లు కూరగాయలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అంటే మీకు విటమిన్స్ ఇంకా మినరల్ డెఫిషియన్సీ ఉండకుండా ఉంటుంది. ఈ టైంలో మీకు ఐరన్ సప్లిమెంట్ అని విటమిన్ డి సప్లిమెంట్ అని కాల్షియం సప్లిమెంట్ అని ఇస్తూ ఉంటారు. అవేం లేకుండా మీరు ఇట్లా ఫాలో అయినా సరే మీకు అన్నీ నార్మల్ రేంజ్లో ఉంటాయి. వీటితో పాటు ఏంటంటే మీరు ఒక పెద్ద గ్లాస్ పాలు, ఒకవేళ పాలు పడట్లేదు అనుకునే నాజియా వామిటింగ్స్ వస్తుంటే అప్పుడు 2 పెద్ద కప్పులు పెరుగు కూడా తీసుకోవచ్చు. ఇది గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేయడమే కాదు మీ పొట్టను కూడా ప్రశాంతంగా ఉంచుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇది కూడా ఒక డౌట్, ఏ నూనె వాడాలి అని. మీరు ప్రతీ నెల నూనె మార్చి మార్చి వాడచ్చు, ఒకటే నూనె అని ఏం లేదు. ఒక నూనెలో ఉండే గుణాలు ఇంకొక నూనెలో ఉండవు కాబట్టి మార్చి మార్చి వాడమంటాం. కేవలం ఆహారం మాత్రమే కాదు మంచినీళ్ళు కూడా వాళ్ళు మంచిగా తీసుకోవాలి. అట్లీస్ట్ 12 నుంచి 14 గ్లాసులు వాటర్ తీసుకునేలాగా చూడాలి. ఒకవేళ నీళ్ళు వెళ్ళకపోతే జావ మజ్జిగ సగ్గుబియ్యం నీళ్లు గంజి పప్పు నీళ్లు ఇట్లా కూడా వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట.
0: అవని గారు, వయోవృద్ధుల్లో కొంచెం శక్తి తగ్గి మూమెంట్ తగ్గుతుంది, జీర్ణ ప్రక్రియ కూడా కొంచెం మందగిస్తుంది అంటారు, అలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉంచడానికి?
1: వయోవృద్ధులు కూడా కాల్షియం ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ అవసరమే. కాల్షియం ఎందుకంటే వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోయి ఉంటాయన్నమాట. ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఆర్థరైటిస్ చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎందుకు వస్తుందంటే మెనోపాజ్ దాటిన తర్వాత బాడీకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుంది. అందుకని కంపల్సరీ వాళ్ళు కాల్షియం తీసుకుంటూ ఉండాలి. సో వాళ్ళకి పాలు పెరుగు కంపల్సరీ. ప్రోటీన్ ఇంటేక్ ఎందుకు కావాలంటే వయోవృద్ధులకి, వాళ్ళకి మజిల్స్ మెయింటెనెన్స్ కావాలి, బాడీ బిల్డింగ్ అని కాదు. అండ్ దెన్ వాళ్ళు చేసే ప్రతి ఎక్సర్సైజ్ అన్నా వాకింగ్ అన్నా లేదంటే వాళ్ళ బాడీలో ఫంక్షన్స్ జరగాలన్నా ప్రోటీన్ అవసరం. అందుకని వాళ్ళు కంపల్సరీ కొంచెం పప్పు రాజ్మా చోలే ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మాంసం తినేవాళ్ళు డైలీ ఒక ఎగ్ తినొచ్చు లేదా చికెన్ ఫిష్ ఇట్లాంటివి. చికెన్ ఫిష్ వాళ్ళు వీక్లీ వన్స్ పెట్టుకున్నా మంచిది, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి. అండ్ దెన్ వీళ్ళకి పీచ్ అవసరం. పీచ్ ఎందుకంటే వయోవృద్ధుల్లో కాన్స్టిపేషన్ చాలా కామన్ ప్రాబ్లం, అందుకని వాళ్ళు కూరగాయలు ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వయోవృద్ధులకి కేవలం మనము ఆహారమే కాదు వాళ్ళకి మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. అందుకని వాళ్ళతో ప్రేమగా ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళకి నేనున్నాను అనే ఫీలింగ్ అనేది ఉండాలి. చాలా వరకు వయోవృద్ధులు అయినాక కొంతమంది కపుల్స్లో ఒకళ్లే మిగిలి ఉంటారు. అందుకని వాళ్ళకి లోన్లీనెస్ మూలాన డిప్రెషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి వాటి మూలాన మనం ఆహారం సరైనది ఇచ్చినా సరే వాళ్ళకి అది వంటి పట్టదు. అందుకని ఎంత కుదిరితే అంత వాళ్ళకి ప్రేమగా ఉంటూ ఆ టైంకి వాళ్ళని బాగా చూసుకుంటే వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆహారంతో పాటు అనురాగం ఇంకా ఆప్యాయత కూడా వాళ్ళకి కావాల్సి ఉంటుంది. సో ఇవి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి.
0: అవని గారు, కేవలం ఆహారం ఏది అని నిర్ణయించడమే కాదు కదా, తీసుకున్న ఆహారం కూడా మనకు జీర్ణమై శరీరానికి వంటపడితేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. మరి ఇలా తీసుకున్న ఆహారము సరిగ్గా జీర్ణమై మనకు శక్తిదాయకంగా కావాలంటే ఏ అంశాలు జాగ్రత్త, అంటే ఆహారం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటారు?
1: ఆహారంతో పాటు మనకి శారీరక శ్రమ ఇంకా నిద్ర కూడా చాలా అవసరం.
0: అవని గారు, మన భారతీయ సంస్కృతిలోనే యోగా ప్రాణాయామము ధ్యానము ఇలాంటివన్నీ మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేవి, వాటి వల్ల కూడా ఈ ఆహారం సరైన రీతిగా జీర్ణమై ఆరోగ్యదాయకంగా ఉండే అవకాశం ఉందంటారా?
1: ఉంది సార్. ఎస్పెషలీ మెడిటేషన్, మెడిటేషన్ చేస్తే మనకి బాడీయే కాదు మైండ్ కూడా ప్రశాంతతగా ఉంటుంది అండ్ మనకి స్ట్రెస్ దూరంగా ఉంటుంది. ఈ మధ్య స్ట్రెస్ మూలాన్నే లేనిపోని కొత్త కొత్త జబ్బులు కూడా ఇన్వెంట్ అవుతుంది. దానికి దూరంగా ఉండాలంటే మనం మెడిటేషన్ తప్పకుండా చేయాలి. దీంతోపాటు మనకి యోగా నేర్పిస్తారు. యోగా ఒక్కటే మన సంస్కృతిలో ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో దాంట్లో మనం కేవలం ఎక్సర్సైజ్ మీదనే కాదు మన బ్రీదింగ్ అంటే మన శ్వాస పైన కూడా ఫోకస్ చేస్తాం. సో మన మొత్తం మైండ్ బాడీ

0: గోల్ అనేది కంబైన్ అయ్యేది యోగాలో. అందుకని యోగా కూడా తప్పకుండా చేయండి. ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోవచ్చు, కొన్నిసార్లు టైం పట్టచ్చు, కానీ యోగా అనేది లైఫ్ లాంగ్ మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది.
1: ఆహారాన్ని ఏ విధంగా నిత్యకృత్యంగా తీసుకుంటామో, శారీరక శ్రమ అయినా వాకింగ్ కానీ యోగా కానీ కూడా నిత్యకృత్యంగా చేయడం మంచిదంటారు.
0: అంతే, దీంతోపాటు మనం అందరితో మాట్లాడుతూ అందరితో కలివిడిగా ఉంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉంటాం. అంటే మన తాత ముత్తాతలు ఎట్లా అయితే పొద్దునే లేచి అందరితో మాట్లాడుతూ పెద్దవాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ వాళ్ళ పనులు ఎక్సర్సైజెస్ చేస్తూ ఒక దూరం నడిచేవాళ్ళు, అలాంటివి చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడూ ఫిట్ అండ్ హెల్దీగా ఉంటాం. లేదు, మనం మన ఫోన్తోనే ఉండి మన ఆలోచనలోనే ఉంటే మనం అంత హెల్దీగా ఉండలేము. ఆహారంతో పాటు నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర అనేది కూడా నైట్ టైం నిద్ర కావాలి. లేదు, నేను నైట్ టైం వేరే పనులు చేసుకుంటాను, పొద్దునే నిద్రపోతాను అంటే అవ్వదు. మన బాడీలో ఉండే హార్మోన్స్ కూడా దానికి తగినట్లుగా ఉండాలి. మనం సరైన నిద్రపోకపోతే మెలటోనిన్ అనే హార్మోన్ కూడా తగ్గిపోయి మనకి ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఫోన్ ములాను కూడా ఒకటి వస్తుంది అనమాట. ఆ బ్లూ లైట్ అనేది చాలా ఎక్కువైపోయి మనకి కంటిన్యూస్గా ఇన్స్టా రీల్స్ ఆర్ యూట్యూబ్ రీల్స్ ఇవి చూడడం ఎక్కువ అవడంతో మనకు అది మజిల్ మెమరీలాగా అయిపోతుంది. ఆఖరికి పక్కన ఒక మనిషి కూర్చున్నా సరే మనం పట్టించుకోకుండా ఫోనే చూస్తున్నాం అనమాట. అంత ఎక్కువగా ఫోన్ అయిపోతే అప్పుడు మనము దానికి ఎడిక్ట్ అయిపోతూ మనకి ఏంటంటే మన బాడీ అనేది రెస్పాన్స్ కూడా తగ్గిపోతుంది. అందుకని మనం ఎంత కుదిరితే అంత దాన్ని నైట్ ఆహారం తర్వాత దూరం పెట్టండి. ఆ బ్లూ లైట్ని కూడా తీసేసేయండి. అప్పుడే ప్రశాంతమైన నిద్ర వస్తుంది, మన బాడీ కూడా మనం చెప్పినట్టు వింటది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు రమణి గారు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సమతుల ఆహారంతో ఆరోగ్యం ఈ అంశం గురించి పోషకాహార నిపుణురాలు మేకల అవని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: Not just to reflect on facts and figures, but to reflect on ourselves. Because every environmental crisis we spoke about today is deeply connected to human choices.
1: Let's not just about saving the world. Let's prove that we care. Because the earth was not handed to us as a trophy to show off. It was trusted to us as a responsibility to protect. And someday, they will ask us what we did when the planet needed us the most.
0: Imagine a child asking, did you know the rivers were dying? Did you know the air was polluted? Did you know the forests were disappearing? And imagine answering, yes, we knew. Silence will never be an excuse.
2: Sustainability begins with honesty. Honesty about our habits, our waste, our consumption. Change does not always require grand actions. Sometimes it starts with a small refusal. Refusing plastic, refusing waste, refusing ignorance.
3: The data is clear, the science is clear, the warnings are clear. What is still unclear is whether we will act in time or wait until the cost becomes unbearable.
4: The environment is not separate from us. We are not outside nature. We are part of it. When forests fall, when oceans choke, when animals disappear, a part of humanity disappears too.
5: True development should heal, not harm. Progress should lift lives, not shorten them. If growth destroys the very systems that keep us alive, then it's not progress, it's self-destruction.
6: We often say that technology will save us, but technology needs direction. Innovation must walk hand in hand with responsibility, or else it just becomes another weapon against the planet.
0: Environmental protection is not a burden. It is an act of justice. Justice for communities forced to breathe polluted air. Justice for farmers facing droughts and floods. Justice for future generations who deserve a livable planet.
1: Let's rebuild the green earth. Let's return it cleaner than we found it, stronger than we received it, and alive for generations to come. Because earth doesn't need another speech. It needs your voice in action, your choices, your courage, your commitment.
0: So today, as we sign off, let this not be the end of a discussion. Let it be the beginning of responsibility. Because protecting the environment is not someone else's job, it's ours.
1: We do not inherit the earth from our ancestors.
0: We borrow it from our children. So this is Medina High School, leaving you not with fear, but with hope. Because a planet this beautiful is still worth fighting for. Thank you.
7: వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమంలో ఇంతవరకు మదీనా హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆంగ్ల కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
8: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
9: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై

0: ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జీవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రం కోసం కెఎస్ చిత్ర, ఐశ్వర్య, గోపి సుందర్ గానం చేసిన సాహితీ గీతం, సంగీతం గోపి సుందర్.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇస్రో శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా EO-05 భూపరిశీలన ఉపగ్రహాన్ని తెల్లవారుజామున విజయవంతంగా ప్రవహించారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,360 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని నిర్దేశిత సబ్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. భూ సమకాలీన కక్షలోకి భారత్ తొలి ఇమేజింగ్ శాటిలైట్ను మోసుకువెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. జన్మాష్టమి సందర్బంగా రాష్టపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ రేపు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ మధ్యాహ్నం మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ముఖ్యమంత్రి తనిఖీ చేస్తారు. సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో పలువురు నేతలు సమావేశమవుతారు. నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ కసరత్తుపై చర్చ జరుగుతుంది. భద్రాచలం ఆలయం పునర్నిర్మాణ పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశమైంది. సభ్య కార్యదర్శి

సతీష్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించగా తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి ఇంజనీర్లు పాల్గొంటున్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 58 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 321 ఇన్ ద స్టూడియో క్లాక్ అండ్ మనం ఉన్నాము డబుల్ కమిటోలో. అయితే ఈ రోజు డబుల్ కమిటోలో స్పెషల్ ఏంటంటే, దిస్ హోల్ వీక్ అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఇట్స్ కాల్డ్ యాజ్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అనమాట. సో నేషనల్ న్యూట్రిషనల్ వీక్ 2026లో ఈ రోజు 4th డే. సో మన దేశంలో యాక్చువల్గా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ఈ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ని అనేది నిర్వహిస్తూ ఉంటారనమాట. సో 2026లో కూడా ఇదే తేదీలో ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే అసలు ఈ న్యూట్రిషన్ వీక్ ఎందుకు నిర్వహిస్తారు అంటే, మనం ఏం తింటున్నాం, మన ఆహారంలో శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉన్నాయా, సమతుల్యమైన ఆహారం తీసుకుంటున్నామా అనే విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. అయితే మరి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, మరి భారతదేశంలో నేషనల్ న్యూట్రిషన్ వీక్ అనేది 1982లో ప్రారంభించారు. అప్పట్లో పోషకాహారంలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు, సరైన ఆహారం గురించి అవగాహన లేకపోవడం ఎక్కువగా ఉండేవి. మొదటగా తల్లులు, పిల్లలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పోషకాహారంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఊబకాయం కావచ్చు, డయాబెటీస్, జీవన శైలి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నారు. సో ఇంకా ఈ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చేస్తాడు.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ యమదొంగ. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం డబుల్ కమిటాలో. అండ్ నేను మీ ఆర్జే జ్యోత్రమై. సో ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్ అనమాట. అయితే దెన్ వాట్ ఈస్ ద స్పెషల్? యాక్చువల్గా మరి ఇవన్నీ 1982 స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా ఎవరికి అవేర్నెస్ లేదు, ఫుడ్లో పోషకాహారాలు తక్కువగా ఉండేవి అండ్ ఎనీమియా ఇట్లాంటివి ఎక్కువగా ఉండేవి కాబట్టి ఓకే. మరి ఇప్పుడు వై 2026లో ఎందుకు 2026లో ప్రధానంగా ఏం చెప్తున్నారు అంటే 2026కి సంబంధించిన అధికారిక థీమ్ ఇంకా ప్రకటించలేదు, కానీ న్యూట్రిషనల్ వీక్లో ప్రధానంగా చెప్పే విషయాలు ఏమిటంటే ముందుగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్యత ఆహారం తీసుకోవాలి అనేది మెయిన్గా చెప్తున్నారు. ఒకప్పుడేమో అసలే పోషకాలు లేకుండా ఉండేవి, కానీ ఇప్పుడేమో ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా అయిపోయిందనమాట. సో మన భోజనంలో అన్నం లేదా రొట్టె మాత్రమే కాకుండా పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు లేదా పాల పదార్థాలు, గింజలు, ఇతర ప్రోటీన్ ఆహారాలు కూడా ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మన శరీరానికి ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, ఫైబర్స్ వంటి పోషకాలు ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవాలి. పిల్లలు, టీనేజర్స్, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కరికి వారి వయసు అవసరానికి తగ్గట్టుగా సరైన పోషక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మరి న్యూట్రిషన్ అంటే ఖరీదైన ఫుడ్స్ మాత్రమే కాదు. ఈ రోజుల్లో అందరూ అదే అనుకుంటారు, ఏముంది డబ్బులు పెడితే మాకు కూడా వస్తాయి, ప్రోటీన్ తీసుకోవాలి రోజు అంటే అంతంత డబ్బులు ఉండకూడదా అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో హెల్దీ ఫుడ్ అంటే చాలా ఖరీదైన పదార్థాలే అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి అలా కాదు. మన ఇంట్లోనే దొరికే పప్పులు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పెరుగు, గుడ్లు, గింజలు లాంటి సాధారణ ఆహార పదార్థాలతోనే మంచి పోషకాహారం తీసుకోవచ్చు. అందరూ చెప్పేటువంటి ఫ్యాన్సీ ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఇంపోర్టెడ్ నట్స్ కావచ్చు, అలాంటివి లేకుండా మన ఇంట్లో లోకల్గా దొరికే వాటితో కూడా పోషకాహారాలు చాలా అనేది చాలా పెంచుకోవచ్చు మనం. అందుకే ఇప్పుడు లోకల్గా దొరికే సహజమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం గురించి కూడా అవగాహన అనేది కల్పిస్తున్నారంట. అండ్ ముఖ్యంగా ఫైబర్ ఎందుకు ముఖ్యం అనే విషయాల గురించి చెప్తున్నారంట. సో మరి ఫైబర్ ఎందుకు ముఖ్యం అని అంటే ఎస్, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. సో స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వల్ల ఫైబర్ గురించి చాలా ఎక్కువగానే మాట్లాడుతున్నారు, అండ్ దాట్ ఈస్ అ గుడ్ థింగ్ టు లిసన్. మరి మన ఆహారాల్లో కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు అంటే పాలిష్డ్ కాకుండా ఉండే పొట్టుపప్పులు అలాంటి వాటిలన్నమాట వంటి ఫైబర్ ఉన్న పదార్థాలను క్రమంగా పెంచుకోవడం అనేది మంచిది. అలాగే పెరుగు, కొన్ని పులియబెట్టిన ఆహారాలు లైక్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నమాట కూడా మన ఆహారంలో భాగంగా ఉండవచ్చు. అండ్ ఎస్పెషల్లీ పిల్లల పోషకాహారం, ఓకే, పిల్లల పెరుగుదల, మెదడు అభివృద్ధి, చదువులో చురుకుదనం, వీటన్నిటికీ మంచి పోషకాహారం చాలా అవసరం. ఈ రోజుల్లో మనం పిల్లల్లో ఎంతో మందిలో డయాబెటీస్ చూస్తున్నాము, అండ్ చిన్న పిల్లలకి స్పెడ్స్ రావడము, ఒబేసిటీ ఉండడము, ఓకే, ఇలాంటివన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువగా ఫోన్స్తో, ఇండోర్ గేమ్స్ ఇవన్నిట్లో, వీటి వల్ల విపరీతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి. అండ్ దాంతోపాటు పేరెంట్స్ ఇద్దరు బిజీగా ఉండడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, షుగర్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమెటిక్గా మారాయన్నమాట. సో అందుకే పిల్లలకి కేవలం కడుపు నిండేలా కాకుండా పోషకాలు అందేలా ఆహారం ఇవ్వడం చాలా ముఖ్యం. అదేవిధంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులు కూడా తమకు బిడ్డకు అవసరమైన పోషకాలు అందేలాగా ఆహారం తీసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా అనంటే, ఆ విషయాన్ని ఇంకో చక్కటి పాట తర్వాత నేను చెప్తాను. స్టే ట్యూన్డ్.

గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్, ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

ఎస్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోత్రమే. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్. సో మరి మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దిస్, అంటే ఈ న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మనం కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ప్రతిరోజు మన భోజనంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, ప్రోటీన్ ఉన్న ఆహారం ఉండేలా చూసుకోవచ్చు. చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి ఆహారపు అలవాట్లు నేర్పించవచ్చు. ప్యాకేజ్డ్, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఆధారపడకుండా వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసిన సాధారణ ఆహారాన్ని తీసుకోవచ్చు. చివరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరోగ్యంగా ఉండడానికి కేవలం ఎక్కువ ఆహారం తినడం కాదు, మన శరీరానికి అవసరమైన పోషకాలు సరైన మోతాదులో అందేలా తినడమే అసలైన న్యూట్రిషన్. అందుకే నేషనల్ న్యూట్రిషనల్ వీక్ మనకు ఇచ్చే సందేశం ఒకటే, కడుపు నిండితే సరిపోదు, పోషకాహారంతో శరీరం కూడా నిండాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. సో హోప్ యు గైస్ ఇంక్లూడ్ ఆల్ దిస్ ఎసెన్షియల్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. సో స్టే ట్యూన్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ వస్తాయి. సో కీప్ లిస్నింగ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకల చంద భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. మధుర బృందావనంలో ఆలయాలను, ఇళ్లను బాలకృష్ణుని ఘటాలతో నయన మనోహరంగా అలంకరించారు. ఈ రాత్రి మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనుండగా భారీగా తరలి వస్తున్న దేశ విదేశీ భక్తుల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఇవాళ న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లోని ఫినిక్స్ ప్రమియాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన ఉద్యోగులతో మాట్లాడుతూ మారుతున్న ప్రపంచంలో డేటా సర్వర్లు, ఏఐ కంటెంట్ రంగాల్లో అపార అవకాశాలున్నాయని చెప్పారు. జుక్కల్ క్రాస్ రోడ్ సమీపంలో బిచ్చుకుంద వైపెడుతున్న హైదరాబాద్ 1 డిపో ఆర్టీసీ బస్సు బోల్తాపడి డ్రైవర్ ఆంజనేయుల మృతి చెందడంపై రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ఆయన ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కొత్త రైలు సేవలు, ప్యాసింజర్ రైళ్ల పొడిగింపు, అదనపు హాల్ట్లు కల్పించాలని కోరుతూ ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖను రాశారు. హైదరాబాద్ తొలి మేయర్ కొరివే కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయన విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నివాళులర్పించారు. కృష్ణస్వామి స్ఫూర్తితో బలహీన వర్గాలు ఐక్యంగా పోరాడాలని సూచించిన మంత్రి పొన్నం ముదిరాజుల రిజర్వేషన్లు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అజయ్ జ్యోతిమయ్. అండ్ ఎస్, వీఆర్ ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో ఇన్క్రెడిబుల్ ఇండియాలో వీ హ్యావ్ ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ టు సీ. ఓకే, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టిన ప్లేసెస్ కొన్ని ఉంటే, యూనో, ప్రతిసారి చూసిన ప్రతిసారి కొత్తగా అనిపించి కొత్త ఫీలింగ్స్ ఇచ్చే ప్లేసెస్ కొన్ని. సో మరి ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మన ఇండియాలో ప్రసిద్ధ కృష్ణుడి ఆలయాలు ఎక్కడున్నాయనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో కృష్ణుడి ఆలయాలంటే మన దేశంలో చాలా ప్రసిద్ధమైనవే ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మరి కృష్ణాష్టమి సమయంలో అయితే ఈ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. అండ్ అలంకరణలో చూడడానికి కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. సో మరి అలాంటి ఆలయాలలో ఫస్ట్ వచ్చేది ఏమిటి అంటే మథుర, శ్రీకృష్ణ జన్మభూమి. ముందుగా చెప్పుకోవాల్సింది మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం. కృష్ణుడు ఇక్కడే జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడి జన్మస్థలాన్ని దర్శించుకోవడం భక్తులకు చాలా ప్రత్యేకమైన అనుభూతి. ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఇక్కడ జరిగే వేడుకలు చాలా ఘనంగా ఉంటాయి. ఇంకా కృష్ణుడి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత ప్రసిద్ధమైనవి అనేవి ఈరోజు తెలుసుకుందాము. అండ్ దానికంటే ముందైతే ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మనం మాట్లాడుకుంటున్నాము అబౌట్ ద బ్యూటిఫుల్ ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ టు గో ఆన్ దిస్ కృష్ణాష్టమి. సో మన ఇండియా మొత్తంలో ఎలాంటి కృష్ణుడి ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ద ఫస్ట్ వన్ ఇస్ మధుర, శ్రీకృష్ణ జన్మభూమి. అండ్ ద సెకండ్ వన్ ఇస్ బృందావన్, ఓకే, బాంకే బిహారీ ఆలయం అనమాట. మధురకి దగ్గరలోనే బృందావనం ఉంటుంది. ఇక్కడ ఉన్న బాంకే బిహారీ ఆలయం కృష్ణ భక్తులకు ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ కృష్ణుణ్ణి చిన్న పిల్లాళ్ళ ఎంతో ప్రేమగా భక్తులు ఆరాధిస్తారట. ఆలయంలో జరిగే పూజలు, భజనలు, పండుగల సమయంలో ఉండే వాతావరణం ఖచ్చితంగా అందరు చూడాల్సిందేనట. అయితే తరువాత మరి ఇంకొక గుడి ఎక్కడుంది అంటే ద్వారక, ఓకే, ద్వారకాధీశ్ ఆలయం అనేది కూడా ఇంకా ప్రసిద్ధ ఆలయం అంట. ఇక గుజరాత్లోని ద్వారక కృష్ణుడు తన రాజ్యాన్ని ఇక్కడే స్థాపించాడని పురాణాల్లో చెబుతాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశ్ ఆలయం చాలా ప్రసిద్ధి. ఆలయం నిర్మాణం, ఎత్తైన శిఖరం, సముద్రానికి దగ్గరగా ఉండటం ప్రత్యేక ఆకర్షణలు. ద్వారక వెళ్ళినప్పుడు ఆలయంతో పాటు ద్వారక బీచ్, బేట్ ద్వారకా లాంటి ప్రదేశాలని కూడా చూడొచ్చంట. ఓకే, సో ఇంకా కృష్ణుడి ప్రసిద్ధ ఆలయాల గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము ఇంకా చక్కటి పాటల తర్వాత. స్టే ట్యూన్డ్.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము ప్రసిద్ధ కృష్ణుడి ఆలయాల గురించి ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఆలయం వచ్చేసి పూరి జగన్నాథ్ ఆలయం అన్నమాట. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయం కూడా కృష్ణుడితో ప్రత్యేకంగా అనుబంధం ఉన్న ఆలయమే. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రను దర్శించుకోవచ్చు. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి, ఇది అందరికీ తెలిసింది.

అయితే ఆ తర్వాత ఉండే ఇంకొక ప్రసిద్ధమైన ఆలయం ఏమిటి అంటే ఉడిపి శ్రీకృష్ణ ఆలయం. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ కృష్ణుడి విగ్రహాన్ని ఒక కిటికీ లాంటి కనకన కింది ద్వారా దర్శించుకోవడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత. ఆలయంతో పాటు ఉడిపిలోని ప్రసిద్ధ యూనో మనకి అంటే బీచెస్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటే లొకేషన్ కావచ్చు, యూనో అట్మాస్ఫియర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఉడిపిలో. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన కృష్ణుడి ఫేమస్ ఆలయం వచ్చేసి బృందావనంలో ఇస్కాన్ ఆలయం కూడా. బృందావనంలో ఉన్న ఇస్కాన్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఎప్పుడూ కృష్ణనామస్మరణ, భజనలు, కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి. ఆలయ వాతావరణం ప్రశాంతంగా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఇంకా ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఇంకో చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. 4:54 ఇన్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ వీఆర్ ఇన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. మరి ఇండియాలోనే ఇన్క్రెడిబుల్ టెంపుల్స్, కృష్ణుడి టెంపుల్స్ గురించి మనం చూసాం అనమాట. దోస్ ఆర్ ఫేమస్. అండ్ యూనో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ ఆర్ ఇండియా అనమాట. సో అయితే చివరిగా, కృష్ణుడి ఆలయాలంటే కేవలం పూజ చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, వాటితో ఎన్నో కథలు, పురాణాలు, చరిత్ర, మన సంస్కృతి ముడిపడి ఉన్నాయి. అందుకే కృష్ణ భక్తులకే కాదు, మన చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికతను తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఎస్, దట్స్ ఇట్ అబౌట్ ద టెంపుల్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ప్లేసెస్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ టుడే. అండ్ ఎస్, కీప్ లిస్నింగ్. ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత హెడ్లైన్స్ వస్తాయి, ఎఫ్ఎం రెయిన్బో హెడ్లైన్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజకీయ విమర్శలు చేయడం కాకుండా ప్రభుత్వం పనితీరు, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా పర్యటనలో భాగంగా మంతూరు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పనులను పరిశీలించారు. మంత్రి పదవి నుంచి బత్రఫైన కొండా సురేఖ కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్పినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే తప్పకుండా అవకాశం ఇస్తామన్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి బీడీఎస్ కోర్సులో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సిలింగ్కు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 2 గంటల నుంచి సెప్టెంబర్ 6 సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. స్టాఫ్ నర్స్ ఊకే శిరీష హత్య ఘటనపై నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాని నేపథ్యంలో ఈ నెల 6 బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఎర్రవల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అవుతారు. హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మాదాపూర్లోని హోటల్ గ్రాండ్ కసానీలో జరిగింది. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంపీ ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సతీ తులసి కథ, చిందు యక్షగానం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగిపాణి బృందం.

0: ఒరే అమర్త్యా.
1: అయ్యా.
0: మధీయన అమధీయం, నీవెరంగి ఎందువా?
1: చెప్పండి.
0: గరుడ గంధర్వ కిన్నెల కింపురుషు యక్ష సిద్ధ విద్యాధరులోనా తరలెత్త తిరిగిన మధ్య పేరు విన్నను. మధీయన అమధీయం జలంధర సార్వభౌముడు అంటారు.
1: జలంధరుడా?
0: అవును.
1: అమరికి వివాహమైనదా స్వామి?
0: లేదు, ఇంకా వివాహం చేసుకోలేదు.
1: సరే స్వామి.

0: లగ్నమని అంటున్నావు కాని నాకు లగ్నం అనగానే కాస్త సిగ్గుగా ఉంది. అయినా నా సాటి స్త్రీలలో పతివ్రత మహాత్యము చేస్తూ భర్తే దైవమని నమ్ముకుంటూ నా చేసుకున్న భర్తను దైవంగా కొలిచే పతివ్రతనవుతాను.
1: అవును
2: గురుదేవా, తమరు నా వద్దకు ఎందు నిమిత్తం వచ్చారు
1: చూడయ్యా.
2: కావునా గురు నా

దేవనాథుని వదిలించి సురతి 33 కోట్ల దేవతలను ఎట్టిమట్టి మునుల ఘట్టం వల్ల పెరిగి నానాదంపు చేసి వారిని వధించడానికి బయలుదేరాను.

0: సుందరా, నా వద్ద విలువిద్యలు నేర్చుకున్న వాడవు నిజమే, కాని నీ బలము, నీ శక్తి, నీ యుక్తి ఏమిటో నాకు తెలుసు. గాని యుద్ధము చేయాలన్నా, రాజ్య పరిపాలన పరిపాలించాలన్నా వివాహమైతేనే యుద్ధము చేయాలి. వివాహమైన పిమ్మటనే రాజ్య పట్టాభిషేకము కట్టుకోవాలి. నా మాట విని కాలనేమి కుమార్తె అయిన తులసి అనే అమ్మాయి నీకు ఈడు జోడుగా ఉన్న వివాహము చేసుకో.
1: గురుదేవా, ఏమి నీ అనమాట?

0: నా మాట విని నువ్వు పెళ్లి చేసుకుంటేనేమో, చేసుకోలేకపోతే నీకు శాపంపిస్తా.
1: గురుదేవా, చిన్ననాటి నుండి విలువిద్యలు నేర్పించావు కావున నీవు శాపమిస్తానని నన్ను భయపెట్టుచున్నావు. అయినా నువ్వు గురుదేవుడు, నీ మాట ఆలకించి లగ్నం చేసుకుంటాను.
0: సరే,
1: ఆ అమ్మాయిని ఎవరో తీసుకురండి.
0: సరే సరే తులసి,

0: ఈనాడు మీ తల్లి మీ తండ్రి నీకు వివాహం చెయ్య నిశ్చయించారు కాబట్టి దానవ కుల లావాంఛన ప్రకారముగా పూలమాల పట్టుకుని నీవురా జలంధర సార్వభౌమునకు నిన్ను వివాహం చేసినము.
1: మహన్ బాబా, సమరు అన్ని తెలిసిన వారు కానీ నా వద్దకు వచ్చారు అంటే

మహానుభావ, చిన్నప్పటి నుండి రాక్షస సమూహానికి విద్యాభ్యాసము చేసిన మహానుభావుడివి. తమరు చేసిన విధానముని ఎవరును కాదంటారు. నా తల్లిదండ్రులు నాకు వివాహము చేస్తాను ఎప్పుడన్నారో అదే ప్రకారముగా నన్ను ఎవరికిస్తున్నారు. తీసుకొని వెళ్ళినా నేను వస్తాను.

0: అంటావా? పరమశివుని త్రినేత్ర కంటి జ్వాల యందు జనించినవాడు జలంధరాసురుడు. చావనదే లేకుండా పరమశివుని మెప్పించి విజయ శంఖము తెచ్చుకున్న గనుడు. నిన్ను ముత్తేది తనముతోని ఎల్లవేళల సుఖంగా నీవు ఉంటావు, నా మాట విని రా.
1: మహాశయ, తమరి ఆశస్సునే నాకు గొప్పగా భావించి వస్తున్నాను అంటే.

0: నీవనుకున్న మాట ప్రకారంగా నేను విరళమాల తీసుకుని వస్తున్నాను.
1: సరే అమ్మా. జలంధరా,
2: గురుదేవా,
1: ఇదిగో ఈ అమ్మాయిని తీసుకుని వచ్చాను. ఒకరి గలమందు ఒకరు పూలమాల వేసుకుంటే వివాహమైనట్టు, అమ్మాయి గలమందు నీవు పూలమాల.
2: గురుదేవా, వలదు వలదనగా ఈ అమ్మాయిని నాకు కళ్యాణం చేస్తున్నావు. సరే గురుదేవుడు కాబట్టి నీ మాట ఆలకించాను. అగ్ని సాక్షిగా, భూమి ఆకాశము సాక్షిగా, నీ పాత సాక్షిగా ఈ అమ్మాయిని నా అర్ధాంగిగా స్వీకరిస్తున్నాను.
1: సరే,
2: ఈ పూలమాల గలమంది వేస్తున్నాను.
1: అమ్మా తులసి,
0: స్వామి
1: నీవు కూడా సభికులందరు చూస్తుండగా ప్రమాణం చేశాడు ఆ జలంధరుడు. నీవు కూడా నీ ఇష్ట దైవమునకు మొక్కి పూలమాల వేయి.
0: వివాహమునకు విచ్చేసిన సర్వసామంత మహిపాల మందులాధిపతుడు ఎటువంటి వారైనా ఈ సభకు విచ్చేసిన వారికి భూమి ఆకాశం సాక్షి, పంచభూతముల సాక్షిగా నా భర్తగా నేను స్వీకరించి పూలమాల వేస్తున్నాను.

0: అమ్మాయిని తీసుకువచ్చిన ఈలాంటి కళ్యాణ మంటపంలోన ఎందరెందరు యోధాను యోధులు చూస్తుండగా, నా రాక్షస వ్యూహం చూస్తుండగా, ఈ అమ్మాయి నాకు వేయవలసిన పూలమాల తలపైన వేసాది కనుక అవమానం అసభ్యమయ్యాది. నీచుడా, వలదని చెప్పిన వెలకుండ ఇందుకేనా నన్ను అవమానపుచ్చడానికి ఈ అమ్మాయిని తీసుకువచ్చావు?
1: చూడు జలంధరా.

0: సోదరా, నా మాట విని. ఆ అమ్మాయి చేసిన పొరపాటుకు ఆ తప్పును నీవు ఒప్పుగా భావించి ఆ అమ్మాయిని నీవు వివాహం చేసుకుంటేనేమో మంచిగుంటావు, లేకపోయినా నా కోపం వచ్చినా నీకు శాపం ఇచ్చదు.
1: గురుదేవా, శపిస్తున్నాని భయపెడుతున్నావే కనుక సరే, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను.
0: అమ్మా తులసి
2: స్వామి,
0: ఇప్పుడన్న మంచిగా చూసి అతని గలమందు పూలమాల వేయి. ఒకవేళ మళ్ళా అదే తప్పు నువ్వు చేశావంటే మనల్ని చంపుతాడు.
2: సరే స్వామి, ఏదో అప్పుడు తెలవక చూసి చూడలేక కింద వేశాను. సరే ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. అందరి పాత సాక్షిగా వివాహము చేస్తున్నాను. ఇదిగో పూలమాల బిడ్డలో వేస్తున్నాను.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నో ప్రశాంతయే అగజానన పద్మారకం గజానన మహానిశమన్ ఏకదంతం భక్తానాం ఏకదంతం భాస్మహే తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం విద్యాబలం గురుబలం తదేవ లక్ష్మీపతే యుగస్మరామి. వలదు వలదని వాడు చెప్పాడు, నేను వివాహం చేశాను, వాళ్ళ కాపురం వాళ్ళకు చక్కగా ఉండండి.
1: అయినా గురుదేవుడు కళ్యాణం చేశాడు, పెళ్లిలోనవమాన పరిచిన ఈ నీతురాలతో నా కృష్ణమా ఇప్పుడే స్వర్గం చేరుకుని

0: దేవేంద్రుని వధించి దేవతలను ఎట్టుబట్టి రావడమే కర్తవ్యం. ఓరి సైన్యాధిపతివారా
1: అయ్యా,
0: రెండు యుద్ధంలో బయలుదేరదాం.
1: సరే సరే అయ్యా, వెళ్లే ముందు నీ భార్య సెలవు తీసుకొని పోవడం మంచిది.
0: నీచుడా, దాని సెలవు తీసుకుంటే ప్రాణం అర్పించడమే మేలు. అయిన దానితో నాకు అవసరం లేదు. ఇప్పుడే దాన్ని తీసుకువెళ్ళి ఘోరమైన ఫలిపురంలో ఉంచడము.
1: అమ్మా తులసి,
2: మంత్రి
1: మహారాజు గారి ఆజ్ఞ ప్రకారముగా నిన్ను కరుకుత్రాల చేత బంధించి తీసుకుని రమ్మన్నాడు.
2: అదేమిటయ్యా, నేనే మీరేం చేశానని చెప్పి అలా అన్నాడు?
1: నీవు సభికులందరూ చూస్తుండగా తన గలమందు వేయవలసిన పూలమాల కింద వేసినందుకు ఆయన కోపం వచ్చి అడవి మార్గము నిన్ను పంపించమన్నాడు. నువ్వు వేడుకుంటే నీ పతి ఏమన్నా కనికరిస్తాడో ఆ సభ అందు ఉన్నాడు. పో.
2: సారీ ప్రాణేశ్వర.
0: ఎవరు?
2: అందరి ముందులోన వివాహము చేసుకుని నన్ను కాదన్నవట నేనేనేరము చేశానని.
0: నీచురాలా, నీతో నాకు అవసరం లేదు. వెళ్ళో, నీ ముఖము చూసిన రవరవాది నరక ప్రాప్తి పొందుతాది.
2: మహానుభావా.

చూడయ్యా, అందరిలోన వివాహము చేసుకుని పూలమాల కింద వేసిన నిపముతో నన్ను అడవి మార్గం పట్టించడము భావ్యమునూ కాదు. నా తప్పులు క్షమించి నన్ను భార్యగా స్వీకరించి నన్ను ఆశీర్వదించి నన్ను కరుణించమని వేడుచున్నానయ్యా.

0: నా తాతలు కురువృద్ధులు గురువృద్ధులు ఎందరెందరో ఉండవలసిన సభలోన అట్టి కళ్యాణ వేదిక పైన నా గలముందు వేయవలసిన పూలమాల ధరపైన వేసి నన్ను అవమాన పరిచినది కాక ఇంకా నా దాని వస్తున్నావా నీచురాలా? వెళ్ళో
1: ప్రాణేశ్వర. వివాహ మహోత్సవంలోన పూలమాల నా మెడలో ఎప్పుడు వేశావో, నీ మెడలో నేను పూలమాల వేశానో, అప్పటి నుండి మనం భార్యభర్తలమయ్యాము. అది ఉనగాక నువ్వేమన్నా సాధ

0: స్వామి.
1: ఏమి
0: నన్ను నీవు కొట్టినా తిట్టినా ఏ అపకారము చేసినా ఏది చేసినా నీ ఆధీనమే తప్ప నేను వేరే మాట్లాడే అవసరమును లేదు. నీవు ఇంతగా హింసించడానికి గురి చేసి నన్ను ఈ మాటలంటున్నావంటే నన్ను కరుణించమని వేడుచున్నాను.
1: నీచురాలా, ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని ఊరుకోవాలి. కాని ఎందరెందరో నా స్నేహితులు, నా హితులు, పురోహితులు, సర్వ సైన్యాధిపతులందరూ చూస్తుండగా నా గల మందు వేయవలసిన పూలమాల ధరపైన వేసినచో గలగలగలగల నవ్వారు సభికులు. అంతటి అవమానపరచిన నీవెక్కడా, నీవెంతటి దానవు. వెళ్ళో.

0: మదియ పేరు విన్నను. అతల వితల రసాతల మహాతల తలాతల పాతాల లోకముల వాసులే గటగట గటగడ వణుకుతారు. ఈ జలంధర సార్వభౌముడంటే నలుదిశల పేరుగాంచిన వీరాది వీరుడను, శివుని కంటి మంటలో జన్మించిన వీరుడను, చావు లేకుండా విజయ శంకింప పొందిన మహాగణుడను. అలాంటి నన్ను పెళ్లి మంటపములో అవమానపరిచి నూనము చేసి మళ్లీ వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. సిగ్గులేదా వెదవా, నీచురాల
1: ప్రాణేశ్వరా.

0: మహాన్భావ, పరణయము సమయములోన నీవు పూల మాల కింద వేషమన్న నిపముతో నా మీద జాలి లేకుండా ఇంత కోపావేశముతో నన్ను చేస్తున్నావు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, కొట్టినా తిట్టినా చేసుకున్నవాడు కావాలి కాని వేరే కాదు. అందుకు కారణమున నిన్ను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. నా ప్రాణము తీసినా, నన్ను ఏది చేసినా, ఎంత చేసినా నీ పాదముల పడి నేను ఉండేదాన్ని తప్ప వేరే భావం లేదు.
1: ఓసీ నీచురాలా, వెళ్ళు.

0: ఏమి?
1: కన్నవారిని వదిలిపెట్టి వివాహము చేసిన మరుక్షణము చేసుకున్న భర్తే కావాలని వచ్చి ఉన్నదానను, దీనురాలని, దిక్కు లేకుండా ఉండేదాన్ని, తల్లిదండ్రి ఉన్నా లేనట్టుగా భావించి వద్ద ఉంటున్నాను. కావున నన్ను నీవు ఒక బానిసగా నీ సేవ చేసే దానిగా నన్ను భావించమని వేడుచున్నాను.
0: బానిస బానిస నీవా? మనల్ని చాలా

0: నీ శ్రీరంగ నీతులు నా వద్ద కట్టి పెట్టుము. వెలో నీచురాలా, నీ ముఖము చూడలేను. కారణమంటే కటకటలందు అడవులు సంచరించుము.
1: స్వామి, ఇంత నీవు అన్నా నా పైన కనికరము లేకుండా ఈ మాట అంటున్నావనంటే నన్ను బలిపురములో వేస్తానంటున్నావు.
0: అవును,
1: కానీ నేను చెయ్యని తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావనంటే నీ చేత నీవు నన్ను కరుణ ఉంచి కూడా తప్పు చేసిన దానికి నీ భార్యగా నన్ను స్వీకరించి నీవు నన్ను నీ చేత చంపుము. అందుకు నేను సిద్ధపడతాను. కాదు అంటావా అగ్ని చేత కాల్చి చంపుము, దానికి నేను సిద్ధమవుతాను. అది కాదు అంటావా నీ చేత విషమిచ్చినా నేను చస్తాను, కాని ఖడ్గము చేత నరికి చంపినా గిరి శృంగము నుండి కిందికి వేసినా చస్తాను, సముద్రంలో పడవేసినా చస్తాను. కాని నన్ను ఆ బలిపురము భార్యను తప్పించి నన్ను స్వీకరించమని వేడుచున్నాను.
0: ఓ సీ దుర్మార్గురాలా, నాకు చేసిన అవమానానికి నీవు ప్రాణము తీయడము కాదు, నీ ప్రాణముతో ఉండి నశించి కృషించి అట్టి చెరలోనే నీవు జీవసమాధిలా కావాలి.
2: అమ్మా,
0: నీ ముఖం చూసేదానని కాదు. ఒరే మంత్రి
2: అయ్యా,
0: ఈ నీచురాల్ని తీసుకువెళ్ళి
2: ఆ
0: ఘోరమైన బలిపురపులోన కఠిన కారాగార గృహంలో బంధించు.
2: చిత్తం స్వామి.
0: వెళ్ళో
2: అమ్మా.

0: రాజుగారి ఆజ్ఞేయాది.
1: వెళ్లే ముందు ప్రాణనాథుడికి నమస్కరించి వెళుతున్నాను స్వామి.
2: చిచి,
1: ఆశీర్వదించము.
2: నీ ముఖం చూసేవాడిని కాదు, నిన్ను చేరదీసేవాడిని కాదు, నీ నీడ కూడా నా పైన పడకూడదు. వెళ్ళో.
1: కాని
2: నీచురాల,
1: ఇంత తప్పిదమని నన్ను భయప్రభులు తీసుకుని వెళుతున్నాడు కావున ఆ భగవంతుడి నాకు తోడు నీడ తప్ప వేరే భావన లేదు. చూడయ్యా, ఇప్పుడు నీవు నన్ను ఈ భయప్రభులు ఉంచుతున్నావు కావున నా భర్త పాదూకులు తీసుకుని వచ్చి నా చేతికిచ్చిన నా భర్త పాదూకలకు సేవ చేసుకుంటూ ఇక్కడ ఉంటాను. అవి తీసుకొచ్చి నాకు ఇవ్వము.
0: సరే సరే అమ్మా, తీసుకువస్తాంలే.

లోన ఒక్కదానను ఉంటున్నాను. కానీ నా యందు నా భగవంతుడు పరమేశ్వరుడే దిక్కుంటాడు. పరమేశ్వర మహాన్ భావ అరర మహాదేవ శంభో శంకర, నీవే నాకు తోడు నీడా, నన్ను కాపాడి నా భర్తను నన్ను కాల్పే భారము నీరే స్వామి. మహాన్ భావా శివశంకర, నమస్తే నమః.

0: మీరింతవరకు సతీ తులసి కథ చిందు యక్షగానం మొదటి భాగం విన్నారు. కథకులు శ్రీ గడ్డం సారంగిపాణి బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: కేఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినిమా పాటలు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం కోసం ఎస్ వరలక్ష్మి పాడిన పింగరి నాగేంద్రరావు గీతం, సంగీతం పెండ్యాల.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంగలి నాగేంద్రరావు సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని సమకూర్చగా ఎస్ వరలక్ష్మి పాడిన పాట, చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు

చివరిగా రాము చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన దాశరథి కృష్ణమాచార్యుల గీతం, సంగీతం ఆర్ గోవర్ధనం.

మీరింతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:45. ఇప్పుడు ఈ పూట రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారంలో ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, వానాకాలంలో కంది పంట సాగుకు సంబంధించిన సూచనలు వినవచ్చు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాన తయారీ గురించి రాజేంద్రనగర్లోని పశువైద్య కళాశాల పశుపోషణ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం వినవచ్చు. వికసిత భారత్ కార్యక్రమం 7:45. ఇందులో భారత భీమా నియంత్రణ మరియు అభివృద్ధి అథారిటీ ఐఆర్డిఏఐ యొక్క 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురం డాక్టర్ ఏ రాములు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాలు. రేపు ఉదయం 6:10 భావన అన్వేషణ అంశం గురించి శ్రీ మంత్రవాది మహేశ్వరి గారి లఘు ప్రసంగం తెలుగులో ప్రసారమవుతుంది. 6:15 భక్తిరంజన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం వినవచ్చు. పొలం పనులు రేపు ఉదయం 6:35. ఇందులో రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆర్థరైటిస్ సమీకృత వైద్య విధానం డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరి వింటారు. 10:03 చిత్రసీమ సినిమా పాటలు, 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. రేపు హిందీ కార్యక్రమం 12:40 ప్రసారమవుతుంది. 1:20 వనిత లోకం స్త్రీల కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందుయక్షిగాన వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగిపాణి బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కిసాన్ వాణి సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న బోక్య. 8:03 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ వి కలిప్రసాద్ బాబు గారి మృదంగ లైవన్యాసం ప్రసారమవుతుంది. వయలిన్ సహకారం విఎస్పి గాయత్రి శివాని.

ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50. ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, అదనపు స్టాపేజీలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపౌండ్ వాల్స్ నిర్మించాలని ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం దశాబ్ద కాలం క్రితం ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన స్థలంలోనే గురుకుల పాఠశాలను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా ఆ భూమికి సహకరించిన రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో రాష్టమంతటా భక్తి పారవస్యం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్ అబిడ్స్లోని ఇస్కాన్ దేవాలయాలు, హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్, కాచిగూడలోని శ్రీ శ్యాంబాబా ఆలయం తదితర ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన జిల్లాల్లో భక్తి ఉత్సాహం ఉప్పొంగింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ఫోనిక్స్ అక్విలాలో కాన్స్టర్ సొల్యూషన్స్ నూతన కార్యాలయాన్ని పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ రంగాలకు మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. అమెరికాలో తన కార్పొరేట్ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ టైర్ 2, టైర్ 3 నగరాల యువతలో అపారమైన ప్రతిభ, పట్టుదల ఉన్నాయని తెలిపారు. వారికి స్థానికంగా అవకాశాలు కల్పించాలని సంస్థలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ఆంజనేయులు మృతి చెందగా 13 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన డ్రైవర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. మరోవైపు ప్రమాద బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హామీ ఇచ్చారు. ములుగులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కె తారక రామారావు బీఆర్ఎస్, బీజేపీలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు చౌకబారు రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరుని తప్పుపట్టారు. కేసీఆర్ మూలాలు టీడీపీలోనే ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందన్నారు. రాజకీయ ఉపన్యాసాలు కాకుండా పాలనా ప్రతిభ, సాధించిన విజయాలపై బహిరంగ చర్చకు రావాలని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడంపై టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఇది బాధాకరమైనప్పటికీ పార్టీ క్రమశిక్షణను కాపాడటానికి అనివార్యమని పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన ఘాటు వ్యాఖ్యలను ఖండించడంలో విఫలమై బహిరంగ వేదికల్ని ఎంచుకున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖపై ఈ కఠిన చర్య తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు లొంగరని, సురేఖ పార్టీలోనే ఉంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర తెలంగాణ పరిధిలో కొత్త రైలు సర్వీసులు, మార్గాల విస్తరణ, అదనపు స్టాపేజీలు కల్పించాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్స్ను ప్రస్తావిస్తూ రాజధానికి కనెక్టివిటీని మెరుగుపరచడానికి సిర్పూర్, కాగజ్నగర్, హైదరాబాద్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను తిరిగి ప్రారంభించాలని కోరారు. రామగుండం, మంచిర్యాలలో వందే భారత్ స్టాపుల వల్ల సాధించిన విజయాలను గుర్తుచేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వ్యాపార, విద్య, ఆర్థిక వృద్ది మెరుగుపడుతుందని ఎంపీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మాదాపూర్లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం డైరెక్టర్ కాసాని జ్ఞానేశ్వర్ నాయకత్వంలో జరిగింది. 30కి పైగా దేశాల ప్రతినిధులతో పాటు వర్చువల్గా ఐఓసీ సభ్యులు పాల్గొన్నారు. కబడ్డీ రంగాన్ని అంతర్జాతీయంగా విస్తరించేందుకు 63 దేశాలకు క్రీడా పరికరాలు పంపిణీ చేయడం, 20 దేశాలకు 45 రోజుల శిక్షణా కార్యక్రమాల కోసం ప్రొఫెషనల్ కోచ్లను పంపించడం, 5 సభ్యుల పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయడం వంటి

0: కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు.
1: అన్ని కంట్రీలలో కూడా 20 మంది కోచ్లను వేస్తున్నాం. 45 రోజులు అక్కడనే ఉంటారు, అక్కడ ఆట నేర్పుతారు. ఆ తర్వాత అక్కడ టీం తీసుకొచ్చి మనం ఇండియాలో ఆడిపిస్తాం. కాబట్టి స్ట్రాంగ్ కావాలంటే కంటెంట్ మనం సహకారం చేయాలంటే ప్రధానం. ఒకసారి వాళ్ళు స్టార్ట్ అయిపోతే మనం కంట్రీ టు కంట్రీ గేమ్స్ పెడతాం.
0: తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధి బృందం గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు వినతి పత్రాన్ని సమర్పించారు. డాక్టర్ మేకల శిల్పారెడ్డి నేతృత్వంలో తొక్కుగూడ నర్స్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష, బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు. నల్గొండ బీజేపీ అధ్యకుడి తల్లిపైన దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరారు. స్టాఫ్ నర్స్ ఓకే శిరీష హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. చౌటిగూడెంలో ఉన్న శిరీష కుటుంబాన్ని ఆయన పరామర్శించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పత్రాన్ని అందజేశారు. రాష్ట వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు బాలికల హాస్టల్స్ ను తనిఖీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ పదేళ్ల పాలన ప్రజా సంక్షేమ విజయంగా సాగిందని, ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన కేవలం భూ సమస్యల చుట్టూనే తిరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కౌటాలలో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం 14.5 లక్షల ఎకరాలను 22A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నిబంధనలు అధికారులు వెంటనే తొలగించకపోతే ఆందోళన చేపడతామని కేటీఆర్ హరీష్ రావు హెచ్చరించారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రత్యేక ఓటర్ నమోదు ప్రచారాన్ని పౌరులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. కొత్త ఓటర్ నమోదు ఫారం 6, అభ్యంతరాల ఫారం 7, వివరాల సవరణల ఫారం 8 దరఖాస్తులను స్వీకరించడానికి కేటాయించిన తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధాలో కేఆర్ఎంబీ 3 సభ్యుల కమిటీ సమావేశం నిర్వహించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వ మట్టాలు, అలాగే 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై ప్రధానంగా చర్చించారు. సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఈఎన్పీలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఈ సమావేశానికి హాజరు కానున్నారు. హైదరాబాద్ తొలి మేయర్, విద్యావేత్త, విలేకరి అయిన కొరవీ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా సికింద్రాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీసీ సమాజం తమ హక్కుల కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ది పనులలో ఉన్నత ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాడటానికే మంత్రి కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం అనివార్యమైందని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భక్తుల ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక నినాదాలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

ఉపగ్రహ సఫల ప్రక్షేపణం భారతస్య అంతరిక్ష క్షేత్రస్య సంవర్ధమాన సామర్థ్యస్య ప్రతీకభూతమస్తీతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాపితవాన్. న్యాయప్రదాన ప్రక్రియాం వివాద సమాధానం చాధికృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం నవదిల్ల్యాం దీక్ష ముఖ్య న్యాయాధీశ మంచ సమారబ్ధః. నేపాల జలౌఘే విలుప్తానాం పరిజనేభ్యః కేంద్ర సర్వకారేణ డిఎన్ఏ పరీక్షణ సౌవిధ్యం ప్రకల్పితం. వినాశకారి జలాప్లావేన మృతానాం సంఖ్యా ద్వ్యశీత్యుత్తర ద్వాదశశతం సముపగతా. కృత్స్నేహి దేశే అపార శ్రద్ధయా జన్మాష్టమీ పర్వ సమనుష్ఠీయతే. అపి చ శ్వహయావత్ మధ్యప్రదేశే అతివృష్టేహే భారత ఋతు విభాగేన పూర్వానుమానం ప్రకటితం. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ భూసమకాలిక కక్ష్యాయాః భారతస్య సర్వప్రథమేన చిత్రణ ఉపగ్రహేణ EOS 05 ఇత్యనేన సాకం GSLV F-17 ప్రక్షేపణయానస్య సఫల ప్రక్షేపణం భూరిశః అభినందితవాన్. సామాజిక సంచారపటలె ఏకస్మిన్ సందేశే శ్రీమోదీ న్యవేదయత్ యత్ సఫలమిదం ప్రక్షేపణం భారతస్య అంతరిక్షక్షేత్రస్య ఉత్కృష్టతాయాః నూతనోన్మేషస్య ప్రవర్ధమాన సామర్థ్యస్య చ సాక్షాత్ ప్రతిబింబః వర్తతే. సహ ఏతాం ఇస్రో సంస్థాయాః కాచిత్ విశిష్టా ఉపలబ్ధిః అథ చ రాష్ట్రస్య కృతే గౌరవాస్పదం క్షణం ఉదఘోషయత్. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన అద్య ప్రాతఃకాలే ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటా స్థితాత్ సతీశ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ GSLV F-17 అంతరిక్షయానేన EOS 05 ఇతి భూ అవలోకన ఉపగ్రహ గగనే సాఫల్యేన ప్రక్షిప్తః. ఇస్రో సంఘటనస్య అధ్యక్షః వి నారాయణన్ ఇత్యేషః ప్రత్యపాదయత్ యత్ అభియానమిదం భారతస్య భూ అవలోకన సామర్థ్యం సుదృఢీకరిష్యతి అథ చ ఏతత్ సంబద్ధానాం సేవానాం ప్రధాన ప్రక్రియాం సమేధిష్యతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణే జార్జియా మెలోని ఇత్యస్యై యుద్ధాత్ పరం ఇటలీ దేశస్య ఇతిహాసే నైరంతర్యేణ దీర్ఘతమకాలం యావత్ ప్రధానమంత్రి పదమలంకరణాయ శుభాశంసాః సమర్పితవాన్. సామాజిక సంచారపటలీయ సందేశే శ్రీమోదీ ప్రతిపాదితవాన్ యదియం ఐతిహాసికీ ఉపలబ్ధిః తస్యాః కుశల నేతృత్వే ఇటలీ జనగణస్య అగాధ విశ్వాసస్య ప్రత్యయస్య చ సాక్షాత్ ప్రతిఫలనం వర్తతే. ప్రధానమంత్రిణా విశేషతయా ప్రతిపాదితం యత్ మెలోని వర్యాయాః ప్రగాఢమైత్రీ భారత ఇటలీ విశేష సామరిక సహభాగితాయాః సంవర్ధనే సుదృఢీకరణే చ ప్రముఖా హేతుభూతా సిద్ధా. శ్రీమోదీ అగ్రేపి న్యవేదయత్ యత్ ఉభయోః దేశయోః ప్రజానాం సమృద్ధాభ్యుదయాయ ఘనిష్ట సహయోగం సాతత్యేన అగ్రే నేతుం సహ సోత్కంఠం ప్రతీక్షతే. సహ ఆగామి వర్షేషు జార్జియా మెలోని మహోదయాయాః నిరంతర సాఫల్యాయ యశసే చ మంగళ కామనాః ప్రాస్తౌత్. నవదిల్ల్యామద్యారభ్య బ్రీక్స్ ముఖ్య న్యాయాధీశ మంచః ఆరబ్ధః యత్ర బ్రీక్స్ సదస్య రాష్ట్రేభ్యః సహయోగి దేశేభ్యశ్చ ముఖ్యాః న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయేభ్యః అధ్యక్షాః వరిష్ఠ న్యాయిక ప్రతినిధయశ్చ ఏకత్ర సమాగతాః. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః అస్య మంచస్య ఆతిథ్యం నిర్వహతి. ఉద్ఘాటనావసరె భారతస్య ప్రధాన న్యాయాధీశః న్యాయమూర్తిః సూర్యకాంతః రూస్ చీన్ మిశ్ర ఇండోనేషియా సంయుక్త అరబ్ అమీరాత్ బెలారూస్ కజాకిస్తాన్ దక్షిణ అఫ్రికా ఇరాన్ ఉజ్బెకిస్తాన్ దేశానాం న్యాయిక శిష్టమండలానాం ప్రముఖైః సహ ద్విపక్షీయ మంత్రణాం ఆచరిష్యతి. ఏతాసు మంత్రణాసు పరస్పర న్యాయిక హిత విషయేషు ప్రత్యక్ష సంవాదః భవిష్యతి యేన సంబద్ధ న్యాయపాలికానాం మధ్యే సహభాగితా సహయోగశ్చ భృశం సమేధిష్యతే. అయం త్రిదివసీయః మంచః ప్రతిభాగి న్యాయపాలికాభ్యః న్యాయప్రదాన ప్రక్రియాం అంతారాష్ట్రియ వివాద సమాధానం ప్రౌద్యోగికీం సతతోన్ముఖ వికాసం చాధికృత్య సమసామయిక విషయేషు విచార విమర్శార్థం అథ చ న్యాయిక నేతృణాం మధ్య దృష్టికోణ వినిమయార్థమేకాం దృఢాం పీఠికాం ఉపస్థాపయతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం.
इदानीम्।

0: ఇప్పుడు మీరు బీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని కౌటిల్యుడు అన్న అంశం గురించి రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం సుమలత.
1: గుడ్ ఆఫ్టర్నూన్. అర్ధశాస్త్ర అంటే మనకు వెంటనే కౌటిల్యుడు లేదా విష్ణుగుప్తుడు గుర్తుకొస్తాడు. ఇది భారతదేశపు రాజ్యపాలన, ఆర్థిక విధానం, సైనిక వ్యూహం గురించి వివరించే ప్రాచీన ప్రామాణిక గ్రంథం. ఇతను క్రీస్తుపూర్వం 350 నుండి 283 వరకు పరిపాలించారు. ఇతడు విష్ణుగుప్తుడు మరియు కౌటిల్యుడు అనే రెండు పేర్లతో పిలువబడ్డాడు. కౌటిల్యుడు ఆనాడు గల తక్షశిల విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. కౌటిల్యుడు మౌర్య సామ్రాజ్య సంస్థాపకుడైన చంద్రగుప్త మౌర్యునికి గురువు. కౌటిల్యుడు రచించిన అర్ధశాస్త్ర అనేది ప్రాచీన భారతదేశపు మౌర్యుల శకం గురించి వివరించే ప్రామాణిక సాంస్కృతిక గ్రంథం. ఇందులో ఆనాటి కాలపు రాజతంత్రం అంటే పాలన నియమాలు, ప్రభుత్వ యంత్రాంగం, ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యూహాలు, ఉద్యోగి బృందం వంటి విషయాలు సవివరంగా తెలియబడ్డాయి. కౌటిల్యుడికి భారతదేశపు మాకియవెల్లి అనే మారుపేరు కూడా ఉంది. ఎందుకంటే మాకియవెల్లి మాదిరిగానే కౌటిల్యుడు కూడా రాజతంత్రం, సైనిక వ్యూహాలకు సంబంధించి చాలా కఠినమైన పదునైన వ్యూహాలు రచించాడు. పాలకుడు తన దేశ సరిహద్దులను విస్తరించి అధికారాన్ని చేజిక్కించుకొని సంపద కైవసం చేసుకోవడానికి ఎటువంటి మార్గాలనైనా అనుసరించవచ్చని కౌటిల్యుడు తన అర్ధశాస్త్రంలో స్పష్టంగా వివరించాడు. అర్ధ అనే పదము జీవనాధారాన్ని సూచించేది. అర్ధశాస్త్ర అంటే జీవనాధారాలను ఎలా సమకూర్చాలి, దానిని ఎలా సంరక్షించుకోవాలని సూచించే శాస్త్రం. ఇది రెండు లక్ష్యాలు కలిగి ఉంది. ఒకటి పాలన అంటే రాజ్య సంరక్షణ, రెండవది లాభ అంటే జయించడం లేదా భూభాగాలను ఆక్రమించడం. ఈ విధంగా అర్ధ అనే పదములో ఎన్నో అర్ధాలు ఇమిడి ఉన్నాయి. కౌటిల్యుడు చెప్పినట్లు అర్ధశాస్త్ర అనేది ప్రపంచాన్ని జయించి కాపాడుకోవడం ఎలా అనే దానికి సంబంధించిన మార్గదర్శి. మరో విస్తృతార్థంలో చెప్పాలంటే పరిపాలన కళ, ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్. ఆ విధంగా అర్ధశాస్త్ర అనేది అంతర్గతంగాను బహిర్గతంగాను రాజ్యతంత్రాన్ని సూచించేది అని చెప్పవచ్చును. అర్ధశాస్త్రలో 15 అధికరణలు. ఇందులో మొదటి, రెండవ, 5వ, 6వ అధికరణలు ప్రభుత్వ పాలన నమూనాలను గురించి వివరిస్తాయి. అర్ధశాస్త్రంలో దాదాపు సగభాగం విదేశీ విధానం, రక్షణ వంటి అంశాలకు సంబంధించిన వ్యూహాలు, చతురతల గురించి వివరించబడింది. ప్రభుత్వం పర్యవేక్షణ అధికారుల విధులు, ద డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ సూపరింటెండెంట్ శీర్షికలోని 2వ అధికరణలో వివిధ ప్రభుత్వ శాఖల గురించి వివరించబడింది. అర్ధశాస్త్రంలో ఉద్యోగి బృందాన్ని గురించి కూడా వివరించబడినప్పటికీ వీరిలో క్రింది స్థాయి ఉద్యోగుల కంటే పైస్థాయి అధికారులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించబడింది. పాలనా వ్యవహారాలన్నింటికీ రాజకీయం, పాలనలోని ఏ ఉద్యోగి కూడా రాజు అతని రాజ్యానికి భంగం కలిగించే రీతిలో పనిచేయకూడదు. రాజ్య స్వభావం అరాచకత్వం కలిగి బలమున్నవాడిదే రాజ్యం అనే భావన నెలకొని ఉండేది. అనగా చిన్న చేపను పెద్ద చేప తినే చందంగా వివాసత్ సూర్యదేవుడి కుమారుడిగా పిలువబడే మనువు ప్రవచించిన మత్స్య న్యాయం, ద లా ఆఫ్ ద ఫిష్, అప్పట్లో ఎక్కువగా అమలులో ఉండేది. దీని వలన ఎంతోమంది సాధారణ ప్రజలు అణచివేతకు గురికాబడినారు. విధుల స్వభావం. విధుల స్వభావం గురించి చెప్పాలంటే పాలకుడు తప్పనిసరిగా ప్రభుత్వ పాలనా శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండాలని అర్ధశాస్త్రంలో పేర్కొనబడింది. కౌటిల్యుని ప్రకారం పాలకుడు పాలనా శాస్త్రంలో ఆరితేరితేనే పాలనా కళల్లో ప్రావీణ్యం సంపాదించగలుగుతాడు. కాబట్టి కౌటిల్యుడు ఇందులో భాగంగా మనకు సప్తాంగ సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. ఇప్పుడు ఆ సప్తాంగ సిద్ధాంతం గురించి వివరంగా తెలుసుకుందాం. సప్తాంగ సిద్ధాంతం. కౌటిల్యుడు ఇందులో ప్రాకృతులుగా పిలువబడే 7 ప్రధాన రాజ్యాంగాలను గురించి పేర్కొన్నాడు. అవి: 1. స్వామి లేదా పాలకుడు. కౌటిల్యుడు రాజుకు విశేషాధికారాలు కల్పించాడు. రాజు దైవాంశ

బుధుడు పాలితుల సంరక్షణ, వారి ఆస్తిపాస్తుల రక్షణ రాజప్రధాన విధి. రక్షణ అంటే ప్రకృతి విపత్తుల నుండి, సంఘ విద్రోహ శక్తుల నుండి ప్రజలను రక్షించడం. రాజు అనునిత్యం ప్రజల యోగక్షేమాలు కనుక్కోవాలని, యోగ అంటే లక్ష్య సాధన అని, క్షేమ అంటే దాని అమలు అని అభిప్రాయం. ఆ విధంగా యోగక్షేమం అంటే ప్రజా సంక్షేమం, అనగా ప్రజలు క్షేమంగా ఉంటేనే రాజు క్షేమంగా ఉంటాడని, ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేది రాజుకు ప్రయోజనకరంగా ఉంటుందని కౌటిల్యుడి అభిప్రాయం. 2. అమాత్యుడు లేదా మంత్రి, అనగా ప్రధానమంత్రి మరియు ప్రధాన అర్చకుడు పూజారి. వీరు ఇందులో చాలా ప్రాధాన్యత కలిగిన మంత్రులు. వీరు తరచుగా రాజు ఆంతరంగిక వ్యవహారాలలో కూడా పాల్గొనేవారు. అలాగే వీరు రాజు నియమించే వివిధ ప్రభుత్వ శాఖల మంత్రుల అధికారుల గుణగణాలను పరిశీలించి రాజుకు నివేదించేవారు. 3. జనపద అనగా ప్రజలు. కౌటిల్యుడి విశ్లేషణలో పౌరుల గురించి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పేర్కొనబడలేదు. వారిని కేవలం జనపదం గురించి చర్చించే సందర్భంగానే పౌరుల ప్రస్తావన ఉంటుంది. ప్రజల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వారు పన్నులు కట్టగలిగినంత సంపన్నులుగా ఉండాలని, వారు రాజుకు విధేయులుగా ఉంటూ రాజాజ్ఞలను శిరసా వహించే ఆచారం ఉండాలని మాత్రమే తెలియజేయడం జరిగింది. 4. దుర్గము లేదా దుర్భేద్యమైన కోటగల రాజధాని. ఇందులో జనపద వలనే దుర్గం కూడా ప్రాధాన్యత గలది. అది దురాక్రమణలకు రక్షణ కవచం వంటిది. అది శత్రు దుర్భేద్య నిర్మితమై సైన్యానికి అవసరమైన అన్ని సౌకర్యాలకు నిలయంగా ఉండేది. కౌటిల్యుడు ఇందులో 4 రకాల కోటలను గురించి వివరించాడు. అందులో మొదటిది అబ్దిక్. ఇది కోట చుట్టూ 4 ప్రక్కల నీటి కందకాలతో నిర్మితమైన దుర్గము. 2. పరావత్. ఇది కొండ మధ్యలో ఉండే దుర్గము. 3. ధనావాస్. ఇది ఎడారిలో ఉండే దుర్గము. 4. వనదుర్గ. ఇది అడవులలో ఉండే దుర్గము. 5. కోశ లేదా కోశాగారము. రాజ్యానికి కోశాగారము శాశ్వత ఆదాయ మార్గంగా ఉండేది. రాజు ప్రజల నుండి వారు ఉత్పత్తి చేసిన దానిలో 1/6 భాగం పన్ను రూపేణా వసూలు చేయాలని, కోశాగారంలో ధనం వెలగలిగిన మనులు మాణిక్యాలు బంగారంతో సుసంపన్నంగా ఉండాలని, కోశాగారంలోని ధనం న్యాయమార్గాల నుండి పొందాలని, ఎంతకాలమైనా అది రాజ్యపోషణకు తరగని నిధిగా ఉండి ఎలాంటి కష్టకాలంలో కూడా లోటులేని విధంగా సమకూర్చుకోవాలని కౌటిల్యుడి అభిప్రాయం. 6. దండ లేదా సైన్యము. సైనిక కవాతులు సుశిక్షితులై రాజుకు అతివిధేయులు. వీరు నిండైన దేశభక్తి కలిగిన బలమైన సైనిక శక్తి కలిగి రాజు అదుపాజ్ఞలో ఉండాలని, సైనికులు సంతృప్తిగా ఉంటేనే రాజు ఎలాంటి విజయాన్నైనా సాధిస్తాడని అర్థశాస్త్రంలో పొందుపరచబడింది. రక్షణ శాఖకు సేనాపతి అధిపతి, కాని అతడు సర్వ సైన్యాధిపతి కాదు. సేనాపతి అధ్యక్షతన 2 శాఖలు ఉండాలని, అందులో ఒకటి యుద్ధరంగంలో పన్నే వ్యూహాలు తంత్రాల వంటి వాస్తవ సైనిక కవాతుకు బాధ్యత వహిస్తే, 2 సైన్యానికి అవసరమైన వస్తువు సరఫరాకు బాధ్యత వహించేది. 7. మిత్ర లేదా మిత్రకూటమి. పొరుగు రాజులతో మైత్రి కలిగి ఉండడం రాజుకు ఎంతో అవసరమని, మైత్రి బంధాన్ని అంత సులువుగా తెంచుకునే విధంగా గాక శాశ్వత ప్రాతిపదికగా ఉండడం ఎంతో అవసరమని, అయితే ఇలాంటి మిత్రత్వం ఇతర రాజ్యాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుని విధంగా ఉండాలని కౌటిల్యుడి అభిప్రాయం. రాజ్యం కేవలం ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి గాక యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా రాజు ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలు అర్థశాస్త్రంలో కూలంకషంగా వివరించబడ్డాయి. పరిస్థితిని బట్టి రాజు మైత్రి రాజ్యాలకు సందేశాలు పంపడం, సంధి కొనసాగింపు, హెచ్చరికలు జారీ చేయడం, కొందరిని మిత్రులుగా చేర్చుకోవడం వంటి అంశాలు అర్థశాస్త్రంలో సవివరంగా తెలుపబడ్డాయి. పాలనా వ్యవస్థ. ఆనాటి పాలనా వ్యవస్థ కొన్ని నియమాలపై ఆధారపడి పనిచేసేది. అది ప్రభుత్వ యంత్రాంగం పనితీరును క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడేది. ఈ నియమాలను 2 రకాలుగా విభజించవచ్చును. అవి 1 అధికారము, విధేయత, క్రమశిక్షణ, బాధ్యత. 2 శ్రమ విభజన, సమన్వయం, విభజన,
ప్రత్యేకీకరణ, క్రమానుగత శ్రేణి, సమత,

0: మొదలగునవి. మొదటి రకం నియమాలు రాజ్య సంవిధానం అంటే సార్వభౌమాధికారంలో అంతర్భాగమై ఉండేవి. అలాగే రెండవ రకం నియమాలు పాలన వాస్తవిక పనితీరును ప్రతిబింబించేవి. ఈ రెండు రకాల నియమాలు అర్థశాస్త్రంలో చాలా ప్రస్ఫుటంగా వివరించబడ్డాయి. న్యాయ సిద్ధాంతం ప్రకారం అధికారము, విధేయత, క్రమశిక్షణ అనే నియమాలు రాజ్యానికి చాలా అవసరమని, వాటి ప్రాధాన్యతను అర్థశాస్త్రంలో ప్రత్యేకంగా పేర్కొనబడింది. శిక్షా స్మృతి, లా ఆఫ్ పనిష్మెంట్, లేకుంటే మత్స్యన్యాయం, ప్రబలి సమాజము అస్తవ్యస్తమవుతుందని, న్యాయాధికారి లేకుండా బలవంతుడు బలహీనుడిని పీడనకు గురిచేస్తాడని, న్యాయాధికారి సంరక్షణలోనే బలహీనుడు ఎంతటి బలవంతుడినైనా ఎదుర్కొంటాడని, దోషుల ఎడల రాజు తన రాజదండనతో పాలన గావించాలని ఇతని అభిప్రాయం. పాలనా నియమాలు. కౌచిల్యుడు ఇందులో 5 రకాల పాలనా నియమాలను గుర్తించాడు. అవి సంస్థలను స్థాపించే మార్గాలు, 2 ఉద్యోగులు, 3 వస్తు సామాగ్రి నాణ్యతలు, 4 స్థల కాల నిర్ణయం, 5 వైఫల్యాలను ఎదుర్కొనే మార్గాలు. అయితే మొదటి అంశం అతని వ్యక్తిగత సంరక్షణ. దీనిపైనే అతని అధికారాల చెలాయింపు, ప్రజల నుండి విధేయతను రాబట్టడం ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని ఎంతటి ఉన్నత అధికారినైనా తప్పు చేసిన పక్షంలో గూఢచారులు నిర్బంధించడానికి వెనుకాడరు. రాజు స్వీయాధికారాలకు ఎలాంటి భంగం కలగని విధంగా రాజ్యంలో సమైక్యత, సుస్థిరత సాధించేటట్లు అవసరమైన జాగ్రత్తలు అర్థశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. రాజుకున్న అధికారాల వలననే రాజ్య పాలనలో ఆజ్ఞా ఏకత్వం, నిర్దేశాల పాటింపు కొనసాగబడతాయని వివరింపబడింది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రంలో పేర్కొన్న అధికారులలో కొందరు రాజు ప్రత్యేక పర్యవేక్షణలో ఉండేవారైతే, మరికొందరు ఇతర ఉన్నతాధికారుల ప్రత్యక్ష నియంత్రణలో ఉంటారు. రాజు కొన్ని విషయాలలో కేవలం పరోక్ష నియంత్రణ మాత్రమే కలిగి ఉంటాడు. రాజ్య భూభాగంపై రాజుకే సంపూర్ణ అధికారం ఉంటుంది. మంత్రులందరూ వారికున్న ప్రత్యేక లక్షణాలను బట్టి రాజు చేత నియమించబడతారు. ఈ మంత్రులందరూ కూడా వాస్తవికతలో ఉన్నతాధికారులే. వీరందరూ రాజు ప్రత్యక్ష నియంత్రణలో పనిచేస్తూ వ్యక్తిగతంగానూ సమిష్టిగానూ రాజకీయ బాధ్యత వహిస్తారు. ప్రతి శాఖ ఒక మంత్రి ఆధీనంలో ఉంటుంది. దానికి అతనే ఉన్నతాధికారి. దాని పాలనంతా కూడా అతనే చూస్తాడు. కౌటిల్యుడు వివిధ శాఖల అమాత్యులను, మంత్రులను, శాఖాధిపతులను 18 తీర్థాలుగా అనగా ప్రధాన అధికారులుగా విభజించారు. వారు మంత్రిన్ అనగా సలహాదారు, పురోహిత అనగా పూజారి, సేనాపతి అనగా సైన్యాధ్యక్షుడు, యువరాజు అనగా రాకుమారుడు, దౌన్వారిక్ అనగా రాజభవన సంరక్షకుడు, అంతర్వంశిక అనగా రాజసంరక్షకులపై అధికారి, ప్రశస్త న్యాయాధికారి, సమహార్త రెవెన్యూ అధికారి లేదా కలెక్టర్ జనరల్, సంవిధాత ప్రధాన కోశాధికారి, ప్రదేశ్త కమిషనర్, ఇలా మొదలగు ప్రధాన అధికారులను ఇతడు నియమించడం జరిగింది. ఈ విధంగా ఆనాటి పాలనా వ్యవస్థ గురించి కౌటిల్యుడు అనేక విషయాలను వివరించాడు. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు మీరు బీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని కౌటిల్యుడు అన్న అంశం గురించి రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఎం సుమలత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక చిత్రగీతం.

0: మీరు విన్న పాట చిరంజీవులు చిత్రం కోసం పి లీలా గానం చేసిన మల్లాది గీతం, సంగీతం ఘంటసాల.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి సమయం 6:50.

0: వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో, రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి జులై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7 నుండి 8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93, ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7 నుండి 8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత

0: కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర మినుము సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుసలో విత్తుకోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసి 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాపాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసి 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సంరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడ్డాయి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ, ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పం.

తో యూరియా డిఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏ

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. GSLV-F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05 ను

0: తీసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్ళింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-O5 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV-F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit, and today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్దతులపై ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశమిస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్దికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్దానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధానమంత్రి బార్ట్ డి వేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సీబీఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సీబీఐ తెలియజేసింది. 3

0: వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశామని, రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల 60 లక్షల రూపాయలు, గుజరాత్కు చెందిన వ్యక్తి 19 కోట్ల 24 లక్షల రూపాయలు, రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15 కోట్ల 45 లక్షల రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సీబీఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీబీఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా, నవల్పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపైన 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దానా తయారీ. ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల పశుపోషణ విభాగం

0: విభాగంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమాలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి. సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోట ముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. ఈ రోజు ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని పుష్ప పంటలకు అత్యవసర పంట ప్రణాళిక మరియు నిర్వహణ చర్యలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. ఈ చర్చలో భాగంగా శాస్త్రవేత్త డాక్టర్ జహరా సల్మా, సైంటిస్ట్, పూల పరిశోధన స్థానం, రాజేంద్రనగర్, హైదరాబాద్, రైతులు జ్యోతిగా సర్య, పుష్పలతగా అరవింద, సంధ్యగా అమూల్యలు పాల్గొంటున్నారు.
1: జ్యోతక్క, ఏం చేస్తున్నావు? ఉన్నావు ఇంట్లో?
2: ఆ పుష్పలత, ఏంది, ఏమైంది, గట్లా పరిశాన్గా వస్తున్నావు?
1: ఓ, సంధ్య కూడా ఇక్కడనే ఉందా? అమ్మయ్య, ఇద్దరు ఇక్కడనే ఉన్నారు.
0: ఆ పుష్పలత, ఏంది గిట్లా రువ్వాడిగా వస్తున్నావు? ఏంటి సంగతి?
1: ఏం లేదు, ఏదో ఎల్నినో ఆట, అందుకే ఇప్పటి వరకు మనకు సరైన వానలు రావట్లేదు అని గ్రామ పంచాయతీ కాడ చెప్తున్నారు.
2: ఆ అవును పుష్పలత, వాతావరణంలో వచ్చే తీవ్రమైన మార్పుల వల్లే ఇట్లా ఉంటదంట. మొన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ ఎల్నినో గురించే చెప్తుండే.
0: ఆ అవును జ్యోతి వదిన, మా పొలంలో వేసిన బంతి, చేమంతి పూల పంటలు సరిగ్గా పూస్తలేవని మీ అన్న చెప్తుండే. బంతి, చేమంతి పూలను ఎట్లా కాపాడుకోవాలో ఒకటే పరేషాన్ ఉండేటోడు.
2: ఆ అవును సంధ్య, తెలుసు కదా, మేం కూడా మల్లె, గులాబీ, ట్యూపరోస్ పూల పంటలేసామని మీ అన్న కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈసారి మంచి పూల పంట వస్తుందో రాదో అని.
1: అరే, నన్ను చెప్పనియండి జ్యోతక్క, గదే ఈ ఎలినో గురించి, పూల పంటల్లో చేపట్టాల్సిన అన్ని గమ్మత్తుల గురించి వివరించడానికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధన విభాగం రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా మేడం మన ఊరికి వచ్చిందట. అందరూ పూల పంట వేసిన రైతులు ఆ మేడంతో మాట్లాడుతున్నారు, అందుకే మీకు విషయం చెప్దామని గిట్లొచ్చిన.
0: ఓ అవునా పుష్పలత, మంచి పని చేసినావు. ఎట్లయినా సరే ఎల్నినో గురించి ఆ మేడంని అడిగి అన్ని ముచ్చట్లు తెలుసుకోవాలి.
2: ఆ అవును, వెళ్దాం పదండి, మేడంను కలిసి అన్ని సంగతులను అడుగుదాం.
1: ఓ తప్పకుండా పదండి. అగో అక్కడే ఉంది కదా మేడం.
2: నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
1: మేడం, ఇగో ఈమె జ్యోతక్క, వీళ్ళు మళ్ళీ గులాబీ పంటలేశారు. ఇగో ఈమెమో సంధ్య, వీళ్ళు బంతి మరియు చామంతి పంటలేశారు.
0: అవును మేడం, ఈ ఎల్నినో నుండి మా పంటను ఎలా రక్షించుకోవాలో చెప్తారా?
3: ఈ సూపర్ ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎక్కువ ఉష్ణోగ్రతలు, అకాల భారీ వర్షాలు మరియు కరువు, ఇలా విభిన్న వాతావరణ పరిస్థితులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీని దృష్ట్యా పూల పంటలు వేసే రైతు సోదరులు తగిన చర్యలు తీసుకోవాలి.
2: సరే మేడం. మేడం, ఋతుపవనాలు పుష్ప పంటలు నాటే సమయానికి రాకుండా ఆలస్యమైతే ఎలాంటి చర్యలు చేపట్టాలి?
3: ఏకవార్షిక పంటలైన మన రాష్ట్రంలో ఎక్కువగా నాటే బంతి, చామంతిని పొలంలో నేరుగా నాటడాన్ని వాయిదా వేయాలి. నర్సరీ మొక్కలను అదనంగా 10 నుంచి 15 రోజులు ఉంచి నీడ కల్పిస్తూ నీటిని తగ్గించి నారు గట్టిపడేలా చేయాలి. దీన్ని హార్డెనింగ్ అంటారు. బహువార్షిక పంటలైన మల్లె, గులాబీలలో వానలు పడే కాలం మరియు పుష్పించే దశ ఒకేసారి వచ్చే విధంగా మొక్కల కత్తిరింపులను ఆలస్యం చేయాలి. లిల్లీగడ్డలు నాటే సమయాన్ని కూడా వాయిదా వేయాలి. నీటి ఎద్దడిని తట్టుకునేలా మొక్కలు నాటే సమయంలో వేర్లకు జీవ ఎరువులైన

0: ఎజోస్పైరల్లం మరియు ఫాస్ఫో బ్యాక్టీరియా వంటి ద్రావణాన్ని అందించాలి. దీని వలన తక్కువ తేమ పరిస్థితుల్లో ప్రారంభ వేర్ల అభివృద్ధిని పెంచుతుంది. డ్రిప్ పద్ధతిని మరియు మల్చింగ్ తప్పనిసరిగా పాటించాలి.
1: మేడం, ఒకవేళ ఋతుపవనాలు వచ్చిన తర్వాత ప్రారంభ కరువు వస్తే ఏ విధంగా చర్యలు చేపట్టాలి?
0: అప్పటికే మొక్కలు నాటి ఉంటాం కాబట్టి చిన్న మొక్కలు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొక్కల అడుగు భాగం చుట్టూ సేంద్రియ మల్చ్ అయిన వరిగడ్డి, కొబ్బరి పొట్టు లేదా బయోచార్ను పరచాలి. ఇది నేలలోని తడిని ఆరిపోకుండా కాపాడుతుంది. మల్లె, లిల్లీ మరియు గులాబీ పంటలలో చిన్న మొగ్గలు లేదా కొత్తగా వచ్చే చిగుళ్లు ఎండిపోవచ్చు. నేలను అంతరసాగు ద్వారా వదులుగా చేసుకుని పైపాటుగా సేంద్రియ మల్చ్ను పరుచుకోవాలి. దీనివల్ల నేలలోని తేమను ఒడిసిపట్టి పరిరక్షించుకోవచ్చు. పొడి వాతావరణం వలన ఆకుల నుండి నీళ్లు బాష్పేసకం అంటే ట్రాన్స్పిరేషన్ ద్వారా నీటిని కోల్పోతుంది. దీనిని అరికట్టడానికి ఆకులపైన యాంటీ ట్రాన్స్పరెంట్ కయోలిన్ వంటి ద్రావణాలను 4-5% ఆకులపై స్ప్రే చేయాలి.
2: మేడం, అదేవిధంగా మధ్యకాల కరువు, చివరి దశ కరువు వచ్చినట్లయితే పుష్ప పంటల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి?
0: ఈ కరువు పంట ఎదుగుదల ప్రారంభమైన తర్వాత వస్తుంది కాబట్టి దీని వలన మొక్కల ఎదుగుదల తగ్గిపోయి మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే మొగ్గలు వచ్చి నాణ్యత లేని చిన్న సైజు పూలు పూసే అవకాశం ఉంటుంది. మొక్కలను కాపాడుకోవడంపై శక్తిని కేంద్రీకరించేందుకు ముందుగా వచ్చిన నాణ్యత లేని మొగ్గలను తొలగించాలి. లిల్లీలో పొడి వాతావరణం వల్ల పూకాడలు చిన్నగా వచ్చి వంకర్లు తిరిగిపోతాయి. ప్రక్కకు వచ్చే అధిక పిలుకలను తీసివేయడం ద్వారా అంటే డీసక్కరింగ్ అంటారు. ఇలా చేయడం ద్వారా ప్రధాన పూకాడకు కావలసిన తేమ మరియు పోషకాలను అందించి మంచి ఎదుగుదలను ప్రోత్సహించగలము. మల్లె, గులాబీ వంటి పెద్ద మొక్కలలో తీవ్రమైన ఆకురాలడం సంభవించవచ్చు. కాబట్టి మైక్రో స్ప్రింక్లర్స్ ను అమర్చి వేరు భాగం తడిగా ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రతి 2 వరుసలకు ఒక కాలువను తవి పెట్టుకోవడం వల్ల అనుకోకుండా వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. అదేవిధంగా చివరి దశ కరువు సంభవించినప్పుడు పూలు చాలా త్వరగా వికసించడం వల్ల నిల్వ కాలం తగ్గి పూరేకులు రాలిపోతూ ఉంటాయి. కాబట్టి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు చల్లగా ఉండే సమయంలో పూలు కోసి కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచుకోవాలి, లేకపోతే మార్కెట్ కు త్వరగా తరలించాలి. గులాబీ పూలను పూర్తిగా వికసించిన వెంటనే కోసి మార్కెట్ కు తరలించాలి లేదా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యూనిట్ కు పంపించాలి. మొగ్గలు ఏర్పడే దశలో ప్రాణరక్షక నీటి పారుదలను అందించాలి. దీనికోసం ఫామ్ పాండ్స్ లో గుంతలలో నీటిని కప్పి నిల్వ ఉంచుకున్నట్లయితే వాటిని ఉపయోగించుకోవాలి.
3: మేడం, అధిక ఉష్ణోగ్రతల నుండి పూల పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి?
0: అధిక ఉష్ణోగ్రతల వలన పూరేకులు మాడిపోయి రంగు వెలిసిపోవడం జరుగుతుంది. ఇట్టి పరిస్థితుల్లో తాత్కాలికంగా నలుపు లేదా ఆకుపచ్చు 50% షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకోవాలి. మల్లెలో అధిక వేడి పుష్ప దిగుబడిని పెంచినా పూలు చాలా వేగంగా వికసించి సువాసన నాణ్యత తగ్గిపోతుంది. అందుకు కోతను రోజుకు 2 సార్లు చేయాలి, పొద్దున మరియు సాయంత్రం పూట. గులాబీలో పూలు లేని కొమ్మలు అంటే బ్లైండ్ షూట్స్ పెరిగి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వేర్ల ఉష్ణోగ్రతను తగ్గించేందుకు నేలపై మందంగా సేంద్రియ మల్చును వేయాలి. మధ్యాహ్న సమయంలో మైక్రో స్ప్రింక్లర్స్ ను అమర్చి మొక్కల చుట్టూ ఉష్ణోగ్రతలను 3-5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించుకోవాలి. ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితులే సంభవించి ఋతుపవనాలు దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే, ఎక్కువ వర్షాభావం ఉన్నట్లయితే బంతి మరియు చామంతిలో మొగ్గకుళ్ళు, వేరుకుళ్ళు, డాంపింగ్ ఆఫ్ ప్రమాదం ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కావున ఎత్తైన బెడ్లు ఏర్పాటు చేసి మొక్కలను నాటుకోవాలి. నీటి నిల్వని వెంటనే బయటకు పంపేందుకు లోతైన కాలువలను తీయాలి. మల్లె, గులాబీ వంటి మొక్కలలో అధిక ఆకులు పెరుగుతాయి కానీ పూల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే నేలలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వలన వేర్లలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. భారీ వర్షాల తరువాత కొమ్మలను కదిలించి నిల్వ నీటిని తొలగించాలి. లోతైన కాలువలు తీసి నీటిని బయటకు తీసివేయాలి. నీటి పారుదల మరియు నత్రజని ఎరువులు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలి. బరువైన గులాబీ మరియు చామంతి మొక్కలు పడిపోకుండా వెదురు కర్రలను కట్టి ఊతం అందించాలి.
2: మరి పాలీహౌస్ లో పెంచే జెర్బెరా పంటలో ఈ సమయంలో ఎలాంటి అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలి మేడం?
0: ఋతుపవనాల ప్రారంభం ఆలస్యమై తీవ్రమైన వేడి వల్ల పాలీహౌస్ లో అధిక ఉష్ణోగ్రతలు మరియు నేల ఉప్పు శాతం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. పాలీహౌస్ లో మొక్కలపై సన్బర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు పైన ఉండే షేడ్ నెట్ కర్టెన్స్ ను మూసి ఉంచాలి. రోజుకు ఒకేసారి మొత్తం నీటిని డ్రిప్ ద్వారా అందించకుండా 3-4 సార్లు తక్కువ మోతాదులో ఎక్కువ డీప్ ఫ్రీక్వెన్సీలను పెంచి నీటిని అందించాలి. ఇలా చేయడం వల్ల వేర్ల దగ్గర ఈసి అంటే విద్యుత్ చాలకతను తక్కువగా ఉంచి ఉప్పు శాతాన్ని నివారించవచ్చు. అలాగే ఋతుపవనాల ప్రారంభం తర్వాత

0: పొడి వాతావరణం వల్ల పాలీహౌస్ లోపల గాలిలో తేమ శాతం అంటే రిలేటివ్ హ్యూమిడిటీ అకస్మాత్తుగా పడిపోకుండా చూడాలి. లేకపోతే చిన్న పువ్వులు పొట్టి కాడలు ఏర్పడతాయి. పగటి పూట ప్రతి గంటకు 2-3 నిమిషాలు ఓవర్ హెడ్ ఫాగర్స్ ని గాని మిస్టర్స్ ని గాని నడిపి రిలేటివ్ హ్యూమిడిటీ అంటే తేమ శాతాన్ని 60-70% వరకు మధ్య ఉంచేటట్టు చూసుకోవాలి. బెడ్లపై సేంద్రియ మల్చులను పరిచి నీటిని సంరక్షించుకోవాలి. అదేవిధంగా మధ్యకాలపు కరువు అంటే బోర్లో నీటి శాతం తగ్గిపోవటం జరిగినట్లయితే మధ్యాహ్న వేళలో వేడి గాలులు వీచే సమయంలో పొడిగాలి లోపల తేమను తొలగించకుండా సైడ్ వెంటిలేషన్ తెరలను పూర్తిగా మూసివేయాలి. ఉదయం 5 నుంచి 7 గంటల సమయం మధ్య మాత్రమే డ్రిప్ లైన్లను నడపాలి. నీటి అవసరాన్ని తగ్గించేందుకు పాతవి, కింద ఉన్నవి మరియు పసుపు రంగులో మారిపోయిన ఆకులను చేతితో తొలగించాలి. ఒక జర్బరా మొక్కకు 20-30 ఆకులు మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. చివరి దశ కరువు తీవ్రమైన బోర్వెల్ నీటి కొరత ఏర్పడి ఉప్పు శాతం పెరిగిపోయినప్పుడు అధిక లవణీయత గల నీటి వల్ల వేర్లు కాలిపోయి మరియు క్రౌన్ రాట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉత్పత్తి చేస్తున్న భాగాలైన పాలీహౌస్లకే మంచి నీటిని కేటాయించాలి. తల్లి మొక్కలపై ఒత్తిడిని తగ్గించేందుకు పువ్వులను కొంచెం ముందుగానే కోయాలి. ఇన్లైన్ డిస్క్ ఫిల్టర్స్ రోజుకు 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. బోర్లోని నీరు అధిక లవణీయతగా మారితే పేరుకున్న లవణాలను వారానికి ఒకసారి శుభ్రమైన నీటితో బెడ్లను ఫ్లష్ చేసి అంటే తడిపి క్లీన్ చేసుకోవాలి. డ్రిప్ క్లాగింగ్ ను అరికట్టడానికి ఆర్థోఫాస్ఫారిక్ యాసిడ్ తో వారంలో ఒకసారి డ్రిప్ లాటరల్స్ ను రాత్రి అంతా నింపి ఉంచి మరుసటి రోజు ఫ్లష్ వాల్వ్స్ విప్పి కడగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఉప్పు శాతం అధికంగా ఉండి డ్రిప్ లాటరల్స్ లో ఉప్పు శాతం పేరుకుపోయే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రతల వల్ల పుష్ప రంగు వెలిసిపోతుంది మరియు బ్లైండ్ మొగ్గలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పాలీహౌస్ లో ఉష్ణోగ్రతలను తగ్గించుకోవాలి. అందుబాటులో ఉంటే ఫ్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ వ్యవస్థను వాడుకోవాలి. లేదా అదనపు వేడిని ప్రతిబింబించేలా అంటే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు పాలీహౌస్ పైకప్ మరియు బయట తెల్లటి సున్నం గాని పెయింట్ గాని వేయాలి. లోపల అదనపుగా సైడ్ కర్టెన్స్ ని, షేడ్ నెట్ కర్టెన్స్ ని అమర్చుకోవాలి. ప్రతి గంటకు లేకపోతే అరగంటకు 10-30 సెకండ్ల పాటు ఫాగర్స్ ను నడపాలి. నేల తడిపేలా డ్రిప్ నడపాలి కానీ నేల నిల్వ ఉంచకూడదు. ఈ పరిస్థితుల్లో వేరుకుళ్ళు మరియు రసం పీల్చే పురుగు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను మెటలాక్సిల్, మ్యాంకోజెప్ వంటి ఫంగిసైడ్స్ ను 2 గ్రాములు/లీటర్ డ్రెంచింగ్ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి వేపర్ నూనె 1% 5 ml/లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. జర్బరాలో పాము పొడ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను పొంగామియా 5 ml/లీటర్ పొంగామియా ఆయిల్ ని పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా దీర్ఘకాలిక ఋతుపవనాలు సంభవిస్తే ఈ పరిస్థితుల్లో అధిక ఆర్ద్రత అంటే రిలేటివ్ హ్యూమిడిటీ మరియు తక్కువ వెలుతురు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో పాలీహౌస్ లో పౌడరీ మిల్డ్యూ మరియు బోట్రైటిస్ వంటి శిలీంధ్రాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను పౌడరీ మిల్డ్యూ ని నివారించడానికి వెటబుల్ సల్ఫర్ లేకపోతే ఎజాక్సిస్ట్రోబిన్ 1-1.2 ml/లీటర్ స్ప్రే చేసుకోవాలి. బోట్రైటిస్ ని నివారించుకోవడానికి కార్బండిజిమ్ 2 g/లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గాలి ప్రసరణ పెంచి రిలేటివ్ హ్యూమిడిటీని తగ్గించే విధంగా సైట్ కర్టెన్స్ ను పూర్తిగా పైకి తెరిచి ఉంచాలి. సూర్యకాంతి లోపలికి గరిష్టంగా రావడానికి పైన ఉండే సిల్వర్ స్క్రీన్స్ ని పూర్తిగా తెరిచి ఉంచాలి. నీటి వినియోగాన్ని 50-60% తగ్గించుకోవాలి. ఫాగింగ్, మిస్టర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడపరాదు.
1: పుష్ప పంటలలో ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్తారా మేడం?
0: తప్పకుండా. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో రాబోయే కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు లేక అకాల వర్షాలు పడవచ్చు. అందుకే ముందుగా రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఈ ప్రభావం వచ్చే సంవత్సరం కూడా కొనసాగే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరం ఉండే మరియు పంటకాలం తక్కువగా ఉండే పూల పంటలను ఎంచుకోవాలి. చామంతికి బదులుగా చైనా ఆస్టర్, జినియా లేక క్యాలెండ్రిలా వంటి పంటలను వేసుకోవాలి మరియు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే గ్యాలాడియా వంటి పూల పంటలను ఎంచుకోవాలి. అధిక వర్షాలు పడి లోతట్టు ప్రాంతంలో నీళ్లు ఎక్కువగా నిలిచే భూమిలో గోల్డెన్ రాడ్స్ మరియు హెలికోనియా వంటి పూల పంటలను ఎంచుకోవచ్చు.
2: ఇప్పటి వరకు ఎల్నినో పుష్ప పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పినందుకు ధన్యవాదాలు మేడం.
0: ఇంకా ఏమైనా సందేహాలున్నా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ పూల పరిశోధన స్థానంను మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. నేను డాక్టర్ జైరా సల్మా, సైంటిస్ట్. నా ఫోన్ నంబర్ 7093947027 ను సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.
3: ఇప్పటి వరకు తోటముచ్చట్లు రేడియో కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలోని పుష్ప పంటలకు అత్యవసర పంట ప్రణాళిక మరియు నిర్వహణ చర్యలు అనే

0: మీరింతవరకు తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు వినండి, వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దానా తయారీ. ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల పశు పోషణ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం.
1: నేను డాక్టర్ కె సుష్మా. నేను పశుపోషణ విభాగము కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ రాజేంద్రనగర్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఇవాళ మనము డిస్కస్ చేసుకునే టాపిక్ వ్యవసాయ వ్యర్థాల తోటి మరి సమీకృత దానా తయారీ. సమీకృత దానా తయారీ అంటే ఏమిటి, మరి వ్యవసాయ వ్యర్థాలు అంటే ఏమిటి, ఇవాళ మనము చర్చించుకుందాము. వ్యవసాయ వ్యర్థాలు అంటే మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ అలానే వరి కానీ మనము తీసేసిన తర్వాత మెయిన్ పంట వరి తీసుకున్న తర్వాత మిగిలిపోయిన భాగంని మనము చొప్ప అంటాము. ఈ చొప్పలను అట్లానే అగ్రికల్చర్ ఫీల్డ్స్ లలో తగలపెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి తగలపెట్టకుండా మరి దాని వలన మనకు పొల్యూషన్ సంభవిస్తుంది, అలానే అవి కొంచెం పోషణ యాడ్ చేసినట్లయితే మనకు పాడి పశువులకి గాని మరి గొర్రెలు మేకలకు గాని ఇటువంటి వ్యవసాయ వ్యర్థాలను మనము యూటిలైజ్ చేసుకుని వాటిలో సమీకృత దానా తయారు చేసుకోవచ్చు. మరి సమీకృత దానా అంటే మనకు పొడి పదార్థం ని బట్టి చొప్ప అలానే దానా ముడి సరుకులు అన్ని కలగలిపి సంపూర్ణ సమీకృత దానా అంటాము. ఈ సంపూర్ణ సమీకృత దానాలో ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు అంటే వ్యర్థాలు అంటే మనకు అవి వేస్ట్ అని అర్థం కాదు, మరి అవి కూడా ఎంతో పోషక విలువలు కలిగిన ఒక ఎండుగడ్డి మాదిరి. సో ఈ ఎండుగడ్డి దానిలో ఉండే కొన్ని పోషకాలను కూడా మన పాడి పశువుల కానీ లేకపోతే జీవాలల పోషణలో గానీ మనం వినియోగించుకున్నట్లయితే ఈ దానా కయ్యే ఖర్చులను మనము ఎంతగానో తగ్గించుకోవచ్చు. మరి ఈ దానా ఖర్చు మనకు చూసుకున్నట్లయితే ఏదైనా డైరీ ఫామ్ గానీ షీప్ ఫామ్ గానీ ఏది గానీ మనకు 67 నుంచి 70% వరకు దానా వినియోగ ఖర్చు అవుతుంది. కేవలం ఈ దానా కోసము మనం 70% కేటాయిస్తున్నప్పుడు వాటిని ఆ ధరలను తగ్గించుకుంటూ ఏ విధంగా మనము లాభాలు పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలు మరి అలానే దానా కూడా మనం ఎలా తయారు చేసుకుంటాము, మొక్కజొన్నలు గాని జొన్నలు గాని అలానే పత్తి చెక్క, వేరుశనగ చెక్క, కంది చున్ని, సాల్ట్, మినరల్ మిక్చర్ ఇటువంటివన్నీ కూడా మనం కలగలుపుకొని దానా తయారు చేసుకుంటాము. ఈ దానా దానిలో వాడే ఈ మొక్కజొన్నలు మిగతా వాటికి కూడా మనకి కాంపిటీషన్ ఉంది. మనము హ్యూమన్ బీయింగ్స్ కి మనకు ఆహారానికి చాలా కొరత ఉంది. అలాంటిది మరి పశువులలో వచ్చే వాటికి వినియోగం కోసం వాటి పోషణకి అయ్యే ఖర్చును మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఈ పశు పోషణకు అయ్యే ఖర్చును ఏ విధంగా తగ్గించుకోవాలి మనము అనే దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. మరి వ్యవసాయ వ్యర్థాలు అంటే మరి సాంప్రదాయ పదార్థాల వినియోగాన్ని సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి సమీకృత సంపూర్ణ ఆహారంగా మార్చి వాటి వినియోగాన్ని పెంచవచ్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థ పదార్థములు సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా వాడే పదార్థములను నిర్ణీత పరిమాణంలో నిష్పత్తిలో కలిపి ఆవులకు మరియు గేదెలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు చాలినంతగా లభించేటట్టు తయారు చేసుకోవచ్చు. సంపూర్ణ సమీకృత ఆహార తయారీలో ఎండుమేతతో సహా అన్ని దానా దినుసులను పొడి చేసి మిశ్రమం చేసే యంత్రంలోకి పంపిస్తారు. కొద్ది మోతాదులో ఉండే దినుసులను ప్రీమిక్స్ గా తయారు చేస్తారు. ఈ ప్రీమిక్స్ తో పాటు 70 సెంటీగ్రేడ్ డిగ్రీ వరకు వేడి చేసిన మొలాసిస్ అంటే బెల్లమడ్డి, ఈ బెల్లమడ్డి కూడా తగిన మోతాదులో మిశ్రమం యంత్రంలో వేసి ఒక 10 నిమిషాలు మాత్రం అన్ని పదార్థాలు బాగా కలిసేటట్లు కలపాలి. మరి ఈ విధంగా తయారు చేసిన మిశ్రమంను ఆహారంను సంపూర్ణ సమీకృత ఆహారం అంటాం. పొడి రూపంలో తయారైన ఈ సంపూర్ణ సమీకృత ఆహారము పాడి పశువుల ఆహారంగా పెట్టవచ్చు, లేదా ఎక్స్పాండర్ ఎక్స్ట్రూడర్ గుళికల రూపంలో అంటే ఈ ఎక్కువగా కొంచెం మాయిశ్చర్ యాడ్ చేసి వాటికి నీటి శాతం యాడ్ చేసి ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనం

ఈ పొడి పదార్థాన్ని గనక పంపించినట్లయితే గుళికల రూపంలోకి మార్చవచ్చు. ఈ గుళికల రూపంలోకి మార్చినప్పుడు మరి అవి పశువుకి పెట్టినప్పుడు మనకు ఫీడ్ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది. మరి ఈ యంత్రంలో కూడా ముఖ్యమైన భాగాలు చొప్పను కోయడము ఉంటుంది, అలానే చాపర్ కమ్ గ్రైండర్ అంటాం మనము. ఇది 15 HP మోటార్ తో నడిపిస్తూ ఉంటాము. మరి ఈ చెప్పతో పాటు మరి అలానే పొడి చేయు యంత్రం, అంటే మన మొక్కజొన్నలు కానీ ఏదైనా దాన దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ గ్రైండర్ లో వేసి ఈ చొప్పతో పాటు రెండు కలిపి ఒకటేసారి పొడి చేసుకుని మనము మిక్సర్ లోకి పంపిస్తాము. ఈ మిక్సర్ మనకు ఒక 3 HP మోటార్ తో నడుస్తుందండి. గ్రైండర్ అయితేనేమో 15 HP మోటార్ తో నడుస్తుంది. మరి ఇటువంటి దాన్ని మనము తయారు చేసుకుని ఒకసారి ఈ దాన దినుసులని కనుక పంపించినట్లయితే మనకు ఒకటేసారి కంప్లీట్ ఫీడ్ TMR అంటాం, టోటల్ మిక్స్డ్ రేషన్ తయారు అవుతుంది. మరి ఇటువంటి టోటల్ మిక్స్డ్ రేషన్ మనము ఇచ్చినట్లయితే పశువుకు ఎటువంటి లాభాలు ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి మనము ఇప్పుడు చర్చించుకుందాం. మరి సంపూర్ణ సమీకృత ఆహారం వలన వచ్చే ఉపయోగాలు ఏమిటి? సాంప్రదాయేతర మరియు వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది. మనము అలానే ఒకవేళ ఫీల్డ్ లో వేసినట్టయితే మనం వినియోగించుకోలేం. అలానే ఆవులకు మరియు గేదెలకు కావలసిన అన్ని పోషక పదార్థాలు కూడా సరైన పాలలు లభిస్తాయి. మనం ఒకవేళ పచ్చి పశు గ్రాసాలు గాని ఎండుగడ్డి గాని లభ్యం అవనప్పుడు ఇటువంటిది మరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే మనము ఈ విధంగా వేసినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అన్ని పొడి పదార్థంగా తయారు చేస్తాం కాబట్టి మేత అనేది వ్యర్థం అవదు. అలానే ఈ మేత కూడా మరి పాడి పశువులకి గాని జీవాలకు గాని ఇచ్చినట్లయితే తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి. అలానే పచ్చి పశు గ్రాసాలు ఒకవేళ వేసినట్టయితే వాటిలో కొంత భాగం తిని మిగిలిన భాగం వదిలివేయటానికి ఆస్కారం ఉంటుంది. అలా వీలవ్వకుండా మరి కొద్దిగా కంప్లీట్ గా తినే వీలు ఉంటుంది కాబట్టి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మరి 70% కేవలం మనం దాన వినియోగం కోసం చేసినట్లు చూసుకున్నట్లయితే ఇటువంటి TMR టోటల్ మిక్స్డ్ రేషన్ కనుక ఇచ్చినట్లయితే వేస్టేజ్ అవ్వకుండా ఎంతో విలువైన పోషక పదార్థాన్ని మనము వేస్ట్ చేయకుండా చూసుకోవచ్చు. మరి అలానే ఈ ఆవులకు గేదెలకు కావలసిన విధంగా ఎండుమేత దానా నిష్పత్తిని కూడా మార్చుకోవచ్చు. మరి దీనిలో వేసినట్లయితే కేవలం ఇంత దానానే వేసుకోవచ్చు అని కాకుండా ఏ నిష్పత్తి ప్రకారం కావాలంటే ఆ నిష్పత్తి ప్రకారం మనము మార్చుకోవచ్చు. అలానే ఈ కంప్లీట్ ఫీడ్ సంపూర్ణ సమీకృత దానా అంటాం, ఈ దానాన్ని ఇవ్వటం వలన 10 నుంచి 15% ఎక్కువ పెరుగుదల మనము చూస్తూ ఉంటాం. అలానే ఈ పాడి పశువుల పెంపకంలో దానా ఖర్చు 15 నుంచి 20% వరకు తగ్గుతుంది. మరి మనం 70% కేవలం దానాకే పెడుతున్నాం, మనము 15 నుంచి 20% వరకు కూడా మనకి దానా ఖర్చు తగ్గుతుంది అంటే మనకు ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. అలానే మనం చూసుకున్నట్లయితే 10 నుంచి 15% పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి TMR కంప్లీట్ ఫీడ్ ఇవ్వటం వలన మరి ఎన్ని లాభాలు ఉన్నాయో మనం చూసుకోవచ్చు. అలానే ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినాయనుకోండి, లేదంటే కరువు కాటకాలు, ఎప్పుడు కూడా పశుగ్రాసాలు మనకు లభ్యం అవనప్పుడు మరి ఒక చోటి నుంచి ఇంకొక చోటికి కూడా మనము సులభంగా రవాణా చేసుకోవచ్చు. మరి ఇవి మనము సంచులలో వేసుకుని దానా ముడి పదార్థాలు ఎలా అయితే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్లాక్స్ రూపంలో కానీ గుళికల రూపంలో గానీ వీటిని మనం తయారు చేసుకుని రవాణా చేసుకోవచ్చు. అలానే పత్తి గాని మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, సజ్జ, ఆముదం కట్టే మరియు గింజలు తీసిన మొక్కజొన్న కండెలు మొదలగు వృధాగా అవుతున్న పంట అవశేషాలను వినియోగించడం వలన ఎండుమేత కొరతను కూడా నివారించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యర్థం నుంచి అర్థంను పొందవచ్చు. ఈ వ్యర్థాలను వేస్ట్ చేయకుండా మరి పొల్యూషన్ చాలా మంది చూస్తుంటాము, పాడి రైతులు వ్యవసాయ పంట భూములలో వీటిని కాలపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వాటిని చేయకుండా వ్యర్థం నుంచి అర్థాన్ని పొందవచ్చు. అలానే పాడి పశువులలో వివిధ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సంపూర్ణ సమీకృత ఆహారంతో 15% అధిక పాల ఉత్పత్తిని కూడా పొందవచ్చు. మరి ఒక్కొక్కసారి మనకు ఎండుమేత కూడా లభ్యమవదు. అటువంటి టైంలో కూడా మనకు ఈ పొడి పదార్థము ఎండుమేత కరెక్ట్ గా ఇవ్వటం వలన పాలు నాణ్యత కూడా పెరిగి 15% అధిక పాల ఉత్పత్తి, అలానే వాటిలో ఉండే ఫ్యాట్ పర్సెంటేజ్ ని కూడా మనము పెంచుకోవచ్చు. అలానే ఈ పాల ఉత్పత్తి
ఎక్కువగా అవటం వలన ఈ పోషణ మీద మనకు 15-20% అయ్యే వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యవసాయ వ్యర్థాలను ఎక్కువగా మరి వేస్ట్ చేయకుండా వ్యర్థం నుంచి అర్థం వచ్చేటట్టు పాడి పశువులు గాని మరి జీవాల పోషకులు గాని ఉపయోగించుకుంటారని ఇవాల్టి టాపిక్ ని

0: ఇంతటితో ముగిస్తాను. నేను మీ డాక్టర్ కె సుష్మ, అసోసియేట్ ప్రొఫెసర్, కాలేజ్ ఆఫ్ వెటరినరీ సైన్స్, రాజేంద్ర నగర్. థ్యాంక్ యూ.
1: మీరింతవరకు వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణా తయారీ ఈ అంశం గురించి రాజేంద్రనగర్లోని పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడొక జానపద గీతం ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా

ఇల్లు వాకిలి కార్యక్రమంలో భాగంగా జానపద గీతం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి సమయం 7:45. ఇప్పుడు వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలు టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్, ఇవన్నీ కూడా ఆ టార్గెట్

0: చేరటానికి కూడా లింక్గా ఉన్నాయన్నమాట.
1: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
0: అవునవును
1: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట.
0: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రమే కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము మూడు సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ ఇవ్వటమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు, ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలని దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
1: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
0: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ అనేది, ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జీఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా, ఏదన్నా ఒక రోగం వచ్చినా, ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ గనక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జీఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జీఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జీఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనదలుచుకుంటే దానికి జీఎస్టీ వర్తించదు అనమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ బీమా, ఆ భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జీఎస్టీని తొలగించారు సార్.
0: అవునండి, జీఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత్ భారత్ లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది, రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవటం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర, దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దగ్గరికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా, దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ, వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది ప్రభుత్వ పథకం ఇది, దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది కూడా. సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా, మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు తీర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది, కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి, ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దొరకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా

0: తీసుకోవాలన్నా నాలుగు పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
1: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ పిఓఎస్పీలు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని,
0: ఓకే.
1: వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు.
0: సార్, అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
1: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు ఈ మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక నాలుగైదు పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వారు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, నాలుగు తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ నాలుగు తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు,
0: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్
1: కవర్
0: అవుతారంటారు.
1: చేయొచ్చండి.
0: ఓకే.
1: అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సంబంధించుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అని అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలైజేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు
0: అంటే
1: చెప్తుంటామా.
0: ప్రీమియం కూడా కొంచెం
1: ప్రీమియం కూడా
0: తక్కువ
1: తక్కువ ఉంటుంది.
0: పడుతుంది.
1: అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం అండి.
0: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే
1: అంటే
0: సలహా ఏంటి?
1: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ, ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక ఎఫ్డి కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
0: సార్, ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటున్నారు మీరు.
1: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి
0: చాలా మంచి
1: పెట్టాల్సిన
0: విషయం సార్.
1: చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలైజేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాం. అంచేత మీరు ఈ
0: అవును.
1: ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు మీ కుటుంబం

0: కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్ మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్ని అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది,
0: అవునండి
1: అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది.
0: అవునండి
1: సో మీరు అన్నట్టుగా సార్ ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలైజేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000 30,000 గాంది మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలైజేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను ఇంకా ఎక్కువ.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 1,00,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: 12% ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే ఆరోగ్య బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కవచం కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిజంగా చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇండైరెక్ట్గా ఎవ్రీబడి అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అన్నది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అండి, ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్ అలాగే ఆన్లైన్ లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్ లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్ చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరు కూడా ఆన్లైన్ డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఇది ఎట్లాగైతే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీలు డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్నీ కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్, ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు కానేటి నిహార గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ సందర్శించి పాఠశాల, కళాశాలలు, ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలించారు.

సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొంటారు. మంచిర్యాలలో 22 బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు ముఖాముఖి నిర్వహించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 30,000 కోట్ల రూపాయల సమీకరణ లక్ష్యంగా తలపెట్టిన ఐపీఓకు సీబీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గత జూన్లోనే ఎన్ఎస్ఈ సెబీకి అవసరమైన పత్రాలు సమర్పించింది. భారత్ జపాన్ల మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 22 ఒక చారిత్రక ప్రత్యేక టీ20 మ్యాచ్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు కొండా సురేఖ, రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్లోకి తిరిగి తీసుకోబోమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో తెలిచెప్పారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలు, రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవంశాలపై కూడా ఆయన సందర్భంగా స్పందించారు. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ న్యాయకోవిధులతో కూడిన సదస్సు ఢిల్లీలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయ ప్రతినిధుల బృందాలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న వారిపై సీబీఐ కీలక ఆపరేషన్ చేపట్టింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని 89 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 3 ప్రధాన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు పలు డిజిటల్ పరికరాలు, బ్యాంక్ వివరాలను స్వాధీనం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

0: వార్తల ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:04. ఇప్పుడు అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురుం డాక్టర్ ఏ రాములు గారి ప్రసంగం వింటారు.
1: అద్య శ్రీకృష్ణ అష్టమి, జన్మాష్టమి, శ్రావణ అష్టమి ఇతి పదైశ్చ ఏష పర్వ ఏవ వ్యవక్రియతే. అస్మిన్నేవ దినే భగవాన్ శ్రీకృష్ణ రూపేణ భూమౌ అవతరితః. దేవకీ వసుదేవయోః పుత్రత్వేన మధురానగరే కారాగారే శ్రీకృష్ణ అవతరితః. తాదృశ మహాపర్వం ఉద్దేశ్య సర్వే సర్వత్ర చ న కేవలం భారతదేశే విదేశేష్వపి శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత వైభవోపేతేన పర్వోత్సవః నిర్వీహ్యతే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ఇతి ఉక్తరిత్య ధర్మస్య గ్లానిః యదా భవతి తదా భగవాన్ అవతరతి. అత్ర ద్వాపరయుగే ఏ రాక్షసాః రాక్షస ప్రవృత్యా ఏ స్థితాః తేషాం మరణార్థం ధర్మ సంస్థాపనార్థం శిష్ట రక్షణార్థం చ భగవాన్ అస్మిన్నేవ దినే అవతరితః ఇతి సర్వైః విదితమేవ. ఏషా కథా శ్రీమద్భాగవతే దశమస్కంధే విపులతయా మహర్షిణా వేదవ్యాసేన సంస్కృతభాషాయాం, తదైవ అస్మాకం భక్తకవినా సహజకవినా పోతనామాచ్యేన తెలుగు శ్రీమద్భాగవతే చ విస్తారతయా మనోహరతయా రంజకతయా చ వర్ణితం వర్తతే. యజ్ఞపి దేవకీ వసుదేవయోః పుత్రత్వేన ఉత్పన్నః అయం బాలకః తస్మిన్నేవ క్షణే మాతరం పితరం జన్మస్థానం చ చక్త్వా నందగోకులే

యశోదానందయోః పుత్రత్వేన వ్యవకృతః ఆసీత్. తస్య కథా ప్రసిద్ధా ఏవ వర్తతే. దుష్ట సంహారః శిష్ట రక్షణం ధర్మ సంస్థాపనం ఏతదేవ శ్రీకృష్ణస్య మహత్వం వర్తతే. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇతి ప్రసిద్ధ శ్లోక వర్తతే. కంస చాణూరాది రాక్షసానాం మారక శ్రీకృష్ణ, లోకకంటకానాం రాక్షసానాం మరణం, శిష్టానాం రక్షణం, ధర్మ సంస్థాపనం శ్రీకృష్ణస్య అవతార విశేషాః వర్తంతే. త్యాగః తస్య లక్షణం భవతి. యజ్ఞపి మధురానగర్యాం కారాగారే ఉత్పన్నః తస్మిన్నేవ క్షణే తత్ త్యక్త్వా నందగోకులం గతవాన్. పంచవర్షం యావత్ తత్ర స్థితవాన్, తతః బృందావనం గతవాన్. తత్ర కతి వర్షాణి స్థితవాన్. కింతు యదా అక్రూరః ఆగచ్య తం ధనుర్యాగ సందర్శనాయ మధురానగరం ఆనీతవాన్, పునః బృందావనం నగతవాన్. తత్ర కంస చాణూరాది రాక్షసానాం వధః కృత్వా పిత్రా ప్రబోధితః అధ్యయనార్థం కాశీబ్రాహ్మణం సాందీపనిం ఉజ్జయినీనగర్యాం సంప్రాప్య చతుషష్టిక విద్యాః చతుషష్టి కళాః సర్వే వేదాః సర్వం శాస్త్రమపి కేవలం కతిచన దినేష్వేవ సర్వం జ్ఞానం ప్రాప్తవాన్. తాదృశః మహానుభావః శ్రీకృష్ణః జగద్గురుః వర్తతే. తేన ప్రతిపాదితా భగవద్గీత సర్వేషామపి అనుసరణీయా వర్తతే, అనుకరణీయా వర్తతే. యః గీతాం అనుసరతి సతస్య జీవనం సఫలం భవతి. గీతోపదేశః కేవలం యుద్ధాత్ పరాంగ్ముఖస్య అర్జునస్య యుద్ధ సమ్ముఖీకరణం కృతే ఏవ నాస్తి. తత్ర యుద్ధ పరాంగ్ముఖః యుద్ధ సాముఖ్యం యజ్ఞపి ఉపరి దృశ్యతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుతా ఇతి యదా అర్జునః ప్రార్థయతే తదా శ్రీకృష్ణః తదైవ కరోతి. దృష్ట్వేమం స్వజనం కృష్ణ ఇతి ఉక్త్వా అర్జునః శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే. ఏతాదృశానాం గురూణాం బంధూనాం హననాత్ భిక్షాకరణం శ్రేష్టం భవతి, అతః అహం యుద్ధం న కరోమి ఇతి యుద్ధాత్ పరాంగ్ముఖం అర్జునం. శ్రీకృష్ణ జగద్గురుః గీతాం ప్రబోధితవాన్. గీతాయాః తాత్పర్యం న కేవలం అర్జునస్య ఉన్ముఖీకరణం తద్వర్తతే ఏవ ప్రాధాన్యతయా, తత్ అస్మానపి యదా వయం కర్తవ్యాత్ ధర్మాత్ చ్యుతాః భవామః తదా భగవద్గీత అస్మాకం కర్తవ్యముపదేశయతి, అస్మాకం ధర్మముపదేశయతి. వాస్తవికం పరమం సత్యం కిం ఇతి తత్ నివేదయతి. సర్వైః మానవైః కిం ఆచరణీయం ఇతి భగవద్గీత ప్రబోధయతి. భగవద్గీతాయాం సప్తశత శ్లోకాః సంతి, అష్టాదశ అధ్యాయాః సంతి. వాస్తవికతయా భారతకాలే
సర్వమపి అష్టాదశ సంఖ్యా సంబద్ధమేవ వర్తతే. మహాభారతే అష్టాదశ పర్వాణి సంతి. భారత సారభూతాయాం భగవద్గీతాయామపి అష్టాదశ అధ్యాయాః సంతి. భారతం నామ యుద్ధః, యుద్ధః అపి అష్టాదశ అక్షౌహిణీ సహితా వర్తతే. యుద్ధమపి అష్టాదశ దినమేవ సంజాతం. యుద్ధానంతరం జీవిత శిష్టాః అపి కేవలం అష్టాదశైవ. ఇది తత్ర అష్టాదశ సంఖ్యాయాః మహత్వం వర్తతే ఇతి కృత్వైవ వేదవ్యాసేన భారతగ్రంథస్య జయః ఇతి నామకరణం కృతం. జా నామ అష్టౌ, యా నామ ఏకః, అంకానాం విపరీతగతిః ఇతి విపరీతైన గణనయా అష్టాదశ భవతి. తదా భగవద్గీతాయామపి అష్టాదశ అధ్యాయాః సంతి. అర్జున విషాదయోగాత్ ఆరభ్య అంతిమ అష్టాదశ మోక్షసన్యాసయోగ పర్యంతం తత్ర జ్ఞానం ప్రదత్తం. భక్తియోగ వర్తతే, కర్మయోగ వర్తతే, జ్ఞానయోగ వర్తతే, పురుషోత్తమ ప్రాప్తియోగ వర్తంతే, సర్వే యోగాః తత్ర వర్ణితాః వర్తంతే. సర్వేషాం కృతే ఉపదేశః ప్రదత్తః, న కేవలం అర్జునాయ కృతే. అర్జునః తత్ర నిమిత్తీకృత్య ఏ జీవాత్మానః సంతి, ఏ మానవాః సంతి, సర్వేషాం మానవానాం తత్ర ఉపదేశః దత్తః, న కేవలం అర్జునస్య. పశ్యతాం యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మణః యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః ఇతి. యుద్ధే స్థితస్య అర్జునస్య కథనం ఏతత్ ఆవశ్యకం వా? తత్ర అర్జునం నిమిత్తీకృత్య గీతాచార్యః అస్మాన్ ఉద్బోధయతి యుక్తాహార విహారాః భవంతు. నామ యుక్తః ఆహారః ఏవ సేవనీయః, న కేవలం నింద్యః ఆహారః. విహారోపి యుక్తః భవతు, చేష్టాః అపి యుక్తాః భవంతు, యుక్త స్వప్నాః భవంతు, అవబోధాః అపి యుక్తాః భవంతు ఇతి. సమ్యగాచరణేన, సమ్యగ్ విచారేణ, సమ్యగ్ అవబోధనేన సయేవ యోగః, సయేవ యోగీ యః యుక్తం ఆచరతి ఇతి. యుక్తమాచర, అయుక్తం మా ఆచర ఇతి. తత్రాపి ఆహారేపి శ్రద్ధాత్రయ విభాగయోగే కథయతి. ఆహారోపి త్రివిధః భవతి ఇతి, సాత్వికాహారః, రాజసాహారః, తామసాహారః ఇతి. యాతయామం గతరసమితి తామసం ఆహారం పరిత్యజంతు భవంతః. కేవలం సాత్వికమాహారం, కందం, మూలం, ఫలం, గంగాజలం, సాత్వికాహారం సేవమానాః దీర్ఘాయుషః, స్వస్థాః, స్వస్థజీవనాః భవంతు ఇతి భగవద్గీత. యుక్త ఆహారం, యుక్త విహారం, యుక్త చింతనం, శ్రద్ధాపి త్రివిధా భవతి ఇతి కథయతి. ఫలమపి త్రివిధం కథయతి ఇతి కథయతి. జ్ఞానమపి త్రివిధం కథయతి ఇతి. మానవ జీవనస్య ఉపయోగకరం యత్ యత్ వర్తతే తత్ సర్వమపి గీతాచార్యేణ తత్ర ప్రతిపాదితం వర్తతే. కర్మమార్గః తత్ర విశిష్య ప్రతిపాదితః. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితాః జనకాదయః. కర్మమార్గః ఏవ సర్వదా ఆచరణీయః, కర్మ సర్వదా ఆచరణీయః. కర్మ నత్యాజ్యం లోకసంగ్రహమేవాస్య కర్మకర్తుమిహార్హసి. యజ్ఞపి భవాన్ జీవన్ముక్తః తదాపి కర్మ కర్తవ్యమేవ. యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తి.

తతే ఇతి లోకానాం ఉపదేశాయ. యజ్ఞపి తవ కృతే కర్మ మార్గ ఆవశ్యక నాస్తి, భవతః మోక్ష ప్రాప్తః జీవన్ముక్తః. తదాపి యది మహాంతః కర్మ న కుర్వంతి తథా సర్వేపి తమ్ ఆదర్శం మత్వా తేపి కర్మ న కుర్వంతి. అతః తేషాం ఉపదేశాయ సర్వైహి కర్మ కర్తవ్యమేవ. యావత్పర్యంతం కంఠగతాః ప్రాణాః వర్తంతే తావత్పర్యంతం కర్మ కర్తవ్యం. కర్మ కర్తవ్యం ఇది కర్మ కర్తవ్యం కింతు కర్మ ఫల ఆకాంక్షాం చ జత. సర్వే కిం కుర్వంతి నామ కర్మ ఫలమిచ్చంతి కర్మ న కుర్వంతి తదా ఫలం కథమాగమిష్యతి. కేవలం తవ కర్తవ్యం కిమితి చేత్ కర్మ ఏవ తవ కర్తవ్యం. ఫలం చజత నిష్కామకర్మయోగం కురుత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. కర్మక్రియతాం ఫలం తస్యోపరి త్యజతాం, సహ ఫలం దదాతి న దదాతి సహ తత్ర వర్తతే ఫలార్థం కిమర్థం భవత చించతే. నిష్కామకర్మయోగ కర్మ కురు లోకసంగ్రహార్థమపి కర్మ కరణీయం ఇతి కర్మణి ఉపరి అహంకార త్యాగ ప్రథమం ప్రతి మానవేన కర్తవ్యం. సర్వేపి ఉద్ధతాః భవంతి అహంకార సహితాః భవంతి వాస్తవికతయా ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి భూయశః అహంకార విమూఢాత్మ కర్తా అహమితి మన్యతే. ప్రకృతిరేవ సర్వం కరోతి త్వం తత్ నిమిత్త మాత్రం కింతు మానవః తత్ విస్మృత్య అహమేవ కర్మ కరోమి ఫలం మయా న ఆప్యతే న అవాప్యతే ఇతి సర్వదా చింతాయుక్తః వర్తతే. అతః చింతాం త్యజ ప్రకృతిరేవ కర్మ కరోతి నాహం కర్తా హరిః కర్తా ఇతి భావనయా అహం నిమిత్తమాత్రః. సయేవ సర్వం కరోతి సయేవ సర్వం కారయతి అత్రస్థాః వయం సర్వేపి కేవలం నిమిత్తమాత్రాః. పాత్రధారిణః వయం సూత్రధారీ సహ వర్తతే సహ యత్ కర్తుమిచ్చతి తదేవ భవతి. అతః చింతాం త్యక్త్వా తస్యోపరి విశ్వాసం స్థాపయిత్వా స్వకర్తవ్యం కిం. వేదశాస్త్ర పురాణాదిభ్యః యత్ ప్రతిపాదితం ధర్మమార్గః స ఏవ మార్గః అనుసరణీయః. అయం శత్రుః అయం మిత్రః ఇతి క్షుద్ర భావనా మాస్తు. మిత్రః నాస్తి శత్రుః నాస్తి ఏతత్ సర్వమపి మనసా కల్ప్యతే. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగవివర్జితః. మిత్రావపి శత్రావపి సమభావః భవతు శీతమపి ఉష్ణమపి సమం భవతు సుఖం దుఃఖం ద్వావపి సమౌ భవతః. తత్ర ద్వంద్వ విషయే మనసా ఏవ తత్ర కల్పతే. వాస్తవికతయా న కోపి మిత్రమస్తి న కోపి శత్రుః అస్తి ఏతత్ సర్వం మనసా కల్ప్యతే. అతః సర్వైహి మానవైహి కిం కర్తవ్యమితి చేత్ మనసః జయః. భగవద్గీత ఇవ కథయతి వాయోరివ సుదుష్కరం మనో దుర్నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం.
యదా హస్తేన వాయుం బంధితుం వయం అసమర్థ.

భవామః తదైవ అస్మాకం మనః నిరోద్ధం వయం సర్వేపి అసమర్థాః భవంతి. అతః మనోనిగ్రహః కర్తవ్యః జితేంద్రియేన భవితవ్యం తస్య కృతే సర్వం జగత్ తస్యయో భవతి వసుధైవ కుటుంబక భవనా భవతి. తస్య కృతే శత్రుః నాస్తి మిత్రం నాస్తి ఏతత్ సర్వం మనసా ఏవ కల్ప్యతే. శత్రవః నామ బహిః నసంతి అంతఃశత్రవః ఏవ శత్రవః. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్ త్రయం చజేత్. గీతా ఉపదిశతి నరకస్య ద్వారాణి త్రీణ్యేవ కామః క్రోధః లోభః. అరిషడ్ వర్గేషు ప్రధానాః ఏతే త్రయః ఏవ. వయం పశ్యామః అస్మాన్ యది పరిశీలయామః చేత్ అస్మాకం జీవనం సర్వం కామ క్రోధ లోభమయం వర్తతే. ఏతత్ నరకాయ ద్వారం భవంతి. అతః కామం చజ క్రోధం చజ లోభం చజ అరిషడ్వర్గం విజయం కురు. అరిషడ్వర్గేషు విజయం కురు ఇతి అర్జునం ప్రతి. యది యత్ భవాన్ చింతయతి తత్ అజ్ఞానమస్తి జ్ఞానాభాసః వర్తతే. అహం కథం గురుణా సహ యుద్ధం కరోమి అస్మాకం పితామహేన సాకం కథం యుద్ధం కరోమి ఇతి చింతాం చజ. తత్ర కిమపి నాస్తి ఏతత్ సర్వమపి మనోసంకల్పితం వర్తతే. అతః భవత కిం కర్తవ్యం నామ మనోజయః అహంకారత్యాగః సాత్వికః భవ. కర్తవ్యం కిం భవాన్ రాజా క్షత్రియః క్షత్రియస్య కర్తవ్యం కిం. కిమర్థం ఏతద్ యుద్ధమాగతం లోభేన ఏతద్ యుద్ధమాగతం. సహ తస్య రాజ్యేన సంతృప్తః నాస్తి సర్వేషాం రాజ్యమపి తస్యైవ ఆవశ్యకమితి చింతయతి. అతః యుద్ధం త్వయా కర్తవ్యమేవ. యః లోభయుక్తః వర్తతే తస్య శిక్ష అవశ్యం దాతవ్యమేవ. సర్వేషాం మానవానాం కర్తవ్యం ధర్మం బోధయతి భగవద్గీత. ఏవం యదా గీతోపదేశః కృతః శ్రీకృష్ణేన తదా అర్జునః తత్ సృష్ట్వా శ్రీకృష్ణః కథయతి నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. ఏతత్ సర్వమపి శ్రుత్వా అంతే అర్జునః కథయతి నష్టో మోహః స్మృతిర్లబ్ధ త్వత్ ప్రసాదాత్ మయా అచ్యుత. హే శ్రీకృష్ణ భవతః అనుగ్రహాత్ ఏత గీతోపదేశాత్ మమ మోహః నష్టః. ఇదానీం స్మృతిః ఆగత. మమ కర్తవ్యం కిం మమ ధర్మః కిం తదేవ అహం కరోమి ఇతి శ్రీమద్ భగవద్గీత అర్జునాయ కర్తవ్య ఉపదేశం అకరోత్. సైవ భగవద్గీత అస్మాకం ఆరాధనీయా వర్తతే. అస్మాకం ఇట్ ఈస్ ద జీవన పర్యంతం అస్మాభిః గీతాయా యదుక్తం తదేవ ఆచరణీయం. గీత మార్గదర్శిక వర్తతే ప్రకాశం. యతు తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ ఇతి యత్ అస్మాకం గమ్యం వర్తతే తత్ కేవలం భగవద్గీతయా ఏవ సంభవః భవతి ఇతి అర్జునం నిమిత్తీకృత్య ప్రతిపాదితః భగవద్గీతోపదేశః సార్వకాలికః సర్వకాల ప్రాసంగికః. మనము కనుక భగవద్గీతను చక్కగా అర్థం చేసుకున్నట్టయితే ఆచరించినట్టయితే మన జీవితం అంతా కూడా చాలా సఫలవంతమవుతుంది. నిరాశ నిస్పృహలకు మనిషి ఎన్నడూ కూడా కృంగిపోకూడదు. డిప్రెషన్ అనేటువంటిది

వెంటనే ఉండకూడదు. అనవసరమైనటువంటి ఆలోచనలతో అర్జునుడు సతమతమవుతూ ఉంటే అతనికి కర్తవ్యాన్ని ఉపదేశించినటువంటిది భగవద్గీత. తనవాడు పరవాడు అనేటువంటి భేదము శరీరానికి ఉన్నది కానీ ఆత్మకు లేదు కదా, అజరామరమైనటువంటిది ఆత్మ. ఎవరిని కూడా నీవు చంపలేవు, ఎవరిని కూడా నీవు బ్రతికించలేవు, నీ చేతిలో ఏమీ లేదు. ఎవరి కర్మ ఎలాగా ఉంటే వాళ్ళు అలాగే పోతూ ఉంటారు. నీవు చూస్తూ ఉండవలసిందే కానీ ఏదో నేను చేశాను అని నువ్వెందుకు అనుకుంటావు? ఆ భీష్మాచార్యులు కానీ, ద్రోణాచార్యులు కానీ, కర్ణుడు కానీ, దుర్యోధనుడు కానీ, దుశ్శాసనుడు కానీ, వాళ్ళు చేసినటువంటి తప్పు పనులకు ప్రతిఫలితంగా వాళ్ళందరూ కూడా యుద్ధములో సమిధలు కావలసిందే. నీవక్కడ ఏమి చేసేది లేదు, నీ బాణాలతో నీవు చంపుతున్నావని నీ అహంకారంతో అనుకుంటున్నావు కానీ వాళ్ళు చేసినటువంటి తప్పులే, వాళ్ళు చేసినటువంటి పాపాలే వాళ్ళనందరినీ కూడా సంవరించింది అని విశ్వరూప సందర్శనములో ప్రాణము లేనటువంటి వాళ్ళనందరినీ కూడా చూపిస్తాడు. అది శ్రీకృష్ణుని యొక్క భగవద్గీత యొక్క గొప్పతనం. చంపేవాడు లేడు, చచ్చేవాడు లేడు. ఎవరి కర్మ, ఎవరి పాపాలు, ఎవరి పుణ్యాలు, పుణ్యవంతుడైతే వాడి పుణ్యము రక్షిస్తోంది, వాడు పాపాత్ముడైతే ఆ పాపమే వాడికి శిక్ష విధిస్తోంది అని కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఆ శ్రీకృష్ణుడు. ఏ శ్రీకృష్ణుడు అంటే బర్హాపీడం నటవర వపుః కర్ణయోకర్ణికారమని వేదవ్యాసుడు వర్ణించాడు. కానీ మనకందరికీ తెలిసినటువంటి శ్లోకం కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం. అద్భుతమైనటువంటి శ్లోకం. ఇక మన పోతననైతే శ్రీకృష్ణుణ్ణి ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు అంటే ఏ సాహిత్యములో కూడా శ్రీకృష్ణుడు అంత అందంగా మనకు కనిపించడు.

0: బలమాన ధనంబు సూచి ఓ మలియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. అలాంటి శ్రీకృష్ణుడు అవతరించినటువంటి అద్భుతమైనటువంటి అన్ని పండుగలలోకెల్లా విశిష్టమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మనమందరం కూడా జరుపుకొని అతని యొక్క ఆశీస్సులతో పవిత్రులుగా కావాలని అభిలషిస్తూ నా వాణికి నేను ఇక్కడ విరమిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.
1: మీరు ఇంతవరకు కృష్ణం వందే జగద్గురుం డాక్టర్ ఏ రాములు గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వినబడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు. వీరాంజనేయ చిత్రం కోసం ఘంటసాల బాలమురళి కృష్ణ, పిబి శ్రీనివాస్ గానం చేసిన సముద్రాల సీనియర్ గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఈ ప్రసారంలో రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు పాత సినిమా పాటలు, మధుర గీతాలు వినవచ్చు. చిత్రసీమ కార్యక్రమం తర్వాత కన్నకొడుకు చిత్రం కోసం ఘంటశాల పి సుశీల గానం చేసిన ఆరుద్ర గీతం, సంగీతం టి చలపతిరావు

తరువాత భువనచంద్ర సాహిత్యానికి కోటి, సంగీతాన్ని సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం గోకులంలో సీత.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మధుర గీతాలలో తర్వాత

తర్వాత మీరు విన్న పాట గుండమ్మ కథ చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పి సుశీలతో కలిసి పాడిన పాట, సాహిత్యం పింగళి నాగేంద్రరావు. ఇప్పుడు పెళ్ళినాటి ప్రమాణాలు చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట, సంగీతం ఘంటసాల, సాహిత్యం పింగళి నాగేంద్రరావు.

పాత సినిమా పాటలు, మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం ప్రసారంలో 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆరోగ్య జీవనం శీర్షికన కీళ్లవాతం సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. వినండి రేపు ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో. తర్వాత సముద్రాల జూనియర్ సాహిత్యానికి ఘంటసాల సంగీతాన్ని సమకూర్చగా పి లీలా పాడిన పాట చిత్రం శాంతి నివాసం.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: తరువాత మాస్టర్ వేణు దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యానికి సంగీతాన్ని సమకూర్చగా పి లీలా పాడిన పాట చిత్రం రాజమకుటం.

రేపటి ప్రసారంలో రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో కిసాన్ వాణి సమగ్ర సస్య రక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత ఈ అంశం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయం చేస్తున్నవారు డాక్టర్ వీరన్న భూక్య. వినండి రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో. మధుర గీతాలలో తర్వాత మాంగళ్య బలం చిత్రం కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట, రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

తర్వాత పింగళి నాగేంద్రరావు, సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు, సంగీతాన్ని సమకూర్చగా ఏఎం రాజా పి లీలా పాడిన పాట చిత్రం మిస్సమ్మ.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: మధుర గీతలలో తర్వాత బ్రతుకు తెరువు చిత్రం కోసం స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల పాడిన పాట సాహిత్యం సముద్రాల జూనియర్.

భాగ్యచక్రం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం పెండ్యాల.

లక్ష్యాధికారి చిత్రం కోసం ఘంటసాల, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆత్మీయుల చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన డాక్టర్ సి. నారాయణరెడ్డి గీతం, సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆరుద్ర సాహిత్యానికి పెండ్యాల సంగీతాన్ని సమకూర్చగా ఎస్ జానకి పాడిన పాట చిత్రం బావ మరదల్లో.

పాత సినిమా పాటలు మధుర గీతాలు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. తర్వాత ధనమా దైవమా ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

పాతాళ భైరవి చిత్రం కోసం ఘంటసాల పి లీలా పాడిన పాట. సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఘంటసాల.

0: In English, Commerce and Sociology, on the 9th and 10th of this month, candidates can download their admit cards from ugcnet.ta.nic.in using their login credentials. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty enter their fourth straight China Masters semi-final after beating Denmark's Kim Estrup and Anders Kvarup Rasmussen in Shenzhen this evening. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. Repu Prasaram Karuna Karikramala Vivaralu. రేపు ఉదయం 6:10 భావన అన్వేషణ. శ్రీ మంత్రవాది మహేశ్వర్ గారి లఘు ప్రసంగం తెలుగులో వినవచ్చు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం ప్రసారమవుతాయి. పొలం పనులు 6:35, రెట్టింపు ఆదాయానికి మలబారు వేప సాగు గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 వికారాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి నరేందర్. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కీళ్లవాతం సమీకృత వైద్య విధానం, ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్య కచేరి ప్రసారమవుతుంది. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో నల్లపిల్ల శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపూర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో సతీ తులసి కథ చిందు యక్షగాన వినిపిస్తారు శ్రీ గడ్డం సారంగిపాణి బృందం వారు. రెండో భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరిలో సమగ్ర పోషక ఎరువుల వాడకం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వినవచ్చు. 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో సమగ్ర సస్యరక్షణలో జీవ నియంత్రణ ప్రాముఖ్యత గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఏ రామకృష్ణబాబు గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ వీరన్న భూక్య. 8:03 ఆంగ్ల ప్రసంగం, 9:15 స్పాట్లైట్, 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ వి కలిప్రసాద్ బాబు గారి మృదంగ లైవన్యాసం ప్రసారమవుతుంది. వీలిన సహకారం విఎస్పి గాయత్రి శివాని గారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:00 దాటి 13:00. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి మీడియం వేవ్ 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై రేపు ఉదయం 5:55 రేపటి ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, జై హింద్.